ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 16వ తారీఖు శనివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 54 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട സമയം 6 గంటలు కావస్తున్నది. గుడ్సెపట్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ప్రార్థన. భక్తి సంగీతం. శ్రీ వెంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం.

ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్రమది. ఇది ఇయాల్టి ప్రార్థన. ఇంతటితో సమాప్తం. రేపటి ప్రార్థన ఆదిత్య హృదయం సూర్యాష్టకం క్రైస్తవ భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఈయల ప్రసారమయ్యేటి కార్యక్రమాలు వివరాలు అవిటి సమయాలు. మన యాస భాషలో ప్రసారమయ్యే కార్యక్రమాలు రాత్రి 11 కొట్టేదాకా తీరొక్క కార్యక్రమాల్ని తీరుబడిగా అయినుండయి. ఏడుంబావుకు అమ్మటాల సంగతులుంటాయి. కార్యక్రమంలో ఎలా ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు రెండవ భాగం ప్రసారమవుతాయి. అంశం పార్ట్ ఆఫ్ స్పీచ్. ఇక మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకులు తుమ్మల దేవరావుతో ముచ్చట రెండవ భాగం ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు కేలిని. పుస్తకంతో కార్యక్రమంలో 8:30 కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పట్టణం 15వ భాగం ప్రసారమవుతుంది. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇక సినిమా పాటల కార్యక్రమాల సమయాలు. సింగిడి 8:45 ప్రసారమవుతుంది. పొద్దమట్టు 5 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి మీ మాటలు మీకోసం పాటలు. రాత్రి 8:30 ఉషారు సరదా సంబరపరిచే జోరైన సినిమా పాటల కార్యక్రమం. ఇక 10:30 మధురిమలో హాయైన పాటల్ని కూడా వినొచ్చు. ఇయ్యల పొద్దుగల్ల 10:00 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక 5:30 కతిందాం కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో పిల్లల కోసం ఇయాల్టి కథలు, సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుండి హితబోధ కథ ప్రసారమవుతుంది. రచన గరిపెల్లి అశోక్, ఈ కథను చెప్తారు జి జ్యోతి. స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం కథ ప్రసారమవుతుంది. రచన కన్నెగంటి అనసూయ, ఈ కథను చెప్తారు బి సంధ్యాలీల. ఇలా ఎస్ఎస్సి గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ షెడేకర్ అనుతో ముచ్చట ప్రసారమవుతుంది. యువవాణి యువజనుల కార్యక్రమంలో తనతో ముచ్చట పెడుతుంది సంధ్యాలీల. 6:20 మన పురాణాలుంటాయి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరి వ్రతం చిందు యక్షగానం మొదటి భాగం ప్రసారమవుతుంది. జానపద గీతాలుంటాయి. వరంగల్కు చెందిన దేవుళ్లపల్లి సంకీర్తన్ పాడిన జానపద గీతాలు మొదటి భాగం ప్రసారమవుతాయి. పొద్దుమట 7:00 విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. పొద్దుమట్టు 7:00 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇయ్యల్లా పట్టుపురుగుల పెంపకం ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట ప్రసారమవుతుంది. తనతో ముచ్చట పెడతారు కేలిని. రైతు అంతరంగం కార్యక్రమంలో ఇయ్యల పత్తి కంది సోయా పంటల సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం పట్వరిగూడ గ్రామానికి చెందిన రైతు నర్వాడే సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:30 వినుండ్రి పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పట్టణం 16వ భాగం రచనా పట్టణం డాక్టర్ పేశివరామకృష్ణ. రాత్రి హరిహరన్ పాడిన గజల్లు రెండవ భాగం షామే గజల్ కార్యక్రమంలో రాత్రి 9:45 ప్రసారమవుతాయి. జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది 10:00. ఇవి ఇయల మీరినే కార్యక్రమాలు వివరాలు కార్యక్రమాల సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:40 వస్తున్నది. గుడిసెపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక వార్తల అనంతరం ఏడుంబావుకు అంబటాల సంగతులతో కలుద్దాం. ట్యూన్ చేసే ఉంచండి మరి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకుని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరు కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి, అటువంటి ట్రైనింగ్ సెంటర్ లేకపోవటం. సో వీటికి ఏ విధంగా అంటే, ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినవి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం, డ్రాయింగ్ డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో May 16th.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ
4: చాలా పెద్ద ఎత్తున మన అర్థం కన్ఫ్యూస్ అయితే దాదాపు 2,935 ఉన్నారు. 25,31 లక్షలు చేశాం. ఇంకా మనకి రావాల్సిన కేసులు కూడా ఇంకా చాలా మంది మాకు రాలేదు అంటున్నారు. ఇంకా 8,000 నుంచి 9,000 ఉండే కేసులు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వచ్చి వచ్చినట్టు అందరం కూడా పిచ్చి ఊరి ఆ ఊరు అందరం కూడా ఇస్తాం.
0: పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
5: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. బ్రిడ్జిలు కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జిలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏదేమైనా చేస్తున్నాం.
0: వాతావరణం. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంయుక్త అరబ్ అమీరాత్ దేశస్య అల్పకాలావధికాం యాత్రాం సంపూర్య యూరోప్ దేశైః సహ భారతస్య సామరిక ఆర్థిక సంబంధాన్ ప్రగాఢతరం కర్తుం పంచరాష్ట్రాణాం భ్రమణస్య ద్వితీయే చరణే గతరాత్రౌ నీదర్లాండ్ దేశం ప్రాప్తవాన్. ఆమ్స్టర్డమ్ ఇతి విమానస్థానకే డచ్ దేశస్య విదేశమంత్రిణా టామ్ బెరెన్సన్ ఇత్యనేన శ్రీమోదినః స్వాగతం కృతం. ఇతః పూర్వం సః అబుధాబినగరే యుఏఈ దేశస్య రాష్ట్రపతినా మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ చర్చాం కృతవాన్ ఆసీత్. డచ్ దేశస్య హేగ్ నగరే భారతీయ ప్రవాసినః సాంస్కృతిక సంగీత ప్రదర్శనైః ప్రధానమంత్రిణః భవ్యతయా స్వాగతం కృతవంతః. డచ్ సైనికాః అపి తం ఔపచారికరూపేణ అభినందితవంతః. భ్రమణావధౌ ప్రధానమంత్రి మోదీ డచ్ దేశస్య ప్రధానమంత్రిణా రాబ్ జెట్టన్ ఇత్యనేన సహ ద్విపాక్షికం వార్తాలాపం కరిష్యతి. రాష్ట్రప్రముఖాంచ మిలిష్యతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తమస్తి యత్ దేశవాసినాం కృతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అథ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇత్యతయోః పరిష్కారే సర్వకారః ప్రతిబద్ధః అస్తితి. ఏకస్మిన్ సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ ప్రసార సంస్థానాం ప్రతివేదనం నిరాకృతవాన్ యత్ జనానామోపరి కథమపి అధిభారం ఆరోప్యతే ఇతి. సర్వకారేణ పెట్రోల్ నిర్యాతే త్రిరూప్యకాణాం ప్రతి లీటర్ ఇతి విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం ఆరోపితమస్తి. విత్తమంత్రాలయేన అద్య ప్రకాశితే ఆధికారిక రాజపత్రే ఉక్తమస్తి యత్ అధిసూచనానుగుణం డీజల్ నిర్యాతే ప్రతి లీటరేతి పరిమితౌ విశేష అతిరిక్త ఉత్పాద శుల్కం త్రయోవింశతిః రూప్యకాణాం అపేక్షయా సార్ధ షోడశ రూప్యకాణి కృత్వా న్యూనీకృతమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః కార్యభారగ్రహణానంతరం అద్య సిక్కిం రాజ్యస్య ప్రథమవారం భ్రమణం కరిష్యతి. స్వయాత్రాయాం ఉపరాష్ట్రపతిః గంగ్టోక్ నగరె సిక్కిం రాజ్యస్య రాజ్యత్వ దివస సమారోహే భాగం గ్రహీష్యతి. రాజ్యపాలః ఓం ప్రకాశ మాథురః సిక్కిం రాజ్యస్య ముఖ్యమంత్రి ప్రేంగ్ సింగ్ తవాంగః కేంద్రీయ పూర్వోత్తర క్షేత్ర వికాస మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా ఇత్యాదయోపి ఉత్సవేస్మిన్ భాగం గ్రహీష్యంతి. केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड सीबीएसई इत्ययम् अवदत् यत् ये छात्राः स्वस्य परिणामैः असन्तुष्टाः सन्ति ते संरचित समीक्षा व्यवस्थां प्राप्तुं शक्नुवन्ति. या हि द्विचरणीय समीक्षा

0: कक्षाप्रक्रिया अस्ति। प्रथमचरणे छात्राः स्वमूल्यांकितानां उत्तरपुस्तिकानां स्कैन इति प्रतिबिंबित प्रतयः याचयितुं शक्नुवन्ति। एताः अन्तर्जालीय माध्यमेन उपलभ्यन्ते। द्वितीय चरणे छात्राः विसंगतानां प्रश्नोत्तराणां सत्यापनाय आवेदनमपि कर्तुं शक्नुवन्ति। उतो वा अंकन योजनायाः आधारेण विशिष्टानां उत्तराणां पुनर्मूल्यांकनार्थं याचना कर्तुं शक्नुवन्ति। इजराइल लेबनान देशौ वाशिंगटन नगरे संजातायाः वार्तायाः अनन्तरं युद्धविरामस्य पुनः पञ्चचत्वारिंशत् दिवसपर्यन्तस्य विस्ताराय सहमतौ अभवताम् इति अमेरिका देशस्य विदेश विभागः अवदत्। विदेश विभागस्य प्रवक्ता टॉमी पिगोट अवदत् यत् वारद्वयकृत वार्तालापेन फलदायकं युद्धविरामम् आगच्छदति। इतः अनन्तरं जून मासस्य द्वित्री दिनांकयोः आधिक्येन वार्तालापो भविष्यतीति निश्चितमस्ति। आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ लखनऊ नगरस्य एकाना क्रीडांगणे लखनऊ सुपर जायंट्स इति दलेन चेन्नई सुपर किंग्स इति दलं सप्तस्तोभैः पराजितम्। सीएसके इत्यनेन प्रदत्तस्य 88.1 धावनांकस्य लक्ष्यम् आतिथीयेन एलएसजी इति दलेन 17 क्षेपणचक्रेषु सम्प्राप्तम्, यत्र केवलम् 38 कन्दुकेषु मिचेल मार्शल इत्यस्य 90 धावनांकानां भूमिका निर्णायिका अभवत्। मार्शः उत्तम क्रीडकत्वेन पुरस्कृतः इति वार्ताः।
1: ఆకాశవాణి జగిత్యాల జిల్లా సమాచారాలకు వింటారు. అందించినవారు శ్రీ ఎం మహాదేవ్.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 ఫీడ్బ్యాక్ కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో పౌరుల అభిప్రాయాల సేకరణకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్బ్యాక్ కు 1000 మార్కులు కేటాయించారు. జిల్లాలోని 5 పురపాలికల్లో గ్రామీణ స్వచ్ఛతపై ప్రజలను మేల్కొల్పేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో చెరువులను శుభ్రం చేసి అభివృద్దిపరచడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద నిధులు మంజూరు చేసింది. చెరువుల మరమ్మత్తు, బలోపేతం, సుందరీకరణతో పాటు ప్రమాదాలకు అవకాశం లేకుండా చుట్టూ రైలింగ్, తదితర అభివృద్ది పనులు ఈ పథకం ద్వారా చేపట్టనున్నారు. ఇందుకు గాను ఒక్కో చెరువుకు 3.14 కోట్ల రూపాయల చొప్పున ఎంపిక చేసిన చెరువులన్నింటికీ కలిపి 18.84 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా పన్నీరే చేతన్ బాధ్యతలు చేపట్టారు. 2022 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన చేతన్ జనగామ ఏఎస్పీగా పనిచేస్తూ పదోన్నతిపై జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. జిల్లాలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఎడమ కాలువ 14, కుడి కాలువ 19 కిలోమీటర్ల వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటి వరకు నిర్వాసితులకు 45.5 కోట్ల రూపాయలు అందించామని, త్వరలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎండ తీవ్రత పెరగడం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేయడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం వేగంగా అడుగంటుతోంది. ఏప్రిల్ చివరిలో 5.50 మీటర్ల లోతుకు పడిపోయింది. యాసంగిలో జిల్లాలో 359,000 ఎకరాల్లో వరి సాగు చేయగా ప్రస్తుతం కోతల దశలో ఉంది. ఎండల తీవ్రతతో ఈ నెలలో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉందని, రైతులు భూగర్భ జలాలను సరైన పద్దతిలో వినియోగించుకోవాలని భూగర్భ జలవనరుల శాఖ అధికారి శ్రీకాంత్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చెరువుల మద్ది వాగు సమీపంలో పురాతన శిల్పాలను చారిత్రక పరిశోధకులు రాజ్ కుమార్ గుర్తించారు. 11వ శతాబ్దానికి చెందిన గణపతి, వీరగల్లు, చాముండేశ్వరి, నాగదేవత శిల్పాలు వాగు సమీపంలో కనుగొన్నారు. ఈ పురాతన శిల్పాల గుర్తింపుతో చెరువుల మద్ది గ్రామం 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామ జాబితాల్లోకి చేరుతుందని రాజ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. జిల్లాలో 10,860 గృహాలకు గాను అధికారులు ప్రొసీడింగ్ ఇవ్వగా అందులో 8,910 ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. 1,689 గృహాలు బేస్మెంట్ లెవెల్లో, 995 గృహాలు గోడల దశలో, 3,987 ఇళ్లు రూఫ్ లెవెల్ కు చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల రోజుల్లో 980 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయని, ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ మొదటి వారంలోపు పెద్ద సంఖ్యలో పేదలకు గృహాలు అందుబాటులోకి వస్తాయని హౌసింగ్ డిఏ భాస్కర్ తెలిపారు. జిల్లాలోని శాస్త్రవేత్తలు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య, తదితర సాగు సంబంధిత శాఖల అధికారుల చేత రైతులకు రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ తెలిపారు. నియోజకవర్గం స్థాయిలో ఉద్యాన పంటలు, ఆయిల్ ఫామ్ సాగు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు అందించారు. కార్మికుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మేడే ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా, ఆర్థిక సహాయం, విద్యా ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, యువతకు ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ గెలల అమ్మకాలు ప్రారంభమైనట్టు ఉద్యానవన శాఖ జిల్లాధికారి లత తెలిపారు. లోహియా కంపెనీ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేశారు. 2022-23 సంవత్సరంలో నాటిన మొక్కలు ప్రస్తుతం కోతకు వచ్చాయని, జిల్లాలోని 22 మంది రైతుల నుండి 17.275 మెట్రిక్ టన్నుల గెలలను తీసుకుని 3.92 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసినట్టు లత తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా జరిగాయి.
1: శ్రీ ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో లక్నో సూపర్ జాయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్ కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్ కు నిన్న అర్దరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్ లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3వ భాగంగా స్వీడన్ కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
2: आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
1: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారల్స్ కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా అవస్థమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు CBSE ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్దతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు రెండంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని CBSE ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. రెండవ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని CBSE తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ paper 1B, జువాలజీ paper 1, హిస్టరీ paper 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ paper 1B, జువాలజీ paper 1, హిస్టరీ paper 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాషర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసిలనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేసిన కేసులు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమాపేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారంలో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బెహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళం తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్ లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జోడీ జపాన్ కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పీవీ సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జయింట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు CBSE ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జెయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

విజ్ఞాన భరితంగా వికాసవాణిగా అక్కరికచ్చే విషయాలు, ఎన్నో తెలియని సంగతులు, లోకం తీరు తెలిసినోళ్ల ముచ్చట్లు, సలహాలు, సూచనలు, సమాచారం అన్ని కలగలుపుకొని వచ్చేసింది ఈ అంబటియాల ఎన్నో తీర్ల అంబటాల సంగతులతో. ఇయ్యల్లటి అంబటాల సంగతులు. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు రెండవ భాగం ప్రసారమవుతాయి. పార్ట్ ఆఫ్ స్పీచ్ అంశంతో ఇక ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద గురించి నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట రెండవ భాగం ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు కేలిని. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి, స్వస్తిశ్రీ. పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, తిథి అమావాస్య, భరణి నక్షత్రం. ఈరోజు శనివారం తెల్లవారు 5:47 సూర్యోదయమైంది. ఇక పొద్దుమట్టు 6:37 సూర్యాస్తమయం అవుతుంది. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా తెలంగాణ యాస బాసలకు ఇది అత్సమైన నెలవు

ఇసుంటి ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాటవుతుంది. నిన్నకంటే నేడు బాగుండాలి, రోజును మించి రోజు సాగాలి, దిగులు నీడలు తాకకుండుండాలి, జీవితం ఆనందమయం కావాలి.

0: నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్.
1: మన జిల్లాలో ఎక్కువగా నల్లరేగడి భూములు ఉన్నాయి. అయితే ఇటువంటి భూములకు అనుకూలమైనటువంటి పత్తిని జిల్లాలో ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నాం. అయితే రైతు సోదరులు, మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా ఈ పత్తిని సాగు చేసేటప్పుడు, పత్తి అయిపోయిన తర్వాత డిసెంబర్ జనవరి మాసంలో ఎప్పుడైతే పత్తి మనం తీసేస్తామో, తీసేసిన తర్వాత ఏప్రిల్ మేలలో మనం దున్నేటప్పుడు పత్తి కట్టనంతా కూడా కాలబెడుతూ ఉంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే, పత్తి కట్టిని కాలబెట్టడం వల్ల పొల్యూషన్, ఒక కాలుష్యం మాత్రమే ఏర్పడమే కాకుండా ముఖ్యంగా పత్తి కట్టలో చాలా రకమైన పోషకాలు ఉంటుంటాయి. అందులో నత్రజని కావచ్చు, పొటాషియం చాలా ఎక్కువ పాలలో ఉంటున్నాయి. ఈ పత్తి కట్టను మనం కాల్చకుండా వాటిని ముఖ్యంగా ఈ చిప్పర్ షెడ్ అనే యంత్రం ద్వారా మనము వాటిని మొత్తం తుక్కుతుక్కు చేసి దాన్ని భూమిలో కలేదున్నడం ద్వారా ఒక టన్నుకు దాదాపు 10 కిలోల నత్రజని, అదేవిధంగా 40 కిలోల పొటాషియంను మన భూమిలో అందించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యంగా పత్తి కట్టను ఎట్టి పసులు కూడా కాలబెట్టకుండా వీలైనంత వరకు దాన్ని ఈ యంత్రం ద్వారా మనం తుక్కు చేసి దాన్ని భూమిలో కలియదున్నట్టు చేయడం ద్వారా తర్వాత మనం వేసే పంటకు సరైన పాలలో మనము నత్రజని కానీ పొటాషియం ఎరువులు అందించడమే కాకుండా మనం తర్వాత పంటకు వేసే ఎరువుల యొక్క అవసరాన్ని కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రైతు సోదరులు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ పత్తిని సాగు చేసేటప్పుడు ఎన్నో టన్నుల కొద్దీ మనకు ఈ పత్తి కట్ట వస్తుంది కాబట్టి దాని అంతా కూడా మనం కాలబెట్టకుండా వీలైనంత వరకు భూమిలో కలియదున్నే విధంగా మనం ప్రయత్నం చేసి మన భూసారాన్ని కాపాడుకుందాం.
2: పత్తి కట్టను కాల్చకుండా ఎరువుగా మార్చుకోవడానికి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ చెప్పిన యోసం సలహా అది.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బుర్రద పుల్లా
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: कानूनी सहायता टेलीलॉके ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: అంబటాల్ల సంగతులివి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు, బుడగం మధుబాబు సంభాషణలు రెండవ భాగం. ఇయల్లటి ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా ఈ కార్యక్రమంలో ఇయల్టి అంశం పార్ట్ ఆఫ్ స్పీచ్, దీని గురించి వింటాం.
2: సార్, భాషా భాగాల్లో ఐదవ గ్రూప్ వర్బ్స్ గురించి తెలుపండి.
3: వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ యాక్షన్స్, అంటే పనులను తెలిపే పదాలనే క్రియలు లేదా వర్బ్స్ అని అంటారు. ఈ వర్బ్స్ లో ముఖ్యంగా రెండు రకాలు, ఒకటి మెయిన్ వర్బ్స్, రెండవది హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ డైరెక్ట్లీ షో ద యాక్షన్స్, అంటే మెయిన్ వర్బ్స్ అంటే ముఖ్య క్రియలు, ఇవి ప్రత్యక్షంగా పనులను తెలియజేస్తాయి. ఉదాహరణకు సిట్ కూర్చోవడం, స్టాండ్ నిల్చోవడం, గో వెళ్ళడము, కమ్ రావడము, టేక్ తీసుకోవడము, గివ్ ఇవ్వడము, డ్రింక్ త్రాగడము, ఇట్లాంటి డైరెక్ట్ యాక్షన్స్. ఓకేనా?

0: ఓకే సార్.
1: అయితే ఈ డైరెక్ట్ యాక్షన్స్ కు హెల్ప్ చేసేటివి హెల్పింగ్ వర్బ్స్ అని ఉంటాయి. అవి 24 హెల్పింగ్ వర్బ్స్ ముఖ్యంగా ఇంగ్లీష్లో ఉపయోగించబడతాయి. అవి వరుసగా యామ్, ఆర్, ఈజ్, వాజ్, వర్, డూ, డజ్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షల్, విల్, కెన్, కుడ్, షుడ్, వుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, డేర్, నీడ్, యూజ్డ్ టు అని ఇవి 24 హెల్పింగ్ వర్బ్స్. మరి ఎందుకు ఇవి హెల్పింగ్ వర్బ్స్ అని పిలువబడతాయంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ రెయినింగ్. రెయినింగ్ అనేది ఒక మెయిన్ వర్బ్, డైరెక్ట్ యాక్షన్ను తెలుపుతున్నది కదా. ఈ డైరెక్ట్ యాక్షన్కు సహాయం చేస్తున్నది ఈజ్ అనే పదము. కాబట్టి ఈ ఈజ్ను మనము హెల్పింగ్ వర్బ్ అని అనుకోవాలి. సో ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ ద మెయిన్ వర్బ్స్. ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. మెయిన్ వర్బ్స్లో మళ్ళీ సబ్ కేటగిరీ అంటే ఒక్కొక్క మెయిన్ వర్బ్కు 3 రూట్ ఫామ్స్ అని ఉంటాయి, మూల రూపాలు. గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటర్న్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సింగ్, సాంగ్, సంగ్, కమ్, కేమ్, కమ్, ఇట్లాగా ఒక్కొక్క మెయిన్ వర్బ్కు ఎన్ని రూట్ ఫామ్స్, ఎన్ని మూల రూపాలు ఉంటాయి? 3. ఇవి మీకు ఎప్పుడు ఉపయోగపడతాయంటే నెక్స్ట్ చాప్టర్ టెన్సెస్లో టెన్సెస్ తయారు చేసేటప్పుడు ఇవి ఉపయోగించబడతాయి. సో ఇవి వర్బ్స్ గురించినటువంటి వివరాలు.
0: ఓకే సార్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 5th గ్రూప్కు చెందినటువంటి ఎడ్వర్బ్స్ గురించి తెలుపండి.
1: యాడ్వర్బ్స్ అంటే ఈ పదంలోనే ఉన్నది, యాడ్ వర్బ్ కదా. అంటే వర్బ్ అంటే క్రియ, పని అని నీకు తెలుసు.
0: ఓకే.
1: పనికి మరికొంత అర్థాన్ని అంటే వర్బ్కు మరికొంత అర్థాన్ని అదనంగా చేర్చేది, యాడ్ చేసేదే యాడ్ వర్బ్, యాడ్ ప్లస్ వర్బ్. అంటే దీన్ని తెలుగులో క్రియా విశేషణము అని అంటారు. అంటే క్రియ యొక్క లక్షణాన్ని తెలిపేదే క్రియా విశేషణము. యాడ్ వర్బ్స్ మోడిఫై ద వర్బ్స్, వెరాజ్ యాడ్జెక్టివ్స్ క్వాలిఫై ద నౌన్స్ ఆర్ ప్రోనౌన్స్. అంటే యాడ్జెక్టివ్స్ దేని లక్షణాన్ని తెలుపుతాయి, నౌన్ల యొక్క లేదా ప్రోనౌన్ల యొక్క. కానీ ఇక్కడ యాడ్వర్బ్స్ దేని లక్షణాన్ని తెలుపుతాయి, వర్బ్స్ యొక్క లక్షణాన్ని కదా. సో అది డిఫరెన్స్ యాడ్జెక్టివ్కు యాడ్వర్బ్. అయితే యాడ్వర్బ్స్ అనేటివి పనులు జరిగేటువంటి పద్ధతిని, తీరును, విధానాన్ని వర్ణిస్తాయి. కాబట్టి అవి యాడ్వర్బ్స్. ఎగ్జాంపుల్, హీ వాక్స్ స్లోలీ, వాక్స్ నడుస్తాడు. ఇదైతే వర్బ్ కదా. ఎట్లా, హౌ, ఎలా నడుస్తాడు,
0: స్లోలీ.
1: కాబట్టి స్లోలీ అనేది దట్ ఈజ్ అన్ యాడ్వర్బ్ బికాస్ ఇట్ ఈజ్ మోడిఫైయింగ్ ద వర్బ్ ఆర్ యాక్షన్. ఓకే. మరో ఉదాహరణ, షీ స్పీక్స్ లౌడ్లీ అనుకుందాం. స్పీక్స్ అనేది యాక్షన్ కదా, దట్ ఈజ్ ఎ వర్బ్ కదా. ఏ విధంగా మాట్లాడడం అనే పని చేస్తుంది ఆమె, లౌడ్లీ అంటే బిగ్గరగా మాట్లాడును.
0: లౌడ్లీ అనేది యాడ్వర్బ్.
1: ఎస్ కరెక్ట్. సో ఇవి యాడ్వర్బ్స్. మరికొన్ని ఉదాహరణలు తీసుకున్నట్లయితే, పర్ఫెక్ట్లీ, నైస్లీ, నీట్లీ, బ్యూటిఫుల్లీ, ఇంటెలిజెంట్లీ, క్లెవర్లీ, ఇమీడియట్లీ, ఇట్లాగా ప్రతి పదం యొక్క చివరన 2 అక్షరాలు వస్తున్నాయి. ఏంటవి, ఎల్వై. అయితే చాలా మట్టుకు మెజారిటీ యాడ్వర్బ్స్ ఎల్వై అనే 2 అక్షరాలతో అంతమవుతాయి. కానీ కొన్ని యాడ్వర్బ్స్ మాత్రం ఎల్వై అనే అక్షరాలతో అంతము కావు. ఉదాహరణకు వెల్, ఫాస్ట్. వెల్లీ అనేది ఉండదు, ఫాస్ట్లీ అనేది ఉండదు. వెల్ అంటే మంచిగా, ఫాస్ట్ వేగంగా, అయినా కూడా ఎల్వై లేదు. మరి ఏ యాడ్వర్బ్స్ చిట్ట చివరన ఎల్వై అనే అక్షరాలు వస్తాయి, ఏ యాడ్వర్బ్స్ చివరన ఎల్వై అనే అక్షరాలు రావు అనేటువంటి సందేహాలు తీరాలంటే రోజు ఒక మంచి డిక్షనరీ మనం రెఫర్ చేస్తూ ఉంటే ఆ డిక్షనరీలో అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం గుర్తించేటువంటి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నౌన్స్కు ఎన్ అని, వర్బ్స్కు విటీ విఐ అని, యాడ్జెక్టివ్స్కు ఏడీజే అని, యాడ్వర్బ్స్కు ఏడీవి అని, ప్రిపోజిషన్స్కు పిఆర్ఈపి అని, ఇట్లాంటి గుర్తులు ఉంటాయన్నట్టు. కాబట్టి

0: డిక్షనరీ రెఫర్ చేయడం ద్వారా యాడ్వర్బ్స్లో ఏ యాడ్వర్బ్స్ ఎల్వైతో అంతమవుతాయి, ఏ యాడ్వర్బ్స్ ఎల్వైతో అంతం కావు అనే విషయాన్ని మనం గమనించవచ్చు.
1: సార్, భాషా భాగాలలో ఆరవ గ్రూప్ ప్రిపోజిషన్స్ గురించి చెప్పండి.
0: ప్రిపోజిషన్స్ అంటే విభక్తి ప్రత్యయాలు. ఇవి దే ఆర్ నార్మల్లీ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ ఆర్ ప్రోనౌన్స్, నామవాచకాల ముందు లేదా సర్వనామాల ముందు వాడబడతాయి సాధారణంగా. తర్వాత దే షో ద రిలేషన్షిప్ ఆఫ్ నౌన్స్ అండ్ ప్రోనౌన్స్. సాధారణంగా నౌన్స్ మరియు ప్రోనౌన్స్ మధ్య ఏదో సంబంధం ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా నౌన్స్ ప్రోనౌన్స్ ముందు వాడబడతాయి, ఆ నౌన్స్ ప్రోనౌన్స్ యొక్క రిలేషన్షిప్ను తెలియజేస్తాయి. అందుకే ప్రిపోజిషన్స్కు మరొక పేరేమిటి అంటే రిలేషన్షిప్ వర్డ్స్. ఇప్పుడు ఒక రెండు చిన్న ఉదాహరణల ద్వారా ప్రిపోజిషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు కుమార్ వెంట్ టు రవి. ఓకే,
1: ఓకే.
0: కుమార్ అనేది ఒక నౌను, రవి అనేది కూడా మరొక నౌను. రవి అనే నౌన్కు ముందర లెఫ్ట్ సైడ్ ఏ పదం వాడబడింది?
1: టు.
0: టు కాబట్టి అది ఒక ప్రిపోజిషన్. అంటే ఒక నౌన్కు ముందర వాడబడమే కాకుండా కుమార్ అనే నౌన్కు మరియు రవి అనే నౌన్కు మధ్య ఏదో కొంత సంబంధం ఉన్నట్లుగా తెలుపుతున్నది. ఎందుకంటే కుమార్ రవి వద్దకు ఎందుకు వెళ్ళిందంటే దెర్ ఈజ్ సమ్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సో ఈ విధంగా నౌన్కు ముందర వాడబడుతున్నది రెండు నౌన్ల మధ్య రిలేషన్ తెలుపుతున్నది, కాబట్టి టు అనేది ఒక ప్రిపోజిషన్. అలాగే మరి ప్రొనౌన్స్ ముందర ఎట్లా వాడబడుతుంది అంటే దే వెయిటెడ్ ఫర్ యు, దే వెయిటెడ్ ఫర్ యు. ఫర్ అనే పదము యు అనే ప్రొనౌన్కు ముందర వాడబడింది. అంతేకాకుండా ఫర్ అనే పదము దే మరియు యు అనే రెండు ప్రొనౌన్స్ మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు తెలుపుతున్నది. ఎందుకంటే వారు నీ కొరకు వెయిట్ చేసిరి అంటే వారికి నీకు మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉన్నది. కాబట్టి దే యు అనే రెండు ప్రొనౌన్స్ మధ్య సంబంధాన్ని తెలుపుతున్నది. అట్లాగే యు అనే ప్రొనౌన్కు లెఫ్ట్ సైడ్ వాడబడ్డది, కాబట్టి ఫర్ అనేటువంటి పదాన్ని ఒక ప్రపోజిషన్గా మనము పరిగణించవచ్చు. ఇక మరికొన్ని ఉదాహరణలు తీసుకున్నట్లయితే ఎట్, ఇన్, ఇంటూ, ఫర్, విత్, బై, ఫ్రమ్, అక్రాస్, బిహైండ్, బినీత్, అబౌ, బిలౌ, ఇవన్నీ ఇట్లాంటివన్నీ ప్రిపోజిషన్స్ అన్నట్టు.
1: సార్, అదేవిధంగా భాషా భాగాల్లో సెవెంత్ గ్రూప్ కంజంక్షన్స్ గురించి కూడా తెలుపండి.
0: కంజంక్షన్స్ అంటే దే ఆర్ లింక్ వర్డ్స్, దే లింక్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ టుగెదర్. పదాలను మరియు వాక్యాలను కలిపేటువంటి సమన్వయ పదాలు. ఉదాహరణకు రవి అండ్ జ్యోతి వెంట్ అవుట్. ఇక్కడ రెండు పదాలు రవి, జ్యోతి. ఈ రెండు పదాలను కలుపుతున్న పదం ఏంటి? మరొక పదం అండ్. అంటే రవి అనే వ్యక్తి మరియు జ్యోతి అనే వ్యక్తి, కాబట్టి రెండు పదాలకు సమన్వయాన్ని ఏర్పరుస్తున్నటువంటి పదము అండ్. సో దట్ ఈజ్ ఎ కంజంక్షన్. మరి సెంటెన్సెస్ సెంటెన్సెస్ ను కూడా కలపొచ్చు. ఎలాగంటే యు విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇఫ్ యు స్టడీ హార్డ్. ఇక్కడ రెండు వాక్యాలు ఏంటివి? యు విల్ గెట్ గుడ్ మార్క్స్, నీవు మంచి మార్కులు పొందుతావు. మరొక వాక్యం ఏంటిది? యు స్టడీ హార్డ్ కదా. ఈ రెండింటిని మధ్యన అంటే రెండింటిని సమన్వయపరిచే పదం ఏంటి? ఇఫ్, ఒకవేళ. సో లెఫ్ట్ సైడ్ వాక్యాన్ని రైట్ సైడ్ వాక్యాన్ని కలుపుతున్నది ఇఫ్ అనే పదం, కాబట్టి ఇది కూడా ఒక కంజంక్షన్. అంటే కంజంక్షన్ అనేది పదాలను పదాలనే కాకుండా వాక్యాలను వాక్యాలను కూడా లింకప్ చేస్తుంది, కలుపుతుంది. సరే, ఇప్పుడు నువ్వు అడిగినట్టు కంజంక్షన్స్ కు సంబంధించిన మరికొన్ని ఉదాహరణలు. అండ్ అంటే మరియు, బట్ కానీ, ఎట్ అయినా, స్టిల్ ఇంకా, ఆర్ లేదా అదర్వైజ్ లేకపోతే, హవెవర్ ఏది ఏమైనప్పటికీ, సో కావున, హెన్స్ దేర్ఫోర్ అన్నా కూడా కావున అనే అర్థం. ఓకే, అలాగే ఇఫ్ ఒకవేళ, అన్లెస్ అట్లుగానిచో, దో ఆల్దో ఈవెన్ దో అంటే అయినప్పటికీ, బికాజ్ యాజ్ సిన్స్ ఎందుకనగా, ఇట్లాంటి పదాలను కంజంక్షన్స్ అని అంటారు.
1: సార్, భాషా భాగాల్లో ఎయిత్ గ్రూప్ ఇంటర్జెక్షన్.

0: ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బుడగం మధుబాబు పెట్టిన సంభాషణ రెండవ భాగం అది. ఇవాళ మనం నేర్చుకున్నాం పార్ట్ ఆఫ్ స్పీచ్. వచ్చేవారం ఇసుంటి వ్యాకరణ మరో అంశాన్ని, ఆంగ్లంతో పట్టు సాధించడం ఎలా, కార్యక్రమంలో నేర్చేసుకుందాం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. చరిత్రలో ఈరోజుకున్న ప్రత్యేకత, ఈరోజు జాతీయ డెంగ్యూ డే. ఇంకా ఈరోజు సామవేదం షణ్ముఖ శర్మ, ఆధ్యాత్మికవేత్త, కవి, సినీ గేయ రచయిత పుట్టినరోజు. ఇంకా మాణిక్ వర్మ, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, తన జయంతి ఈరోజు.

ఆధ్యాత్మికవేత్త, కవి, సినీగేయ రచయిత సామవేదం షణ్ముఖ శర్మ పుట్టినరోజు ఇయ్యల్ల. శర్మ తొలుత భక్తి గీతాలు రాయడంలో గీత రచనను షురూ చేసిండు. ఇక ఆయన రాసిన భక్తి గీతాలను నేపథ్య గాయకుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సహాయంతో ఒక ఆడియో ఆల్బమ్ను కూడా విడుదల చేసిండ్రు. ఆ ఆల్బం బాగా విజయవంతం అవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీత రచన అవకాశాలు వచ్చినాయి. కొంతకాలం పాటు సినీ రంగంలో పాటలు రాసిన సామవేదం, ఆ తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయడం, వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వడం అనే మరో ఉన్నత శిఖరం వైపు దృష్టి మరల్చిండు. తెలుగు వీర లేవరాలో ముద్దవంతి పువ్వా పాట, పెదరాయుడు సినిమాలో డమడమ గుండెరం ఢమరుకం, ఇంకా సూర్యవంశంలో రోజావే చిన్ని రోజావే పాట, రాజా సినిమాలో పల్లవించు తొలిరాగమే సూర్యోదయం, ఇట్లా ఎన్నెన్నో సినిమా పాటలను తన కలం నుంచి జాలువార్చిండ్రు సామవేదం షణ్ముఖ శర్మ.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అంబటాళ్ళ సంగతులు ఇవి. అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడిందాం కార్యక్రమంలో ముచ్చట మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద గురించి నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకులు తుమ్మల దేవరావుతో ముచ్చట రెండవ భాగం వినేద్దాం. వారితో ముచ్చట పెడుతున్నారు కేలిని. పోయిన వారం మనం ఒకటో భాగంలో అంటే మొదటి భాగంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద విశేషాలని, ఎన్నో గొప్ప విషయాల్ని వారు తెలియజేసిండ్రు తుమ్మల దేవరావు. మరి ఈ అల్లటి రెండవ భాగంలో ఈ ముచ్చట ఏం మాట్లాడుకుంటున్నారు వినేద్దాం ఒకసారి.
1: ఒక కవిగా, రచయితగా సాహిత్య రంగంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి తుమ్మల దేవరావు. ఇటీవల కాలంలో నిర్మల్ ప్రాంతంలో అనేక పరిశోధనలు చేసి ఎన్నో పురాతనమైన కట్టడాలు, ప్రాచీన ఆలయాలు, ఇంకా వివిధ సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లను వెలికితీసి వాటి వెనక ఇమిడి ఉన్న చరిత్రను బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేవరావు గారు.
2: నమస్కారం సార్.
1: అయితే ఇప్పుడు ఈ శాసనాలు ఏవైతే వెలుగు చూస్తున్నాయో మీ పరిశోధనలో, వాటిని పరిష్కరించడంలో భాషకు సంబంధించి మీకేమైనా ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయో, మరి వాటిని ఎట్లా పరిష్కరించగలుగుతున్నారు?
2: తప్పకుండా. ఎందుకంటే శాసనం చూడగానే ముందు శాసనం పైన ఉపరితలం మీద, శాసనాన్ని ఒక నాలుగు భాగాలు చేస్తే పైన శాసనం మీద వేయించినటువంటి చిహ్నాలను బట్టి ఆ కాలాన్ని ముందే ఐడెంటిఫై చేసుకోవచ్చు. కాకతీయులైతే కాకతీయులు సాధారణంగా తెలుగు కన్నడ భాషలో ఎక్కువగా వేసినారు. కళ్యాణి చాళుక్యులు కన్నడ భాషలో వేసినారు. ఇట్లా ఆ గుర్తులను బట్టి, వాళ్ళు వేసుకున్నటువంటి గుర్తులను బట్టి, ఆ భాషను బట్టి అది కన్నడనా తెలుగా లేకుంటే కన్నడ తెలుగు మిక్సా. కాకతీయులు కన్నడ తెలుగు మిక్స్ వేసినటువంటి రెండు భాషల్లో శాసనాలు వేయించింది మనం చెన్నూరులో చూస్తాం. అద్భుతమైనటువంటి శాసనాలు వేయించినారు. అట్లాగే శ్రీకృష్ణ దేవరాయలు మంత్రి అయినటువంటి మహామంత్రి తిమ్మరుసు వేయించినటువంటి శాసనం కూడా

0: మనకి చెన్నూరులో ఉంది. సో భాషకు సంబంధించిన ఏమి ఇబ్బందులు లేవు. దానికి అవసరమైతే మైసూర్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఏదైనా భాషకు సంబంధించినటువంటి ప్రతిబంధకాలు వచ్చినప్పుడు వారు మనకు క్లారిఫై చేస్తారు, వారి సహకారం తీసుకుంటారు.
1: ఇట్లాంటిది ఏదైనా సందేహం వస్తే మీరు వాళ్ళని సంప్రదించి దాని సమాచారం పొందుతారు?
0: ఖచ్చితంగా, ఎందుకంటే అది మనకు వేల సంవత్సరాల కిందటి భాష కాబట్టి అది మనం చదవడంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కొంతవరకు చదవచ్చు కానీ పూర్తిగా మనకి పూర్తి పాఠం రావాలంటే చాలా ఇబ్బందులు వస్తాయి. కొన్ని అక్షరాలు అంటే కొంత కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ ఏ పదం ఉండొచ్చు, అక్కడ ఏ అక్షరం ఉండొచ్చు, అది ఏ అక్షరము, ఎందుకు అట్లా మారిపోయిందని ఇట్లాంటివన్నీ కూడా అక్కడ నిష్ణాతులైనటువంటి పండితులు ఉంటారు కాబట్టి వారు మనకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇస్తారు, ఆ శాసన పాఠాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారు.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ కొన్ని ప్రాచీన ఆలయాలకు సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది, అయితే ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో మీ పరిశోధనలో కొన్ని అరుదైన విగ్రహాలు వెలుగుకు చూసినాయి, అట్లాగే కొన్ని ప్రాచీన ఆలయాల్ని కూడా మీరు వెలికి తీసినారు. మరి వీటికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా ఈ ఇక్కడ బయటపడ్డ అరుదైన విగ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని చెప్తారా?
0: అవును, నేను గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విగ్రహాలను చూడగలిగాను. ఎందుకంటే ఆ విగ్రహము ఆ కాలాన్ని, అప్పుడున్నటువంటి చరిత్రను, సంస్కృతిని, అప్పుడున్నటువంటి నాగరికతను మోసుకొస్తుందన్నటువంటి విషయము నాకు తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది. ఉదాహరణకి నేను కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ చెరువు దగ్గర తూము దగ్గర ఒక విగ్రహం ఉంది. స్థానికులు దాన్ని ముక్కుడు అని అంటాడు. చాలా కాలం ముక్కుడు అంటే శ్రీముఖుడా అనుకున్నాను, శాతవనరాజు శ్రీముఖుడు విగ్రహం ఏమో, ఇదంతా కూడా శాతవనుల ఏలుబడిలో చాలా కాలం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విగ్రహం ఏమో అనుకున్నాను. కానీ తిరిగి మళ్ళీ దాని ఫోటోలు క్లారిటీగా తెచ్చుకున్న తర్వాత చూస్తే అది అద్భుతమైనటువంటి నటరాజ విగ్రహం, శివుడు లాస్యభంగిలో శివతాండవం చేసినటువంటి విగ్రహం. అంటే శివుడు నాట్యం చేసే విగ్రహాలు మన ప్రాంతంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శివుడు నాట్యం చేసే భంగిమలో ఉన్నటువంటి విగ్రహాలని వేసినటువంటి వాళ్ళు చోళులు. చోళరాజుల కాలంలోనే అట్లాంటి విగ్రహాలని మనం చూస్తాం. తమిళనాడుకు సంబంధించినటువంటి చోళులు ఎక్కువగా నటరాజ భంగిమలో ఉన్నటువంటి శివుని విగ్రహాలని వాళ్ళు బంగారంతో గాని లేకుంటే అన్ని రకాలైనటువంటి మెటల్స్తో చేసేవాళ్ళు, రాయితో కూడా శిల్పాలు చెక్కినారు. మరి ఈ ఓలా గ్రామంలో ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత చోళుల ప్రభావం ఈ ప్రాంతంలో ఏమైనా ఉందా, వాళ్ళకు సంబంధించినటువంటి సామంతులు ఈ ప్రాంతంలో పరిపాలించారా అనేటువంటి అనేకమైనటువంటి సందేహాలు కలిగినాయి. అదే విధంగా ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి వీరగల్లుల విగ్రహాలు నేను చూడగలిగాను, చాలా గ్రామాలలో ఉన్నాయి. వీరగల్లులు అంటే ఆ గ్రామాన్ని రక్షించుకోవడానికి యుద్ధంలో అమరులైనటువంటి వీరుల యొక్క శిల్పాలు, లేదా ఆ గ్రామాన్ని రక్షించడానికి క్రూర మృగాలతో పోరాడి అసలు బాసినటువంటి వీరుల విగ్రహాలు, లేదా ఆ గ్రామం యొక్క పాడి పంటల్ని రక్షించడానికి త్యాగం చేసినటువంటి వీరుల విగ్రహాలని వీరగల్లులు అంటారు. అట్లాంటి వీరగల్లులు ఉన్నటువంటి విగ్రహాలు చాలా గ్రామాలలో ఉన్నాయి, చాలా విభిన్నంగా ఉన్నాయి. ఒక గ్రామంలో ఉన్నటువంటి వీరగల్లుకు ఇంకో గ్రామంలో ఉన్నటువంటి వీరగల్లుకి వైవిధ్యం ఉంటుంది. అట్లాగే ఈ ప్రాంతంలో అరుదైనటువంటి విగ్రహాలలో మనకి సతీశిలలు. సతీశిలలు అంటే మనకి మధ్యయుగంలో సతీ ఆచారం అనేది ఒకటి ఏర్పడింది. మనకి ఆధునికంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో సతీ దూరాచారాన్ని ప్రభుత్వపరంగా నిషేధించినారు. అంటే ఒకవేళ భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా మరణించాలి, ఇది సతీ ఆచారం. సో సతీ ఆచారం ఈ ప్రాంతంలో ఉన్నట్లు అంతఃపురాలకు సంబంధించినటువంటి రాణులు గాని లేకుంటే ప్రముఖుల యొక్క ఇళ్లలో వాళ్ళ భర్తలు యుద్ధాల్లో నెలకొరిగినప్పుడు గాని లేకుంటే ఏవైనా కారణాల వల్ల చనిపోయినప్పుడు గాని ఉన్నటువంటి భార్యలకు ఇబ్బందులు వస్తాయని వీరు కూడా వారితో పాటు సతి చేసినట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక విగ్రహాలను ఐడెంటిఫై చేశాను. బాసర్లో ఉన్నాయి, కల్లూరులో ఉన్నాయి, అదేవిధంగా చాట్పల్లిలో ఉన్నాయి. సతీశిలలు అనేటివి ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి విగ్రహాలు అవి. అట్లాగే ఈ ప్రాంతంలో బౌద్ధము జైనము విపరీతంగా పర్యాప్తి చెందింది. మనకి కాకతీయుల కన్నా ముందు కాకతీయులు చాలా కాలం పాటు వాళ్ళు జైనాన్ని పోషించినారు, కళ్యాణి చాళుక్యులు జైన మతాన్ని పోషించినారు. అనేకమైనటువంటి జైన తీర్థంకరుల విగ్రహాలని ఈ ప్రాంతంలో మేము ఐడెంటిఫై చేశాము. అదేవిధంగా బుద్ధునికి సంబంధించినటువంటి విగ్రహాలని గుర్తించినాము, బౌద్ధానికి సంబంధించినటువంటి స్తూపాలని గుర్తించినాము. అంతేకాకుండా బౌద్ధం సంబంధించినటువంటి కాలంలోనే వారు ఏ విహారాలలో ఉండేరో అట్లాంటి విహారాలకు సంబంధించినటువంటి కొండ ప్రాంతాలని కూడా ఈ ప్రాంతంలో గుర్తించినాము. మనకు అంతేందుకు, అసలు దక్షిణ భారతదేశానికి బౌద్ధాన్ని తీసుకొచ్చింది ఈ మన ప్రాంతం వారంటే మనం ఆశ్చర్యపోతాం. ఖానాపూర్ కు దగ్గరగా ఉన్నటువంటి బాదన్ కుర్తి అని ఒక ద్వీప గ్రామం ఉండేది. అంటే గోదావరి రెండుగా చీలి మళ్లీ కలుస్తుంది. ఆ గోదావరి రెండు చీలిక పాయల మధ్య ఉన్నటువంటి ఒక ద్వీప గ్రామమే బాదన్ కుర్తి. ఆ బాదన్ కుర్తిలో భావరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక యజ్ఞయాగాలు చేసిన తర్వాత ఆయనకు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ అత్త కామసాని ఏమంటుందంటే, నువ్వు ఎందుకు ఇంత మానసిక క్షోభకు గురవుతున్నావు? నువ్వు యజ్ఞయాగాలు చేసినావు కదా, దాని ఫలితాలు అనుభవించాలి, గాని ఇంత క్షోభకు గురవుతున్నావు, ఇది మంచిది కాదు అని అంటే, మరి నాకు వేరే ఒక బ్రాహ్మణుడు వచ్చి నన్ను శపించిపోయినాడు, ఆ శాపం నుంచి నేను విముక్తి పొందేది ఎలా అంటే, అతనికి ఏమి తెలియదు, ఈ తలలు పండించేవాడు ఉత్తరాదిని ఉన్నాడు, అతనికి దగ్గరికి వెళ్తే మీ సందేహాలు నివృత్తి అయితే అని బుద్ధుడి దగ్గరికి పంపిస్తాడు. పింగళుడు అనే మేనల్లుని నాయకుడిగా చేసి 16 మంది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆయన శిష్యుల్ని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శ్రావస్తిలో ఉన్నటువంటి బుద్ధుడి దగ్గరికి పంపి ఆ కొన్ని ప్రశ్నలు ఇచ్చి పంపిస్తాడు. ఈ ప్రశ్నలకు జవాబు కావాలి. వీళ్ళంతా కాలినడకన ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుని బుద్ధుడిని చేరుకుని ఆయన దగ్గర శిష్యరికం చేసి ఆ ప్రశ్నలకు జవాబులు కనుక్కొని మళ్లీ ఇక్కడికి వచ్చి, ఇగో ఈ ప్రశ్నకు ఈ జవాబు చెప్పినాడు, ఈ ప్రశ్నకు ఈ జవాబు చెప్పినాడని ఆ జవాబులన్నీ చెప్పిన తర్వాత భావరి సంతృప్తి చెంది, భావరి తనతో పాటు 500 మంది శిష్యులందరినీ కూడా బౌద్ధంలోకి మారిపోతాడు. ఈ విధంగా దక్షిణాపథానికి బౌద్ధము భావరి వల్ల వచ్చింది. అది మన ఈ నిర్మల్ జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. ఆయన అనేక మంది శిష్యులు, దిగ్నాజుడు గాని లేకపోతే శరభంగపాలుడు గాని జ్యోతిపాలుడు గాని ఈ ప్రాంతం నుంచి ఎదిగినటువంటి గొప్ప గొప్ప బౌద్ధ మేధావులు.
1: అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో బౌద్ధానికి సంబంధించి ఆనవాళ్ళు ఎక్కడెక్కడ బయటపడ్డాయి? అంటే ఇప్పుడు ఒక బాదన్ కుర్తి, అదొక చారిత్రక గ్రామం, అది గోదావరి తీరంలో ఉన్నటువంటి చారిత్రక గ్రామం. అట్లాగే ఈ నిర్మల్ ప్రాంతంలో, ఈ గోదావరి తీరంలో కొంత దూరం వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఈ బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి?
0: అసలు బౌద్ధం అంతా కూడా నదీ తీరాల్లోనూ కొండ ప్రాంతంలోనే వ్యాప్తి చెందింది. ఎక్కడ కొండలున్నాయి దానికి దగ్గర నది ఉండాలి. సో ఈ గోదావరి తీరం వెంబడి చూస్తే బైంస అంటాం, దానికి బైంసకి పాత పేరు మహిష, మహిష్మతి పట్టణం, మహిషకుడు అనే పరిపాలకుడు ఉండేవాడు. సో బైంసలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు ఒక వాదనను బయట ప్రచారం చేశారు. అది బౌద్ధంలో మహిషక వాదం అనే ఒక వాదమే ఉంది. ఎట్లయితే హీనాయానం, మహాయానం, వజ్రాయానం ఎట్లయితే ఉందో, మహిషక యానం అనే ఒక పద్ధతి ఉంది. దాన్ని ఒక వాదనలాగా తీసుకెళ్లినటువంటి వారు బైంసాకి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే బైంసాలో గాని, బాసర్లో గాని, దిలార్పూర్లో గాని, టెంబరీనిలో గాని, సోన్లో గాని, మనకి బాదన్ కుర్తిలో గాని, ఇట్లా కోటిలింగాలలో గాని, మళ్ళీ మంచిర్యాలలో గాని, అటు బుద్ధారం మంచిర్యాల వల్ల వేమన్పల్లిలో గాని, ఇట్లా గోదావరి తీరం వెంబడి ఎక్కడ చూస్తే అక్కడ బౌద్ధానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ గ్రామాల పేర్లు కూడా ఇప్పటి కూడా బౌద్ధ గ్రామాల పేర్లుగానే మనం చూడొచ్చు.
1: అయితే ఇప్పుడు కొంత జైన ప్రభావం కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకు ఆదిలాబాద్ ప్రాంతంలో చూసినట్లయితే జైనత్ కి, జైనుల గురించే ఈ జైనత్ అనే పేరు వచ్చిందన్న అభిప్రాయం కూడా ఉంది. అట్లాగే ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ తీర్థంకరుల ప్రస్తావన వచ్చింది. దాదాపు ఋషభనాథుడి నుంచి మొదలుకుంటే వర్ధమాన మహావీరుడి వరకు 24 మంది తీర్థంకరులు ఉన్నారు జైన మతంలో. అయితే ఈ ప్రాంతంలో ఏ ఏ తీర్థంకరులకు సంబంధించిన ఆనవాళ్ళు గాని, ముఖ్యంగా ఈ జైన మతానికి సంబంధించిన ఏ రకమైన ఆనవాళ్ళు బయటపడ్డాయి, వాటికి సంబంధించిన ఏమైనా చరిత్ర వెలుగు చూస్తే దానికి సంబంధించిన కొంత సమాచారం
0: చాలా ఉంది. ఎందుకంటే తెలంగాణలో జైనం అనేక ప్రాంతాల్లో వ్యాపించింది. అటు కొలనుపాక మొదలుకొని ఇటు బాసర వరకు అనేక ప్రాంతాల్లో జైన మత వ్యాప్తి జరిగింది. జైనం ఒకప్పుడు గొప్పగా ఉజ్వలంగా వెలిగింది. మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే బాసర ప్రధానమైనటువంటి జైన మతం కేంద్రం అది. అట్లాగే దిలార్పూర్ ప్రధానమైనటువంటి జైన మత కేంద్రం. దిలార్పూర్ లో ఇప్పుడు ఇదివరకే పార్శ్వనాథుడి విగ్రహాన్ని కనుక్కున్నాము, వర్తమాన మహావీరుడి విగ్రహాన్ని కనుక్కున్నాము, అనేకమైనటువంటి జైన సంబంధమైనటువంటి కట్టడాల్ని, శిల్పాలని, వాటి యొక్క వాళ్ళ యొక్క డిజైన్స్ ను దిలార్పూర్ లో మేము ఐడెంటిఫై చేసినాము. అట్లాగే మనకి జైనత్ అనే గ్రామం ఉంది, అది కూడా జైనుల కేంద్రమే. ఆ ఆలయమే జైన ఆలయం. తర్వాత తదినంతర కాలంలో దాన్ని లక్ష్మీనారాయణ ఆలయంగా మార్చినారు. చాలా ఆలయాలు మార్చినట్లే అవి కూడా మారి ఉంటాయి. అట్లాగే మనకి ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ ఉంది, అది కూడా ఒకప్పుడు జైన ఆలయమే. అక్కడ ఇప్పటికి కూడా జైన సంబంధించినటువంటి తీర్థంకరుల విగ్రహాల్ని ఆలయానికి బయట పెట్టేసినారు. అట్లా పెట్టేసేసి బయట గూర్లుగా చెప్తారు. అంటే సో ఇట్లా చూస్తే అటు బాసర మొదలుకొని ఇటు సిరిచెల్మె గాని, దిల్వార్పూర్ గాని, టెంబరేని గాని, అదేవిధంగా

0: విధంగా మాకి ఇక్కడే ఉన్నటువంటి బ్రహ్మేశ్వర దగ్గర ఉన్నటువంటి ఆలయంలో గాని అనేక జైనులకు సంబంధించినటువంటి విగ్రహాలు వెలుగులోకి వచ్చినాయి. సో జైనం ఈ ప్రాంతంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. కళ్యాణి చాళుక్యులు వాళ్ళు జైన మతాన్ని అవలంబించినటువంటి వారు కాబట్టి వారు జైనాన్ని చాలా స్ప్రెడ్ చేసినారు. అప్పుడు ప్రజలు పాలకులు కూడా జైన మతాన్ని అవలంబించి పోషించినారు. తదనంతర కాలంలో కాకతీయులు వచ్చిన తర్వాత కాకతీయులు మొదటి రెండవ ప్రోలయరాజు వరకు కూడా వాళ్ళంతా జైనాన్నే పోషించినారు. తర్వాత గణపతి దేవ చక్రవర్తి నుంచి మళ్ళీ వాళ్ళు శైవానికి షిఫ్ట్ అయిపోయినారు. శైవాలయాలు నిర్మాణం చేయడము, శివ శైవ విగ్రహాల్ని పెట్టుకోవడము, శివలింగాల్ని పెట్టుకోవడము, ఆలయాలని పునరుద్ధరించుకోవడము ఇవన్నీ తర్వాత చేసినారు. సో జైనము మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాలలో వర్ధిల్లింది. జైనాన్ని ప్రజలు పోషించినారు, జైనాన్ని అనుసరించినారు. తదనంతర కాలంలో కాలంతో పాటు ప్రజలు కూడా మారిపోయినారు.
1: దేవరావు గారు, మరి మీ ఈ పరిశోధనలకు సంబంధించిన మరిన్ని మీ అనుభవాలను గురించి వచ్చే వారం ముచ్చటించుకుందాం.
0: తప్పకుండా.
2: ఇప్పటిదాకా విన్నాం ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకులు తుమ్మల దేవరావుతో ముచ్చట రెండవ భాగం అది. వారితో ముచ్చట పెట్టినరు కేళ్ళెనిన్. ఈ ముచ్చట గతంలో కూడా ప్రసారమైంది. ఇంకా ఈ ముచ్చటను మీరు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. కార్యక్రమాన్ని వినడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఇవి ఇయాల్టి అంబటాళ్ల సంగతులు. రేపు 7:30 నుండి 8 గంటల దాకా రేపటి అంబటాల సంగతులు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. గుడిసెపట్లో సమాచార్ ప్రభాత్, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక కలుద్దాం పుస్తకంతో 8:30. ట్యూన్ చేసే ఉంచండి మరి 100.2 FM. మనస్సు నిండా.

0: Super Giants overhauled the winning mark in 16.4 overs, riding on Mitchell Marsh's fabulous innings of 90 runs in just 38 balls. Marsh was also adjudged player of the match. In today's fixture, hosts Kolkata Knight Riders will take on Gujarat Titans at the iconic Eden Gardens this evening. The match is scheduled to begin at 7:30 p.m. The Indian Met Department has forecast heat wave conditions over Jharkhand, Madhya Pradesh, Rajasthan, Uttar Pradesh and Vidarbha today. The weather agency has also predicted hot and humid weather conditions over Konkan and Goa during the day. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Pramod. NEET paper leak continues to grab newspaper front page. NEET insider held for paper leak. Government says exam to be online from next year. Leads the Indian Express, while the Times of India headlines, NEET retest to be held on June 21st. CBI arrests retired chemistry professor in Latur. Most papers also carry the story of petrol and diesel prices being hiked by 3 rupees a litre, even though LPG and PNG prices remain unaffected. Economic Times headlines, turmoil spills over. Mostly all papers lead with the story of Madhya Pradesh High Court holding that the Bhojshala complex in Dhar town is a temple dedicated to Goddess Saraswati and barring Muslims from offering Friday prayers. Times of India headlines, disputed Bhojshala site a temple, declares HC. In its editorial titled When Trump and Xi Met, the Hindustan Times says that their meeting in Beijing failed to deliver any big deal. In April 2025, U.S. President Donald Trump fired the first shots in the trade war against China and the rest of the world. Some countries quickly capitulated, but the Chinese dug in their heels and responded in kind. The paper concludes what the meeting has achieved is that the two most powerful men are talking and open to more talking. And finally, the Hindu reports monsoons to arrive 1 week earlier on the 26th of May in Keralam. And with that, it's back to you, Pramod.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. India and UAE signed slew of agreements including setting up strategic petroleum and gas reserves in India. Prime Minister Narendra Modi reaches Netherlands on second leg of his five-nation tour. Prime Minister Modi rejects media report imposing tax on foreign travel. CBSE announces window for re-evaluation of answer sheets for class 12 students. Israel and Lebanon extend ceasefire for 45 days. And in badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Malaysian duo in semi-finals of Thailand Open. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం సరిగ్గా 8:30 ఇప్పుడిందాం పుస్తకంతో. కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగం. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఈ భాగం నిన్న రాత్రి 9:30 ప్రసారమైంది. ఇది పునః ప్రసారం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: విపశ్యన ధ్యానము మనసుని శుద్ధి చేసే మార్గము. మీ మనసులోని మాలిన్యాలు తొలగించి శాంతియుత సుఖమైన జీవితం జీవించండి. విపశ్యన ధ్యానము భారతదేశం యొక్క అతి ప్రాచీనమైన ధ్యానము. ఇది పూర్తిగా ఉచితము. May 20 to May 31 దాకా మన ఆదిలాబాద్లో ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏసీ క్యాంపస్లో నిర్వహించబడుతున్నది. వివరాలకు సంప్రదించండి 7780541184 లేదా 9503432319.
4: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
7: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
6: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

అందరిట్లో వాడే పదాలు, సమాసాలు, శబ్ద పల్లవాలు, నుడికారాలు, వాటిని గురించి తెలుసుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు ఒరిస్సా పదాలు కూడా, ఒడియా పదాలు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి ఆ పదాలు కూడా కొన్ని వీళ్ళ దాంట్లో ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఆ పదాలకు అర్థాలు కూడా తెలుసుకుందాం. కరవడి అంటే చివరి, కరవడి పండుగ, కరవడి రోజు ఇట్లా అంటూ ఉంటారు. జుగుడి అంటే చిరుతిండి. జోతబాబు చిన్నాయన. మోరి అంటే అడ్డాకులతో కుట్టిన కోటు, అడ్డాకులతో వర్షం తడవకుండా. మోర్ధ అంటే పందికొక్కు. ఘాటు అంటే 15-16 ఏళ్ల కుర్రాడు. ఘాటు, గోవు, బాల, బుడ్డడు ఇవన్నీ కూడా వయసు వారీగా చెప్పుకునే పదాలు అన్నమాట. అట్లాగే ఆడవారైతే గుబ్బట్లు ఇట్లా చెప్పుకుంటారు. అట్లాగే సొండ, సొండ అంటే పెదవులు. ఈ సొండ విల్లు అని ఈ మోర్సింగ్ మనం పెదవుల దగ్గర పెట్టుకుని వాయిస్తాం కదా, ఆ వెదురు బద్దన కాస్త ఒక హార్మోనియం రీడ్ లాగా దాన్ని చీల్చి ఈ బుగ్గల్నే గాలితో నింపి దాని మీద వాయించేదాన్ని మోర్సింగ్ అంటాం. ఆ మోర్సింగ్ గిరిజనుల్లో కూడా ఉంది, కొండరెడ్డిలో దాన్ని వాయిస్తూ ఉంటారు. దాన్ని డెండేరి అంటారు. విశాఖ జిల్లాలో అయితే డెండేరి, డెండేరి పురుగులాగా ఆ మోత ఉంటుంది అని. అలాగే జియా అంటే ఈడువాడు. అలాగే బాంధవ్య పదాలు, ఈ వరసలు పిలుచుకుంటారు కదా, అక్కడ కూడా కొన్ని పదాలు మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. వదినను పాప అంటారు. తమ్మ అంటే బావమరిది. మనుమలు చేయడం అంటే పెళ్లి కూతుర్ని చేయడం. కూతురు కూతురు అయితే మనవరాలు వరస అవుతుంది కదా. అట్లాగే తర్వాత సెల ఏరు, వడిసెల, సెల కలపడం, సెలమలడం, ఇవన్నీ శిలగా మారడం. ఈ సంస్కృతంలో శిల అనే మాట ఈ శిల నుంచి వచ్చిందేమో, దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళిందేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇల్లు చేయడం, తప్పు చేయడం, గొరవ చేయడం, దొంగ చేయడం, అంటే దొంగ పని చేయడం అని మనం అంటాం, కానీ వాళ్ళు దొంగ చేయడం అని అదొక నామవాచకంగా కూడా ఉపయోగిస్తారు. ఇల్లు చేయడం, ఇల్లు చేయడం అంటే పెళ్లి చేయడం, తప్పు చేయడం, గొరవ చేయడం, ఇటువంటి పదాలని కూడా అది. కొన్ని పదాలు ముఖ్యంగా ఈ కొండరెడ్ల పదాలు, ఈ కొండల్లో వాళ్ళు ఉన్నందువల్ల, ఇతర ప్రాంతాల్లో సంబంధాలు తక్కువగా ఉన్నందువల్ల వాళ్ళ పదాలన్నీ నన్నయ్య నాటి తెలుగులాగా అరసున్నలు, ఆ పదాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే శాసన భాషలాగా వాటిలో కనిపిస్తూ ఉంటాయి. కోంతి, కోతిలో ఇదివరకు అరసన ఉండేది, క్రమంగా అరసనలు మనం నెమ్మదిగా వదిలేసాం, కానీ ఇప్పటికి కూడా కొంతమంది కోంతి అంటారు. ఆపును ఆంపు అంటారు. తాండేపల్లి, తాడేపల్లి అని మనం అంటాం, కానీ వాళ్ళు తాండేపల్లి అణాకు డా ఇచ్చే శాసనాల్లో కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే నూరుపూండి, నూరుపూండి అంటే నూరుపూడి అనమాట, ఇప్పుడు మనం అలా అంటున్నాం. అలాగే వీటిల్లో కూడా కొన్ని పదాలు పలకడంలో కూడా తంగేడు అని మనం అంటాం, వాళ్ళు టంగుడు అంటారు. డోకి అంటాం మనం, డోకి అంటే డోకి. అందుకని ఈ మూర్ధన్య అక్షరాలు, ఈ టా దా ఇవి ఒకటికి ఒకటి అయిపోతూ ఉంటాయి. దిప్పాది, దాగు, డాగు ఇట్లాగా. తర్వాత ఈ మయ్యది, నయ్యది, నాది అని చెప్పడానికి మయ్యది, ఇవన్నీ నన్నయ్య నాటి ప్రయోగాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మయ్యది, నయ్యది అంటూ ఉంటారు వాళ్ళు. తర్వాత ఈ తత్సవాలు తద్భావాలుగా మారేటప్పుడు కూడా, కొన్ని సంస్కృత పదాలు మారేటప్పుడు కూడా ఆ పదాల మార్పు కొంత తేడాగా ఉంటుంది. జూదం అనే దానికి జూజం అంటారు. ఓగిరం, ఓరెం, ఈ ఇంతక ముందు ఒక పండుగ పదాల్లో పాడాం, కానివాడ దేవుడికి ఓరేములు అని. ఓరెం అంటే ఓగిరం, దేవుడికి పెట్టే భోజనాన్ని ఓగిరం. ఓగిరం అనేది మామూలుగా మనం వాడతాం. ఓగిరం అంటే నైవేద్యం అని అర్థంలో మనం తక్కువ వాడతాం, కానీ వాళ్ళు ఓరెం అంటే దేవుడికి పెట్టేదాన్నే ఓగిరం అనమాట అది. ఊహ, ఉగ, కన్యకలు, కన్యక దేవతలు, సప్తమాతృకులు అంటాం కదా ఈ గ్రామాన్ని, నీటి వనరులను కాసే దేవతలను వాటిని గన్నికలు అంటారు. అలాగే జలధి, జల్ది, ఇందాక కళ్ళు చుట్టు పండగ చేసేటప్పుడు కళ్ళు వార్ధి పొంగినట్టు పొందవాలని, సముద్రం పొంగినట్టు పొంగవాలి అన్నారు. అట్లాగే జలధికి జల్ది అంటారు. అట్లాగే జల్ది. ఉద్యోగి అంటే ఉద్దిగాడు, ఉద్యోగిని ఉద్దిగాడు అంటాడు. ఊరికి ఉద్దిగాడు అంటే ఈ కొలిచే కొలగారాన్ని, మానికి కానీ లీటర్ కానీ వీటిని ఊరికి ఉద్దిగాడు అంటే అందరికీ సమానంగా న్యాయం చేస్తాడు అని. ఉద్యోగి అనేవాడు ఊరిందరికీ సమానంగా న్యాయం చేయాలని వాళ్ళ ఉద్దేశ్యం. అట్లాగే కొయ్యలను కొయ్య అనేదాన్ని కయ్యులు అంటారు. ఈ కొండపూళ్ళు ఆ కొమ్మలన్నీ నరికేసి చెట్లన్నీ నరికేసే దాన్ని కయ్యులు ఏరడం, ఆ చెట్లన్నీ ఏరి ఓ చోట పెట్టి తగలబెట్టడాన్ని. అట్లాగే ఈ పండుగలో, పండుగ బస్సులో పూజారికి సేవకులుగా పనిచేసే వాళ్ళను లెంకలు అంటారు. ఇది మన శైవ మతంలో ఈ పదం అనమాట. పూజారులకు అసిస్టెంట్లుగా ఉండేవాళ్ళను శివలెంక, ఇటువంటి పదాలన్నీ మనకు కూడా ఇదివరకు ఉండేవి. ఆ లెంకలు అనే పదం వాళ్ళు వాడతారు. ఈ పూజారికి సహాయం చేసేవాడిని లెంక అంటారు, దాసుడు, సేవకుడు అని చెప్పడానికి.
ఇలా ఈ గిరిజనుల

డబ్బులు చేసే ముందు ఇందాక చెప్పినట్టు కళ్ళు చెట్టు పండుగ కానీ లేకపోతే మామిడి పండుగ కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఆ మొక్కే తీరు కూడా వాడే పదాలు ఆ సంకల్పాలు కూడా చాలా ఉపనిషత్తులు మనకు వాటిలో అరణ్యకాలలో చెప్పే విధంగా ఉంటాయన్నమాట. ఈ పోడు వ్యవసాయంలో వాళ్ళు అడవిని తగలబెడుతూ అంటారు, కొండ చేనుకు అగ్గులు పెడుతూ, డొక్కులార మిందెలార పాములార చీమలార సిరుకోటి జీవులార మా పంట చేనుకు నిప్పు పెడుతున్నాం తప్పకుండా హో, ఈ చేలో ఉన్న ఈ అడవిలో ఉన్న మేము తగలబెట్టే అడవిలో ఉన్న జంతువులన్నీ తప్పకుండా హో మేము తగలబెట్టుకోవాలి, మా బతుకు కోసం మీ ప్రదేశాలను మేము తగలబెడుతున్నాం తప్పకుండా హో అని మొత్తుకుంటారు. అట్లాగే ఈ చెట్టు పండగ చేసేటప్పుడు కళ్ళు కోసం పండగ చేసేటప్పుడు రౌసు కన్నెలు మురికి కన్నెలు నీలి కన్నెలు ఎర్ర కన్నెలు అందరూ అంటుదురు ముట్టుదురు, ఈ రోజు నుండి మాది ఇంతదాకా మీది. అంటే ఈ కన్నెలు నీటికి దేవతలు, కళ్ళు కూడా నీరే కదా, అందుకని ఇప్పటిదాకా మీది, ఈ కళ్ళు అది ఊరడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక నుంచి మాది అని వాళ్ళు ఈ సంకల్పం చెప్పుకుంటారు. రౌసి కన్నెలు అనేక రకాల కన్నె దేవతలు ఈ చెట్టును ఆశ్రయించుకుని ఇంతకాలం ఉన్నాయి, ఈ రోజు నుండి మాది ఇంతదాకా మీది అని ఆ కళ్ళు బొట్టు పోసి ఆ కన్నెల నుంచి ఆ కళ్ళు గీసుకోవడం ఈ రకంగా వాళ్ళు మొక్కుకుంటారు. గన్నికలు అంటే కన్నెపాపలు జలదేవతలు, లోయల్లో వారి నివాసం, నీరు పుట్టే వాటిని లోయ లోవ అంటారు, నూరు పుట్టని చోటు గొంది, కప్ప ఎంట్రిక చేపలు వారి పరివారమే, కొండల్లో దొనలను మైలపరచరాదు ఎంగిలి చేయరాదు, పురిటికీడు తీరిన తరువాత రేవుదొక్కే ఆడవారు తమ సంతానం మురికిని మన్నించమని కప్పకు మొక్కుతారు, కప్పకొండ అని అక్కడక్కడ పెద్ద పెద్ద కొండలకు పేర్లు, అంటే ఆ కొండ మీద చెరువు దొన ఏదైనా నీటి వనరు ఉన్నది అని మనం ఊహించవచ్చు. ఎంట్రిక పర్వతం విశాఖమన్యంలో ఎన్నో జోరెలు అంటే కాలువలు పుట్టే ఉన్నతమైన పర్వతం, మత్స్యగడ్డ ప్రధాన జీవధార, భారతదేశంలో చేపలను ఆరాధించే ఏకైక తీర్థం మత్స్యగుండం ఒకటే, మత్స్యదేశానికి వనవాసం వచ్చిన వారే పాండవులు, మత్స్యగడ్డ మరికొన్ని గడ్డలు కలిసిన తర్వాత సీలేరుగా మారి శబరితో చేరి కూనవరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. సీలలు అంటే ఎంట్రికలు పీతలు. అలాగే నగరులన్నీ కొండలన్నీ రాజుల విహార భూములు, కాటమయ్య వేటల రాజు, తూర్పు గోదావరిలో గుర్తేడు వద్ద అత్యున్నతమైనది మహిమాన్వితమైనది కాటమరాజు కొండ, మూలికలకు ప్రసిద్ధమైనది దుమ్ముకొండ, కాటమరాజు కొండ దగ్గర కళ్ళెపు గొంది వద్దనున్న ఐదల చెరువు పేరిటివాడే ఐదలరాజు, గొప్ప ఐంద్రజాలికుడిగా పేరుగొన్న కన్నమరాజు గుర్తేడును ఐదారు తరాల కింద పరిపాలించినవాడు. ఈ అడవి రాజుల్లోకి పాండవరాజులు కూడా వస్తారు, కాని అడవి రాజులకు పాండవరాజులకు ఒక స్పష్టమైన విభాగం ఉన్నది. అడవిరాజులు అడవి ప్రకృతికి అధిపతులు కాగా పాండవరాజులు పంట భాగ్యాలకు అనగా సంస్కృతికి అధిపతులు. పాండవరాజులు తానం పండుగ రోజుల్లో, తానం పండుగ అంటే పంటల పండుగ, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు ఒకే పండుగను, గ్రామానికి వచ్చి ప్రజల ఆతిథ్యాన్ని మన్నిస్తారు. భీముడు అభిమాన దేవత, అరగని నూలి దుంపలు భీముడి దుంపలు, పెద్ద పెద్ద వేణాలు భీముడి వేణాలు, భీముడి పనుకలు భీముడి లాగలు, గురితేడు వద్ద బబ్బిలోవలో గుహకు మొక్కుతారు, అది రాజుల కట్టువ, దేవగుమ్మడి పండు దేవతలు తినేది, మంచి గుమ్మడి పండు మానవులు తినేది, కన్నె జీలుగలు కన్నె పాపలవి కన్నె దేవతలవి, కళ్ళు జీలుగ తమది. ఇందాక చెప్పాం కదా కన్నెలు, ఇక నుంచి రౌసు కన్నెలు మురికి కన్నెలు నీలి కన్నెలు ఇవన్నీ ఇప్పటిదాకా మీవి, ఇక నుంచి కళ్ళు తీసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ, ఇలా తినడానికి అనువుగాని పండ్లు దుంపలు వగైరా దేవతలవి, ఎక్కడానికి వలను కాని కొండలు రాజులవి, వాటిలో నరులు వేటాడబోరాదు, తూర్పు గోదావరిలో ధారల దుమ్మకొండ బాస దుమ్మకొండ రెండు ప్రసిద్ధమైన పర్వతాలు, బాస దుమ్మకొండకు వేటకు పోయిన వారు రాజుల కోపం వస్తుంది కాబట్టి విల్లును కంపాని మారుపేర్లతో పిలుచుకుంటారు. అట్లాగే ఆడవారిని అడవి జీవాలు మోహిస్తాయి, నల్లమల్లో చెంచులు దంపతులు ఇద్దరు మూడు పిల్లం అడవిలోకి పోతారు, కానీ తూర్పు గోదావరి విశాఖ ఈ ఉత్తరాంధ్రంలో ఉన్న తూర్పు కనుమల్లో వేటకు మగవారే పోతారు, కాబట్టి దానికి ఏదో సామెత చెప్తారు, ఆడవారిని అడవి జీవాలు మోహిస్తాయని నమ్మకం. బజారుకు భార్యతో వెళ్లడం డబ్బు వదిలించే సరదా అయితే అడవిలో ఆడదానితో నడవడం ప్రమాదంతో కూడిన వ్యవహారం, ఆ పువ్వు అందంగా ఉన్నదని ఈ పిట్ట మాంసం రుచిగా ఉంటుందని ప్రోత్సహిస్తారు, రాముడికి మాయలేటి వెంట పడక తప్పలేదు కదా. ఇలాగే రాజులకు అడవిలో వేటాడిన తర్వాత అడవి రాజులకు మొక్కుతారు, తండ్రులు చనిపోయి పెతరులు అవుతారు, ఈ పెతరులకు వేట బసలో మాంసం నివేదిస్తారు, మూడాకులు నివేదించే పదిరిగల చోట మధ్య ఆకులో పచ్చి మాంసం అడవుల రాజు కాటమయ్యకు, పక్క ఆకుల్లో కాల్చిన మాంసం పెతర్లకు, ఏడాకుల్లో పెట్టే అలవాటు కొన్ని చోట్ల. ఈ అడవి మాంసం కాస్త అటు పితృదేవతలకు అడవి రాజులకు వేసేటప్పుడు ఈ రకంగా అంటారు.
రెండు కళ్ళు.

దొరగబొడిచి నాలుగు కాళ్లు కూలగొట్టి జీడంకూర తీగతో దూరపిడ్డట్లు మాకెదురుగుండా మాంసం కావాలి. పులసకుండా వాడకుండా ఎండిన మాంసం ఎండినట్లు పచ్చిది పచ్చిదిన్నట్లు మాకు దొరకవాలి. అంటే అర్థం ఏంటి, రెడీమేడ్గా మాంసం కాస్త మాకు కట్టేసినట్టు మా ముందు పడాలి, కష్టపడకుండా మాకు దొరకాలి అని అడవికి పోయేటప్పుడు వేటకు పోయేటప్పుడు ఇలా ముక్కుంటారు. రెండు కళ్ళు దొరకపుడిచి నాలుగు కాళ్ళు కూలగొట్టి జీడంకూరతో దూరపిడ్డట్లు మాకు ఎదురుగుండా మాంసం కావాలి. పరిమ ఆకుల్లో గొల్లలకు రాజులకు పెతరలకు మాంసం నివేదిస్తారు. కలరా వాంతుల వంటి అంటువ్యాధులతో చచ్చిన వారి సమాధి మీద పరిమిముళ్ల కంప వేసి పరిమిముళ్లు దారిలో వేసి తిరిగి చూడకుండా వస్తారు. పెతరలో కలిసిపోమ్మని పరిమితో హెచ్చరిక. ఆ జబ్బు తమ రాకుండా ఉండాలని ముళ్ళు దారికట్టు. నాలుక, గుండె, చెవి, గోరు, తోకల్లో కొంత ఎర్రగొల్ల, పచ్చగొల్ల, పైడిగొల్ల, పాలగొల్ల, నల్లగొల్ల, తెల్లగొల్లలకు నివేదిస్తారు. అడవిని కాచేవి ఈ గొల్లలు. పెతరులకు ప్రత్యేక స్థావరం ఏమీ లేదు. మనసు పుట్టినప్పుడు తమ వారి దగ్గరకు వచ్చిపోతారు. కాబట్టి ఈ విధంగా రాజులు, అడవి రాజులు, అడవి గొల్లలు, కన్యలు, గురువులు, పెతరులు ఈ భౌతిక ప్రపంచాన్ని, ఈ వనరులను, నీరు, అడవి, వ్యవసాయాన్ని ఆశ్రయించి వీళ్ళంతా ఉంటారు. కాబట్టి వాళ్లను మన్నిస్తూ వాళ్ల అనుమతితో తమ జీవితాన్ని గడుపుకోవాలి. తమ వంట వార్పు, తమ పండుగలు ఇవన్నీ గడుపుకోవాలని కొండరెడ్డిల నమ్మకాలు. ఆ నమ్మకాలతో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు.

ఇప్పటిదాకా విన్నాం పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగం. అది రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇవాళ రాత్రి 9:30కు పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగం ప్రసారమవుతుంది. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగడి సినిమా పాటల సందడి సందడి. సృష్టిలో రంగుల పువ్వుల పూదోటలెన్నో, రంగుల ప్రపంచంలో తీరొక్క రంగులెన్నో. నవ్వుకో రంగు, పువ్వుకో రంగు, ఆనందానికో రంగు, హాయికి ఓ రంగు, జోలపాటకు, అమ్మానురాగానికి, స్నేహానికి, ఆప్యాయతకు, అన్నింటికీ ఒక్కో రంగుల లోకం ఉంటుంది. అట్లనే సింగిడి హరివిల్లు సప్తవర్ణాలు సప్త రాగాలు మేళవించి తీరొక్క గీత మాలికలతో మిమ్మల్ని అలరించి ఆనందపరిచి ఒక్కో పాట అనుభూతిని ఆస్వాదించేలా పాట వినిపించి ముచ్చట పెట్టి ఎన్నో సంగతులు చెప్పి రోజు మీకోసం సమయానికి పాటల తోరణమై ముస్తాబై సమయానికి సిద్ధంగా ఉంటుంది ఈ సింగిడి రంగుల హరివిల్లు సందడే సందడి. మరి కార్యక్రమానికి ఈ తొలిపాటతో షురూ చేసేద్దాం.

0: సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నంబర్లు 2308 మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లకు ఏ నంబర్కైనా ఎక్కడి నుండైనా ఫోన్ చేసి మీ పసందైన పాటను అడగచ్చు. ఇంకా నాతో కూడాసేపు సరదాగా మాట్లాడచ్చు. కార్యక్రమం 10 గంటల వరకు మీకోసం సిద్ధంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, మాట్లాడదాం, వారిని పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, ఇలా మీరే శురువాత్ కాలర్. చెప్పండి మీ పేరు.
1: మమత, సుదర్శన్ బాబు, ఆకృతి.
0: ఓకే, మీరు మీరందరు కలిసి ఫోన్ చేస్తున్నారు.
1: అవును మేడం.
0: చాలా సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు కదా మీరు సింగిల్కి. ఎక్కువ గ్యాప్ ఇచ్చి చేస్తుండాలి, పర్వాలేదు. ప్రతిరోజు చేస్తే ఎత్తడం అంటూ ఉండదు ఫోన్, ఎందుకంటే వేరే వాళ్ళు మా వీళ్ళే మాట్లాడుతున్నారు, మేము మాట్లాడలేమా అనుకుంటారు అన్నట్టు. అట్లా ఇప్పుడు వీళ్ళే మాట్లాడుతున్నారు, ఏంటి వీళ్ళ కాల్స్ లిఫ్ట్ చేస్తారు అట్లా అన్నట్టు ఉంటది. చాలా రోజుల తర్వాత మీరు ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి, 20 రోజులు గ్యాప్ ఇచ్చి అట్లా ఫోన్ చేస్తే మాకు సంతోషమే, వినేవాళ్లకు సంతోషమే, ఇంకా మీరు కూడా అడ్జస్ట్ అయిపోవాలంతే. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు సుదర్శన్? ఓకే, తప్పకుండా మీకోసం పాట వినిపిస్తున్నాను. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడైతే ఏం పనులు లేవు కదా, హాయిగా ఇంట్లోనే ఉంటున్నారు, ఎండ కూడా బాగుంటుంది కదా.
1: ఎప్పుడైనా

0: పత్తిది ఇస్తారా మీరు?
1: లేదు, మా దగ్గర ఎక్కువ వరి,
0: వరి,
1: పసుపు, మొక్క, కందులు ఇట్లాంటివి ఉంటాయి.
0: పసుపు వేసిండ్రా ఈ సంవత్సరం?
1: అవును మేడం, 6 ఎకరాలు వేసినాం.
0: ఎట్లా కిలో అమ్ముతున్నారు పసుపు మీరు?
1: అంటే ఇప్పుడు మొన్నటి వరకు తక్కువ ఉంది.
0: కొమ్ములు అమ్మేస్తారా లేకపోతే పసుపు పట్టి అమ్మేస్తారా?
1: కొమ్ములే అమ్మేస్తాం
0: మేడం,
1: నిజామాబాద్ మార్కెట్ తీసుకుంటాం.
0: అట్లనా?
1: మాకు మంచి క్వాలిటీ ఉండి 18,000 క్వింటల్ పోయింది.
0: అరేవా, మీరు మీకు దగ్గర దగ్గర ఎన్ని క్వింటాలు వెళ్తుంది ప్రతి సంవత్సరం?
1: ఒక 100 క్వింటాల్ అయింది మేడం.
0: పసుపు?
1: అవును.
0: ఎన్ని ఎకరాలు వేసిండ్రు?
1: 6 ఎకరాలు.
0: అచ్చా, అవునా.
1: మేము దానికి ఎట్లా అంటే మేడం, మీరు రేడియోలో చెప్తారు కదా సైంటిస్ట్లు, ఆ ప్రకారం మీకు ఇంత మచ్చారని కరెక్ట్ పెంచుతాము, ఎరువులు వేస్తాము, ఎక్కువ ఆర్గానిక్ వేస్తాము, వేప నూనె ఇట్లాంటివి వాడతాము.
0: అంత సస్యరక్షణ తీసుకుంటారన్నట్టు మీరు?
1: చాలా కేర్ఫుల్ చేస్తాం.
0: అవునవును, అందుకే కదా అన్ని క్వింటాలు పసుపు దిగుబడి వచ్చింది అని అంటే మీరు ఎంత శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నారనే మీ మాటలలో అర్థమైపోతున్నది. అది కూడా పసుపు రేటు చాలా ఎక్కువ ఉంటది కదా, కిలోకే 200 పైన ఉంటది ఇప్పుడు ఈ టైంలో. అదే
1: ఇప్పుడు పసుపు పోడైంది మేడం నిజామాబాద్ లో. అప్పటి నుంచి కొంచెం సైంటిస్ట్లు కూడా వస్తున్నారు కమ్మరిపల్లి నుంచి, ఏదున్నా కూడా అన్ని హెల్ప్ చేస్తారు.
0: మీకు సరి అయిన ధర దొరుకుతుందా మరి?
1: ఈసారి అయితే మంచి దొరికింది మేడం.
0: అరే వావా, రైతులు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి సంతృప్తికరంగా అందినట్టే అనుకోవాలి అట్లా.
1: అవును మేడం, ఎందుకంటే ఆర్గానిక్ వేస్తాం కదా మేడం, పెట్టుబడి తక్కువ ఉంటుంది, పంట ఎక్కువ వస్తుంది.
0: అదే
1: దాంతో నష్టం అనేది బాధలు అట్లేమి ఉండేవి.
0: సరే సుదర్శన్ గారు, ఇంట్లో ఇద్దరు కూడా పనిచేస్తారు కదా వ్యవసాయం పని?
1: అవును మేడం.
0: మీ శ్రీమతి మమత, మీరు ఇద్దరు కూడా?
1: అవును, ఇద్దరం చేస్తాం కానీ పిల్లలు ఎవరు ఉండరు మా దగ్గర.
0: ఓకే సరే, సెలవులకు వస్తూ ఉంటారు కదా?
1: ఇప్పుడు 2-3 రోజులలో పోతారు మేడం.
0: అవునా, మంచిగా కాలక్షేపం కోసం మూగజీవుల్ని కూడా ఇది చేసుకోవచ్చు కదా. మరి వాటిని పాలన పోషణ వాటిని చూసుకోవాలి, దాంట్లో కూడా సంతోషం అనేది దొరుకుతుంది. మనకెవరు లేరు, ఎవరు మన దగ్గరికి రారు అనే ఆలోచన అయితే రాదు కదా. అవునవును, ఇక వాళ్ళు పనులలో ఉన్నప్పుడు ఏం చేస్తాం. అదే మరి, ఒకరిని వ్యవసాయం బాట పట్టించాల్సింది మీరే. చదువు అంటూ చదువు బాట పట్టిస్తే ఇక ఇప్పుడు వ్యవసాయానికి కూడా చాలా అవసరం కదా మనుషులు. వ్యవసాయం కష్టం, ఏదైనా కష్టమే, కష్టపడంది ఏది రాదు.
1: అంటే ఇప్పుడు మా బాబు జాబ్ చేస్తాడు మేడం, అతను ఛాంబర్ లో ఎప్పుడు ఏసీ ఉంటుంది.
0: అట్లా మీరు ఆ కలలు కన్నారు, ఇప్పుడు ఆ కలలు నెరవేరిన, ఇప్పుడు ఎవరు లేరు అంటే ఏం చేస్తారు చెప్పండి? మరి కొంచ పానీ కెలియే కొంచెం కోనా పడతా హే. సరేనా, మరి మీకోసం మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినేద్దాం. ధన్యవాదాలండి సుదర్శన్ ఫోన్ చేసినందుకు. పాట వినండి.

0: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మనతో ఇప్పుడు మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో, నిర్మల్ నుంచి రంజిత్. హలో హలో, నమస్కారం రంజిత్.
1: నమస్కారం మేడం.
0: బాగున్నారా? హలో, బాగున్నారా రంజిత్? హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? చెప్పండి రంజిత్. శుభోదయం, శుభోదయం. ఎట్లున్నాయి మీ పంటలు? అంతే, ఇప్పుడైతే హాయిగా ఇంట్లోనే ఉంటుండ్రు అనుకుంటా. ఎండ పట్టున?
1: అవును మేడం,
0: అంటే ఎండ ఉంది కాబట్టి నీడ పట్టున ఇంట్లోనే ఉంటుండ్రు అనుకుంటా కదా దాదాపు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఏం పనులు ఉండవు. భూమిని చదును చేసుకోవడం తప్పితే అది కూడా పొద్దున్నే అయిపోతుంది అనుకుంటా పని.
1: అవును మేడం.
0: ఏం పంటలు వేయాలనే ఆలోచన ఉంది మరి ఈ సంవత్సరం? ఖరీఫ్ సీజన్, ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుందిగా. మిరుగు పండుగ కూడా వచ్చేస్తుంది మనది త్వరలో. వచ్చే నెలలో మిరుగు పండుగ కూడా వచ్చేస్తుంది, మరి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలనే ఆలోచనలు ఉన్నారు? మంచి మీరు వ్యవసాయదారుడు కదా రంజిత్.
1: అవును

0: ರೊಟ್ಟಿ, ಕಂದಿ, ಕಂದುಲು, ಸೋಯಲು
1: ಇವೇ. ಅವನಾ?
0: అవును మేడం, ఈ సంవత్సరం వర్షాలు మంచిగా కురవాలా, మా రైతన్నలు అందరికి దిగుబడి మంచిగా రావాలని కోరుకుంటున్నాను మేడం.
1: వస్తుంది తప్పకుండా.
0: అవును మేడం.
1: ఇంకా
0: అయితే మేడం, ఈరోజు మన శుద్ధాల అశోక్ తేజ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన రచించినటువంటి పాట సిదా సినిమా నుండి ఒకటి వేయండి మేడం.
1: ఓకే తప్పకుండా. అవును, అది హే పిల్లగాడ లిరిక్స్ వనమాలి రాసింది ఒక పాట.
0: ఓకే మేడం,
1: అందులో నుంచి అయితే మీరు అడిగిన పాటనైతే వేస్తా. ఈరోజు శుద్ధాల అశోక్ తేజ పుట్టినరోజు సందర్భంగా పాటలు వేయబోతున్నాను, మీరు అడిగిన పాటనైతే ఇప్పుడు విందాం. ఓకేనా?
0: ఓకే మేడం,
1: మీకోసం ఆ పాట వినిపిస్తున్నా. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.
0: ఓకే మేడం, మీకు కూడా ధన్యవాదాలు.

వెల్టెంజెస్ వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, ఎక్కడి నుండైనా ఫోన్ చేయొచ్చు, హాయిగా గుడిసెప్పు సరదాగా మాట్లాడచ్చు, మీ పసందైన పాటని అడగచ్చు. ఇక ఇవాళ తెలుగు సినిమా సాహిత్యకారుడు సుద్దాల అశోక్ తేజ పుట్టినరోజు. సుమారు 2000కు పైగా సినిమాలలో 3000కు పై చిలుకు పాటలు రాసిండ్రు. 2003లో వచ్చిన ఠాగూర్ సినిమాలో నేను సైతం పాటకు, 2011లో ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్నాడు. స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికై కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ఏకైక కవి తను సుద్దాల అశోక్ తేజ. మరి తను రచించిన ఫిదా చిత్రంలోని పాట మనం ఇప్పుడు వినేద్దాం.

సుద్దాల అశోక్ తేజ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు 2025 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1 కోటి రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయనకు 2025 జూన్ 30వ తారీఖు నాడు కూడా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యునిగా నియమించారు. ఇంకా అశోక్ తేజ తెలుగు చిత్ర పరిశ్రమలోకి రాకముందు తెలంగాణ రాష్టం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో బండలింగాపూర్ మెట్పల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండే, చిన్నప్పటి నుండి సాహిత్యం రాయడం మొదలుపెట్టిండ్రు. ఇక నమస్తే అన్న చిత్రంతో తెలుగు సినీ తెరకి పరిచయమైండు. తనికెళ్ల భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం షురూ చేసిండు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశి లాంటి దర్శకుల సినిమాలలో మంచి మంచి పాటల్ని రాసిండ్రు. ఇక తొలుత తండ్రి అయిన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవ గీతాలే రాయాల్సి వచ్చింది. కానీ కృష్ణవంశి లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలను ఒలికించిండు. 1996-97 సంవత్సరాలలో వసై రామలమ్మ సినిమా పెళ్లాడత సినిమాలలో పాటలతో మంచి పేరును, నిన్నే పెళ్లాడత సినిమాలతోటి మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు. అట్లనే ఠాగూర్ చిత్రంలో నేను సైతం అనే పాటకు 2004 సంవత్సరంలో ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలన చిత్ర అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయితే మహాప్రస్థానంలోని శ్రీశ్రీ నేను సైతం ఆధారంగా ఈ పాట రాయబడింది. అల్లూరి సీతారామరాజులోని తెలుగు వీరలేవర శ్రీశ్రీ తర్వాత మాతృదేవోభవలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వేటూరి తర్వాత ఈ పురస్కారం పొందిన 3వ రచయిత సుద్దాల అశోక్ తేజ. ఇక 2017 వరకు 1250 సినిమాలకు 2200 పాటలు, 2500 ప్రైవేట్ పాటల్ని కూడా రాసిండు. ఫిదా సినిమాలో ఇప్పుడు విన్న మీరు వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే అనే పాట కూడా రాసి 2018 ఉత్తమ గీత రచయితగా సైమా అవార్డును కూడా గెలుచుకున్నాడు అశోక్ తేజ.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనసు నిండా సింగిడి కార్యక్రమం ఇది. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో, అశోక్. తను ఎక్కడ నుండి మాట్లాడుతున్నారో విందాం. హలో హలో హలో అశోక్, బాగున్నారా? ఏ ఊరు నుండి మాట్లాడుతున్నారు మీరు? ఆహా, ఇక్కడ భరంపూర్ దగ్గర అర్లీ కదా? లాండసాంగి దగ్గర సిర్సనా, బాది సిర్సనా, అటేనా? రెండు మూడు అర్లీ ఇల్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇటు కూడా ఉన్నది ఒక అర్లీ, తామ్సీ మండల్. అది అర్లీ టీ, మీది అర్లీ బి కదా. ఇంకొకటి ఇటు కూడా ఉన్నది బరంపూర్ సైడ్, అర్లీ కే అనుకుంటా అది. మీది అర్లీ బి. అవును, ఇన్ని అర్లీలు ఉన్నాయి, అసలు అర్లీ అంటే అర్థం ఏంటి? అవు, ఇన్ని అర్లీ పేర్లు పెట్టిండ్రు, అసలు అర్లీ అంటే అర్థం తెలుసా మీకు? మరి ఇన్ని అర్లీలు ఉన్నాయి కదా, అసలు అర్థం తెలుసుకొని నెక్స్ట్ టైం మీరు ఫోన్ చేయండి, అర్లీ అంటే ఇది అర్థం అని. ఓకేనా? మరి ఏ పాట వింటారు చెప్పండి అశోక్. అనురాగ దేవతలో ఏ పాట? చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, అదేనా? మరి ఇప్పుడు ఈ కాలంలా తినేటి కరెక్ట్గా ఉంటలేవు, నూనె ఆహార పదార్థాలు ఏవి కరెక్ట్గా ఉంటలేవు. కాబట్టి మన హృదయం కోసం ఖచ్చితంగా మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. హృదయాన్ని పదిలంగానే చూసుకోవాలి మరి మనం, అవునా కాదా? ఓకే, అందులో నుంచి మనం ఒక మంచిని నేర్చుకోవచ్చు కదా, ఆ పాటల నుంచి కూడా. చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా, అద్దం అద్దం లెక్క హృదయం ఉంటేనే మరి మన ఆరోగ్యం బాగుంటది. మనం చాలా ఏళ్ళు హాయిగా బ్రతకాలంటే మనం హృదయం అద్దం లెక్క మెరవాల్సిందే. అందులో కాట్ కసరా అంతా పడేసినాం అనుకోండి, అది దాన్ని చీర్పారు చేయబడుతుంది, దాన్ని కుట్లు పడతాయి, మళ్ళా స్టంట్లు వేయాల్సి వస్తుంది, ఇంకేదో చేయాల్సి వస్తుంది, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కథలు ఉంటాయి మళ్ళా. హలో, ఏమైంది అశోక్ గారు? ఇలా హుషారుగా

0: మాట్లాడతలేరు, ఇంతకు ముందు మాట్లాడిండ్రు మస్తు హుషారు హుషారుగా. ఎండ బాగున్నదనా? హలో, ఎండ బాగున్నదని హుషారుతనం లేదా అంటున్నా? ఎండాకాలం ఎండ ఉంటది. సరే మరి, మీరు అడిగిన పాట తప్పకుండా వినిపిస్తున్నాను, వినేద్దాం మరి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: ఓకే ఓకే.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు, నాతో సరదాగా గుడిసెప్పు మాట్లాడచ్చు. ఇక ఇవాళ మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు, 1974 పద్మశ్రీ, 1986 సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న మాణిక్ వర్మ జయంతి. ఎలా మాణిక్ శాస్త్రీయ ఖ్యాతితో పాటు టుమ్రీ, మరాఠీ నృత్యం, భావగీతాలు, భక్తి సంగీతం, సెమీ క్లాసికల్ సంగీతాన్ని గానం చేసింది. కిరాణా ఘరానా స్థాపకుడు అబ్దుల్ కరీం ఖాన్ కుమార్తె, హీరాబాయి బరోడకర్ కుమారుడు సురేష్ బాబు శిష్యురాలు తను. మాణిక్ వర్మ అగ్ర ఘరానాకు చెందిన అమ్జద్ హుస్సేన్ ఖాన్ త్రిల్లాంగ్, జగన్నాథ్ భువ పురోహిత్ గుణిదాస్ నుండి మరింత శిక్షణను తీసుకుంది. ఇక 1955 ఏప్రిల్ నెలలో లతా మంగేష్కర్, యోగిని జోగ్లేకర్, ఉషా ఆత్రే, బాబన్ రావు, సుధీర్ ఫడికే వంటి కళాకారులతో పాటు పుణేలోని ఆల్ ఇండియా రేడియో ద్వారా వారానికొకసారి నిర్వహించే గీత రామాయణం పాటల కార్యక్రమంలో పాల్గొన్నది. మాణిక్ జ్ఞాపకార్థం ముంబైలో మాణిక్ వర్మ ప్రతిష్టాన్ను కూడా స్థాపించిండ్రు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇప్పుడే ఒక ఎస్ఎంఎస్ వచ్చింది వాట్సాప్ ద్వారా. కేఆర్కే కాలనీ నుంచి మనీష, జ్యోతి, ఇంకా అనన్య ఈ ఎస్ఎంఎస్ను పంపించిండ్రు. సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకోవడం కాదు, ఉన్న రోజులను కూడా సంతోషంగా మార్చుకోవడం గొప్ప. ఈ వాట్సాప్ సందేశాన్ని, మంచి సందేశాన్ని పంపించిండ్రు. దీంట్లో అర్థం ఏంటంటే, సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకోవడం కాదు, ప్రతిసారి మనం సంతోషంగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఫలానా టైంలో మనం సంతోషంగా ఉంటాం, ఫలానా సంవత్సరం చాలా సంతోషంగా ఉంటాం, ఇలాంటివి గుర్తు చేసుకోవడం కాదు. ఉన్న రోజుల్ని కూడా, అంటే ముందున్న రోజుల్ని కావచ్చు వాళ్ళ అర్థం, ముందున్న రోజుల్ని కూడా సంతోషంగా మార్చుకోవడం. ఈరోజు మన ఈరోజు మన చేతుల్లో ఈ రోజు ఉంది కదా, ఈ రోజుని కూడా సంతోషంగా మార్చుకోవడం గొప్ప అని అంటున్నారు. ధన్యవాదాలు మనీష, ఇంకా మీ స్నేహితులు. మీకోసం మీరు అడిగిన చిత్రంలోని పాటను ప్రసారం చేస్తున్నా, బుట్టబొమ్మ పాట అడిగినారు, ఆ పాటను తప్పకుండా ప్రసారం చేస్తున్నా. ధన్యవాదాలు వాట్సాప్ సందేశాన్ని పంపినందుకు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
3: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
2: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
3: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
2: 9491399052.
3: గుర్తుంచుకోండి,
2: లాభవాణి,
3: ఆకాశవాణి,
2: శుభవాణి,
3: ఆకాశవాణి.
2: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: అని మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఓంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: ఇంతటితో సమాప్తం. రాత్రి 8 బావుకు ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమంలో మరిన్ని పాటలు మాటలు ముచ్చట్లు వినొచ్చు. ఇప్పుడైతే సమయం 10 గంటలుగా వస్తుంది. గొడిసెప్పట్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. జూన్2వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవం సందర్బంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డిజిటల్ మోసాలు, నకిలీ నోటీసులు అరికట్టేందుకు సీబీఐ అభయ అనే ఏఐ ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థ ఇచ్చింది. ప్రజలు తమకొచ్చిన సీబీఐ నోటీసులను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి అవి నిజమా కాదో చాట్ బోర్డు ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు ఇకపై సోమ శుక్రవారాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుపుతుంది. న్యాయమూర్తులు కార్ పూలింగ్ విధానాన్ని పాటించనుండగా రిజిస్టర్లోని 50% మంది ఉద్యోగులు వారానికి 2 రోజులు ఇంటి నుంచే పనిచేసేలాగా వీక్లీ రోస్టర్ సిద్దం చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. మే 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ కమిటీలో లోక్సభ నుంచి ఎంపీలు టీకే అరుణ, కడియం కావ్య సహా 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. 2026-27 సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు ITR1, ITR4లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఆదాయం పన్ను విభాగాన్ని నిన్నటి నుంచి వీలు కల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి కేటగిరీ 1 PhD ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, జూన్ 18వ తేదీ నుంచి ఇంటర్వ్యూలుంటాయని తెలియజేసింది. మరిన్ని వివరాలకు మే 20వ తేదీ నుంచి వర్సిటీ వెబ్సైట్ చూడవచ్చు. కృత్రిమ మేధాధారిత క్లౌడ్ సేవల సంస్థ భారత్ క్లౌడ్ హైదరాబాద్లోని కంట్రోల్లెస్ డేటా సెంటర్లో తొలి కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయ ఏఐ రెడీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 5 ఏళ్లలో 950 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని, ప్రభుత్వాలు సంస్థల డిజిటల్ వేదికలకు మద్దతిస్తామని సంస్థ సీఓ శ్రీధర్ పినపురెడ్డి తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగార నుంచి గతంలో ప్రసారం చేసి నేడు మరలా మీ ముందుకు తెస్తున్న కార్యక్రమం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింద మల్లేశం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకుగాను 2017 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
2: సినిమా ప్రేమికులకు, శ్రామిక రంగాన్ని అభిమానించే వాళ్లకి ఇటీవల వచ్చిన మల్లేశం అనే సినిమా గుర్తుండే ఉంటుంది.
3: నిజానికి మనం ఎందరో స్ఫూర్తిదాతల గుర్చిన సినిమాలు, బయోపిక్లు గానో లేదా అటు కొంచెం కల్పిత కథ, కొన్ని వాస్తవాల సమాగమంగా కూడా వస్తుంటాయి. అయితే ఈ మల్లేశం సినిమా దాటు యువకుడు అనొచ్చు, రకంగా మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు చలనచిత్ర రంగం ఒక సినిమా తీసుకొచ్చిందంటే మరి ఆయన వెనక అంత సినిమాకున్నంత కథ ఉంటుంది. ఆ కథా నాయకుడే ఇప్పుడు ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు. మల్లేశం గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: మీ పూర్తి పేరు?
4: చింతకింది మల్లేశం.
3: చింతకింది మల్లేశం అంటే మీరు ఈ మల్లేశం అన్న సినిమాకి మీకు ఉన్న బంధం ఏమిటో?
4: యాక్చువల్లీ ఏంటంటే ఆ సినిమా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక యూట్యూబ్ లో స్పీచ్ చేయడం జరిగిందనమాట. అదే టెడెక్స్ హైదరాబాద్ అని. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. అది దాంట్లో నాకు అవకాశం దొరికింది. అది దాంట్లో మాట్లాడడం అనేది మొట్టమొదటిసారిగా తెలుగులో నేనే. చాలా అంతకన్నా ఒక సంవత్సరం ముందు నుంచి కూడా దాన్ని తెలుగులో మాట్లాడుతుంటే ఆపారన్నమాట. కానీ నా గురించి మాట్లాడిపించాలని చెప్పేసి ఆ కమిటీ అంతా తీర్మానం చేసి వాళ్ళని కమిటీని ఒప్పించి మాట్లాడిపించారు. మాట్లాడిన తర్వాత అది చాలా వైరల్ అయిపోయింది, వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక మిత్రుడు మన కరీంనగర్, తను ఎన్ఆర్ఐ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడనమాట. అయితే ఈ యూట్యూబ్ లింక్ ఆయనకు వాళ్ళ మిత్రుడు పంపాడట. పంపినప్పుడు అన్న ఇది ఒకటి చూడు, ఈ లింక్ చూడు, ఈ అబ్బాయి బాగా ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు, ఆయన స్టోరీ అంతా అలా చెప్పాడు అని ఆ లింక్ పంపితే దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఆయనకు. అరే ఒక మనిషి తలుచుకుంటే మామూలు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక 7 సంవత్సరాలు కష్టపడి ఒక యంత్రాన్ని చేయగలిగి వాళ్ళ సమాజాన్ని అందరికి ఇవ్వగలిగాడు, ఎంత ఓపిక అట్లా ఉన్నది, ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఒకేసారి అంటే యూట్యూబ్ లో ఉంటే కొంతమంది చూస్తారు, అదే సినిమా రూపకంగా మలిసి పెడితే ఒకేసారి ఎంతో మంది చూస్తారు, వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇబ్బంది ఎదుర్కొని ఉంటారు, కానీ ఇలాంటి వారి స్టోరీని వాళ్ళు చూస్తానన్నా వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్తారు అని చెప్పి ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ఆయన పేరే రాచకొండ రాజు. ఆయన ఒక 15 సంవత్సరాల క్రితము తమిళ్లో వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక సినిమాకు ప్రొడ్యూస్ చేశారట. చేసిన తర్వాత మొత్తం లాస్ అయిపోయాడు. అప్పుడు అనుకున్నట, పైసా కూడబెట్టి ఇంత కష్టపడి చేసేది అందరికి వెళ్ళిపోయింది, అంటే దేనికి పెట్టాలో ఏది పెట్టద్దో మనకు తెలియదు, ఈ సినిమా పరిశ్రమ అనేది మనలాంటి వాళ్లకు కరెక్ట్ కాదు అనుకుని ఆ రంగాన్ని వదిలేసి అప్పుడే కోరుకున్నాడు. నా స్టోరీ ఎప్పుడైతే చూశాడో ఆ చూసిన తర్వాత ఆయనకు అనిపించినట, అరే నేను ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానంగా ఉంటాను, వాళ్ళకంటే బెస్ట్ గా ఉన్నాను, ఒకసారి ఫెయిల్ కాగానే ఇక నాకు అది మొత్తం అక్కరాదని చెప్పి నేను ఎట్లా ఊకున్నా, ఆయన అంత కష్టపడి సాధించగలిగాడు, నేనెందుకు దీంట్లో ఆగిపోయాను.
2: నీ విజయ గాథను వెండి తెర వరకు తీసుకెళ్లిన ఆ యంత్రాన్ని ఏమని పిలుస్తారు?
4: అదే లక్ష్మీ ఆసు యంత్రం.
3: ఆసు యంత్రం.
4: ఆసు యంత్రం.
3: ఆసు అంటే?
4: ఆసు అంటే మా చేనేత భాషలో మా పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఒక 4 ఫీట్ల దూరం ఉంటుంది, ముందు సైడ్ కొన్ని పిన్స్ ఉంటాయి, ఆ ప్రేమ పేరే ఆసు అంటాం.
3: అదే పూర్వం నుంచి ఉన్న పేరే ఇది.
4: పూర్వం నుంచి నాకంటే ముందు మా నాన్నకి వాళ్ళందరికి మా చేనేత భాషలో అందరికి తెలుసు అది.
3: అప్పటికే ఉన్న ఆసు యంత్రానికి మీరు ప్రవేశపెట్టిన ఆసు యంత్రానికి తేడా ఏంటి?
4: అప్పుడు ఉన్నది ఆసు ప్రేమ్ ఓన్లీ.
3: ప్రేమ్
4: ప్రేమ్ దాన్ని ఆ ప్రేమకు చేత అందరు చుట్టేవాళ్ళమాట. దారాన్ని ఒక 12 కిలోమీటర్ల పొడవున్న ఒక్క దారాన్ని ఆ 4 ఫీట్ల దూరంగా ఉన్న ఆ ప్రేమ చుట్టూ ఒక్కొక్క పిన్నుకు 4 సార్లు అట్లా డిజైన్ ఆధారంగా చుట్టాలన్నమాట. అంత పొడు దారాన్ని ఈ పిన్నులకు మొత్తం పోళ్లు వేసేయాలి.
3: ఒక దారం 12 కిలోమీటర్ల పొడవు.
4: అవును,
3: తెగకుండా
4: తెగకుండా కంటిన్యూ దాన్ని ఈ ప్రేమ్కు చుట్టాలన్నమాట. ఆ పద్ధతిని ఆసుకుంటాము. అది అంత పూర్వం అందరు చేత్తో చేసేవాళ్ళు. చేత్తో చేసినప్పుడు ఒక చీరకు అలా చుట్టడం అంత లెంతుని దీన్ని పోళ్లియడానికి 9,000 సార్లు కావాలన్నమాట.
3: అంటే చెయ్యిని 9,000 సార్లు తిప్పాలి.
4: ఇలా మూమెంట్ చేయాలి.
3: తిప్పితే 12 కిలోమీటర్ల దారం దానికి
4: అయిపోతుంది.
3: అయిపోతుంది.
4: అది ఒక 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

0: అందరకు.
1: అమ్మ కష్టాన్ని చూసిన కొడుకుగా ఆలోచన వచ్చింది, సరే మరి ఈ సాంకేతిక ప్రజ్ఞ ఎలా సాధ్యమైంది?
2: నేను 6వ తరగతి వరకు చదువుకుని అక్కడ మానిపించి నిన్ను కూడా ముగ్గని వేయటం నేర్పించారు. నేను కూడా ముగ్గని వేస్తుండేవాడిని.
0: మీ వయసు ఎంతండి?
2: ఇప్పుడు 52.
0: అంటే నిజానికి మీరు చదువుకోవాలనుకుంటే అవకాశాలు ఉండే?
2: అంటే కుటుంబ పరిస్థితులు బాగలేకనే నన్ను ఆపేశారన్నమాట.
0: 6వ తరగతిలో చదువు ఆపేసి వృత్తిలో వచ్చేసారు?
2: ఏమండి, వచ్చిన తర్వాత ఇంకా దాంతోనే ఎక్కడతోటి నేను చదువు మీద నాకు ఆశ లేదు అయిపోయింది. ఇంకా ఈ ఆశ యంత్రం చేయాలనేది ఎప్పుడైతే నాకు ఆలోచన కలిగిందో అప్పుడు నేనేం చేశానంటే ఆ చేసే పనిని నేను చేయడం నేర్చుకున్నాను. మా అమ్మ ఎట్లా చేస్తుందో ఆ పని నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఒక 5 భాగాలుగా కనెక్ట్ చేస్తే ఒక యంత్రం తయారవుతుంది అనిపించింది. అప్పుడు ఇంకా మెల్లగా ప్రయత్నం మొదలుపెట్టాను. ఫస్ట్ భాగాన్ని తీసుకుని నా చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించిన యంత్రాలు ఉంటాయో వాటిని అన్నింటినీ పరిశీలించి బాగా చూసేవాడిని అక్కడే కూర్చొని. ఇది తిరుగుతుంది, ఈ తిరిగేది నాకు కావలసిన విధంగా ఏమైనా ఉపయోగపడుతుందా, ఇట్లా అన్ని మనసులో కంపేర్ చేసుకుని పోల్చుకొని దాన్ని ఇది పనిచేస్తుందని అనిపిస్తే దానిలాగా ఒకటి చేయించడం, దానికి పెట్టడం. అది అంటే ఆలోచన వేరు, ప్రాక్టికల్గా వేరు. అది ఆలోచించినప్పుడు బాగానే అనిపిస్తుంది, ఇది దీనికి పెడితే పనిచేస్తుంది, కానీ అక్కడ వెనక పనిచేయదు. ఇట్లా కొన్ని చాలాసార్లు తేవడం అవన్నీ
0: ప్రయత్నం చేయటం ఫెయిల్ అవ్వడం, ప్రయత్నం చేయటం అలా జరిగింది.
2: అది ఫెయిల్ అయినా కొద్దిగా మనకు దాంట్లోకి ఒక్కొక్క అనుభవాలు, ఒక్కొక్క అనుభవాలు, ఓ ఇక్కడ దాకా వచ్చిన దారి బాగానే ఉంది, ఇప్పుడు మనం చేసింది బాగాలేదు, ఇంకా కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది అని అక్కడ ఎక్కడైతే మనం కింద పడతామో అక్కడి నుంచే ఒక శక్తి ఏర్పడుతుంది, ఒక మలుపు ఏర్పడుతుంటది అన్నమాట. అట్లా
0: ప్రతి వైఫల్యం ఒక విజయం,
2: అంతే, అదొక మెట్టు, ఒక మనం పైకి పోవడానికి ఒక మెట్టు లాంటిది.
0: చాలా మంచి చెప్పారు.
2: అదే అట్లా కొన్ని 100 సార్లు చేయడం, వెళ్ళవడము. ఇంకా పడుకున్న పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి మన కరెక్ట్ లేకనే మనం ముగ్గని చెప్పేస్తున్నారు. నేను ఈ పరికరాలు తేవడము, కొనుక రావడము, అవి వెల్డింగ్ షాపులో, కార్పెంటర్ షాపులో చేపియడం, దీంతో నా పని అంతా చెడిపోవడము, పైసలు నష్టపోవడం, దాంతో కొంచెం వద్దని చెప్పేసి
0: మా నిరాశ కూడా కలిగింది.
2: మా పేరెంట్స్ అనేదన్నమాట, ఎందుకురా మనకెందుకు ఈ మిషన్ చేయడం, ఎందుకు ఈ పని చేసుకో బతకడం, ఎందుకు నువ్వు ఒక్కడిని పోతే అయిపోతే కదా, ఈ సమస్య లేదుగా మన కుటుంబానికి అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ నాకు ఎక్కడో గట్టి పట్టుదల, అంటే అవుతుంది అని విశ్వాసం.
0: ఎన్నాళ్ళ క్రితం అండి జరిగింది
2: ఇది? నేను 92 స్టార్ట్ చేశాను, 99 పూర్తయింది.
0: 1992 ప్రారంభించి 7 కృషి చేస్తే 99 మీరు ఫలితం
2: సాధించారు. నాకు అంటే మధ్యన పెళ్ళయింది, ఇక ఆశయంత్రం చేసే మధ్యలో పెళ్లి అయిపోయింది. అంటే అది కూడా ఎక్కడ సందర్భం అంటే నన్ను ఈ ఆశయంత్రం చేయడం మానేయమని చెప్పి వాళ్ళు, మా పేరెంట్ తల్లిదండ్రులు, వద్దు చేస్తాను నేను, అరే వద్దురా మన పరిస్థితి బాగాలేదంటే వాళ్ళు, ఇట్లం కాదని మా నాయన ఏం చేశారంటే వీడు నేను చెప్తే ఇంటలేడు అని చెప్పి వేరే మా పెద్ద మనుషులను తీసుకొచ్చి నన్ను కూసబెట్టి, వీడు ఈ మిషన్ చేస్తాను తిరుగుతున్నాయా, వీనికి చదువు లేదు సందే లేదు, మిషన్ చేస్తా చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాడు, పైసలు ఖరాబ్ చేస్తున్నాడు, వీని వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మీరన్నా చెప్పునని చెప్పి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు అప్పుడు ఆలోచించి లక్ష్మణ, మా నాయన పేరు లక్ష్మణారాయణ, లక్ష్మణారాయణ ఇక ఇప్పుడు సమస్యల్లో ఆశ వేయడం కదా, ఆశ వేయడం లక్ష్మికి ఇబ్బంది అవుతుంది కదా, ఇదంతా ఎందుకు, వాని పెళ్లి చేస్తే కోడలు అమ్మాయి వస్తుంది, ఆమె పోస్తుంది కదా, ఇదంతా ఎందుకు రిస్క్ అని వాళ్ళకు సలహా ఇస్తే మా నాన్న అదే గట్టిగా పట్టుకుని అప్పుడు నన్ను పెళ్లి చేశారనమాట మా బంధువుల అమ్మాయిని మాట్లాడి.
0: బహుశా ఇంకో ఉపాయం కూడా ఉందేమో, అమ్మ నాన్న చెప్పిన దానికంటే కొత్తగా వచ్చిన కోడలు అంటే మీ ఆవిడే చెప్తే వింటారనే ఆశ కూడా కొంచెం కావచ్చు.
2: కావచ్చు రెండు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇది ఏంటంటే ఈమె చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆమె చేస్తుందనే ఆశతోటి. నా లక్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఈ నేత పని లేదు, మేము బట్టలు తయారు చేసేటం, వాళ్ళు బట్టలు అమ్ముతారు, వాళ్ళ ఇంట్లో ఈ నేత పని అనేది లేదు. అయితే ఈ ఆశ పని చేయమంటే మాది ఆమె చేయనంటది.
0: వారి పేరు ఏమిటో?
2: సువర్ణ.
0: సువర్ణ గారు
2: అయితే ఆమె అంటది ఇప్పుడు మీ అమ్మ చేసే చేయంతో పట్టుకుంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు నేను నేర్చుకుని నేను కూడా చేయబట్టుకుని బాధపడాలా, నేను ఏను వద్దు మానేసేయన్నట్టుగా మాట్లాడింది అనమాట. అంటే కాదు ఇంకా మనకు ఇంతకన్నా లేదు, ఇంకా బయటికి వెళ్ళి బతకలేము, ఉన్న పనులు చేసుకుని బతకాలి కాబట్టి చేద్దాం ప్రయత్నం చేస్తా అంటే చేసుకోవడం వదిలేసింది. కానీ అక్కడ ఒక సమస్య ఏర్పడిందంటే ఇంకా నేను 5 భాగాలు విభజించుకున్న దాన్ని 3 భాగాలు పూర్తి చేశాను, మూడు భాగాలలో

0: రెండు భాగాలని ఇంకో భాగానికి డబ్బులు దక్కుబడితే ఆమె పెళ్లైన తర్వాత ఈమె పని చేయమంటే చేయనన్నది, చేయకపోతే పర్వాలేదు నీ దగ్గర కొద్ది డబ్బు అది నాకు ఇవ్వు, ఇస్తే నేను మిషన్ తయారు చేసి నీకు కూడా చేయకుండా చేస్తా చెప్తే ఆమె ఈ చేసే కష్టం కంటే ఈ డబ్బులు ఇస్తే ఆ మిషన్ అయితే నాకు మేలు అనుకుని ఆమె నన్ను నమ్మి ఇచ్చింది. ఇచ్చినందుకు ఒక్క భాగం పూర్తయింది, పైసలు అయిపోయినాయి, ఇంకా అక్కడ మిషన్ కాలేదు, అక్కడ ఆమె దగ్గర డబ్బులు అయిపోయినాయి. నాకు దిక్కుదొచ్చిన పరిస్థితిలో ఎవరికి చెప్పకుండా హైదరాబాద్కు వెళ్ళిరావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే అక్కడ ఉంటే ఎట్లుంటే తోటి సమాజం ఎట్లుంటారు, మంచి జరిగితే అందరు బిడ్డ బిడ్డ అంటారు, లేదంటే నాలుగు రాళ్ళేస్తారనమాట ఎప్పుడు, అటు పోయినా ఇటు పోయినా వీడు ఇటువంటి
1: చెప్పలేదు.
0: నా సొంత ఊరు పూర్వం నల్లగొండ జిల్లా ఆలేరు మండలం షారాజీపేట.
1: ఇప్పుడు అక్కడే ఉంటారా మీరు?
0: నేను ఉండేది ఇప్పుడు ఆలేరులో ఉంటున్నాను. నాకు ఆలేరుకు దానికి ఒక 5 కిలోమీటర్లు పక్కనే.
1: అయితే ఆలేరు నుంచి హైదరాబాద్ వచ్చేసారు,
0: అంటే అక్కడ ఉన్న పరిస్థితులను భరించలేక.
2: మరి పల్లె నుంచి పట్టణం రావడానికి మీ ఆవిడ సువర్ణ గారు పర్మిషన్ ఇచ్చారా?
0: ఫస్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కాకపోయేసరికి ఆమె కూడా నిరాశ అయ్యింది కదా, అయ్యో ఇంతకన్నా ఇస్తే నేను నువ్వు అది కాకుండా అయిపోయింది నీ మాటలు నమ్ముకొని చెప్తాని. అందుకే అటు తల్లిదండ్రులతోటి పెళ్ళైన తర్వాత ఇంకా అత్తగారితో ఏది విమర్శలు అన్నమాట, ఇక నువ్వు పని చేయవు, నువ్వు చేత కాదు, తప్పించుకుని తిరగడానికి ప్రయత్నిస్తావు అని. ఇక వీళ్ళని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత హేళన చేయడం బాగుంటాయి. ఇక నీ ఎక్కువైపోయినాయి అవన్నీ,

0: మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి. అది మా నాన్న గమనించాడు, ఇది ఎక్కడ తీసుకుపోతున్నావు అన్నాడు. హైదరాబాద్ తీసుకుపోతున్నాను. ఎందుకు అన్నాను అంటే అక్కడ నాకు టైం దొరికినప్పుడు వేసుకున్నా. అంటే వద్దు వద్దు, ఇక్కడ మేము ఇంత ఉంటేనే నువ్వు పని మానేసి మొత్తం మిషన్ చేసుకునేయ్యారు. నువ్వు అక్కడ నువ్వు ఒక్కనే ఉన్నావు, ఎవడేమనుకుంటున్నా, మొత్తం దీని మీద ఉంటావు, నువ్వు పని చేయవేం చేయవు, నువ్వు ఆ మిషన్ వద్దు, దాంతో పనే లేదు, మనకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయినావు అయిపోయింది అని చెప్పి అంటే లేదు ఇంత పూర్తి చేస్తా అంటే ఒప్పుకోలేదు. ఒప్పుకో, కొన్ని భాగాలను విరగొట్టిన వాడు అక్కడే, వీటిని ఉంటే తీసుకుపోతాడని ఎరగొట్టారు. అయినా సరే అని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఉంటున్నావు రూమ్ పైన ఖాళీగా ఉండే, దాన్ని పైన ఇది తెచ్చిందంతా బిగించుకొని రోజు సాయంత్రం ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేదన్నమాట. ఇక్కడికి వచ్చి సాయంత్రం రాగానే ఆ రోజంతా బాగా ఆలోచించుకునేవాడిని. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళి ముందుకు ఎట్లా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అదృష్టంగా చాలా ఇండస్ట్రీస్ చూసే అవకాశం కలిగింది. చాలా మెకానికల్ మూమెంట్స్ చూడడం అవన్నీ చూసి నేను పని చేసుకుంటూ గమనించుకుంటూ ఏ పార్ట్ ఎట్లా ఉంటుంది ఎట్లా చేయాలని చెప్పేసి అన్ని గమనించుకుంటూ ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత నాలుగో భాగం పూర్తి చేసుకున్నాను. ఇంకా మంచి విశ్వాసం కలిగింది. సరే ఇంకొక భాగం ఉంది, ఇది ఒకటి అయితే అయిపోతున్నా, మిషన్ అయిపోతుంది, దాన్ని కూడా చేస్తా ఉన్నా. చేస్తుంటే ఒకసారి బాలనగర్కి వెళ్ళాను, అక్కడ ఒక ఇండస్ట్రీలో నన్ను వైరింగ్ కోసం పంపారు. ఆ వైరింగ్ చేసేటప్పుడు అక్కడ మేము సప్లై ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న మిషన్ వాళ్ళు రన్ చేశారన్నమాట. చేసినప్పుడు అక్కడ చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ ఆ మిషన్ కనబడుతున్నాయి. అప్పుడు నాకు బాగా ఆశ కలిగింది, అరే ఇన్ని రకాలు ఉన్నాయి, దీంట్లో ఏదో ఒకటి నాకు తగులపోతుందా అనుకుని అట్నే ఒక్కొక్కటి అట్లా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టార్ట్ అయింది ఇట్లా చూసుకుంటూ గమనించంగా లాస్ట్ ఒక నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అందరూ కనబడ్డది. దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని వెంటనే మా సార్ చెప్పిన, సార్ నేను ఇంకా వెళ్ళిపోతాను ఇంటికి, ఈరోజు నాకు జీతం ఏమొద్దని చెప్పేసి. ఎందుకు ఎంత సడన్గా వెళ్తున్నావు అని అన్నాను. అని లేదు సార్ నాకు అంటే ఎందులో మిషన్ కార్డ్ ఏమన్నా అప్పచ్చి అక్కడే ఉన్నావు ఏమన్నా దొంగిలించావా అన్నట్టుగా మాట్లాడానమాట. లేదు సార్ అదేం లేదు, నాకు వద్దు, నేను ఈరోజు పైసలు ఏమవుతుంది వెళ్ళిపోతాను. వచ్చి ఒక వర్క్షాప్కి వచ్చి ఆ విధంగా చేపించి నేను ఆ మిషన్ బిగించి పెట్టాను. సక్సెస్, నా 7 సంవత్సరాల ప్రయత్నం.
1: ఆ క్షణంలో మీ ఫీలింగ్ ఏమిటి?
0: ఓ మామూలుగా కాదు, అంటే ఆ దారాన్ని మా అమ్మ చుట్టినట్టు ఇట్లా చుడతా ఉంటే నా 7 సంవత్సరాలు పడ్డ శ్రమ, అవమానాలు, ఆ తిట్లు అన్ని ఒక్కసారి ఎగిరిపోయింది అనిపించింది. చాలా ఇప్పుడు దీన్ని తీసుకుపోవాలి, మా ఇంటికి తీసుకుపోయి మా వాళ్ళందరూ చూపించాలి ఇదే అని చెప్పి రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తీసుకుపోయి చూపించాలి, ఎప్పుడు చూసినా టైం చూస్తే అక్కడే ఉంటుంది. అంటే నా మనసు వేగం టైం కాలం కంటే వేగంగా ఉంది. ఇక చివరికి తెల్లారినాక ఓ ఆటో తీసుకుని ఇంటికి తీసుకుపోయి మా నాన్న చెప్పాను, అమ్మాయి మిషన్ అయిపోయింది మనకి ఇంకా బాధ లేదంటే మా నాయన అంటాడు, నీ మిషన్ వద్దు ఏదొద్దు, మిషన్ బయట పడేసినాక నువ్వు ఇంటారా అప్పటిదాకా రాకంటాడు. అది లేదు, నేను అయిపోయింది కంప్లీట్ అయిపోయిందా కూడా నమ్మలే, ఎందుకంటే ఇప్పటిదాకా మనం అన్ని చెడగొట్టి ఇట్లా చెప్పి చెడగొట్టున్నాం కాబట్టి అలాగ విశ్వాసం పోయింది. ఇక సరే అని మా పక్కన మిత్రుని దగ్గర దారం తీసుకొని దానికి ఆసు పోసి రంగులేసి ముగ్గురు వేసినాక అప్పుడు నమ్మారు, శబ్బాచరావు మొత్తానికి సాధించడం ఇన్ని రోజులు కష్టపడి అని చెప్పేసి అప్పుడు సంతోషపడ్డారు అందరు.
1: అయితే ఈ విజయోత్సవంలో మీ వాళ్ళు అందరూ పాల్గొన్నారా?
0: కొంచెం మా నాన్న రాలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు దానికి అంతగా ఎంకరేజ్ ఇయ్యలేదు కాబట్టి, ఎప్పుడు వద్దు వద్దు అన్న కదా, ఇప్పుడు ఏమంటా అంటే వాడిని నేను సంబోధించాలని కొంచెం అనిపించినట్టుంది. ఇక మా అమ్మ గాని మా వారే గాని ఇంకా చుట్టుపక్కల కమిటీ వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి చూసి
1: డెమోన్స్ట్రేషన్
0: బయట పెట్టి చూపిస్తేనే అందరూ మా కాలనీవాసులు అందరూ మా నేత కమిటీ వాళ్ళు అందరూ వచ్చి అరే ఒక యంత్రం వచ్చింది, ఇన్నేళ్ల సంది మనము అంటే తరాలు గడిచిపోయినా దీనికి చేత్తో చేసుకునే వాళ్ళము, అలాంటి ఒక ఆసు యంత్రానికి మిషన్ వచ్చింది, ఆ ఆనందం మామూలు కలిగేది. అది
1: బాగుందండి. అయితే మీ పద్మశ్రీ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?
0: సార్ యాక్చువల్ గా పద్మశ్రీ నేను వస్తుందని నేను ఆశించలేదు, కోరిక కూడా కోరలేదు. నేను
1: ఉంటుంది అని మీకు తెలుసా?
0: తెలుసు, వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు గజమంజయ్య గారు, గజం కోరుతున్నాను, వీళ్ళ పద్మశ్రీ వచ్చింది అని తెలుసు, మా కమిటీ వాళ్ళకి వచ్చిందని. అంటే ఒకసారి ప్రయత్నం చేస్తే అది మనకు సాధ్యం కాదు, ఒక 3 ఎంపీలు 3 ఎమ్మెల్యేలు వీళ్ళు రికమెండ్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఢిల్లీకి పంపితే అక్కడ దాన్ని పరిశీలించి ఇస్తారే ఉన్నారు. ఇక ఇదంతా మనకు కాదు అనుకుని దాని మీద ఆశ లేకుంటే అయిపోయింది. నాకు 2016లో అమేజింగ్ ఇండియన్ అనే అవార్డుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అక్కడ ఈ ఆసు మిషన్ గురించి తన తల్లి కోసం వాళ్ళ కమిటీ కోసం ఇలాంటి యంత్రం చేసి ఎంతో మంది మహిళల శ్రమను తప్పించినందుకు ఈయనకు ఒక అవార్డు ఇస్తున్నామని చెప్పి ప్రకటించినందుకు దాని మీద మోడీ గారికి దృష్టిలో పడి 2017లో డైరెక్ట్ గా నామినేట్ చేశాడు పద్మశ్రీకి.
1: సాక్షాత్తు ప్రధానమంత్రి, బహుశా చరిత్రలో

0: చాలా గొప్ప అంశం ఇది.
1: చాలా రేర్, ఎవరికి జరగదు అది. నాకు తెలియదు, నా మిత్రులు నేత సోదరులు మిషన్ వాడుకున్న వాళ్ళు అన్న నీది స్కూలింగ్ వస్తుంది, నీకు పద్మశ్రీ వచ్చిందా అని వాళ్ళు అడిగేదాకా నాకు తెలియదు.
2: అయితే మీకు పద్మశ్రీ అనే శుభవార్త మీకన్నా ముందు మీ ఆత్మీయులకు చేరింది.
1: అంటే 25th జనవరి రోజు అనౌన్స్ చేస్తారు మధ్యాహ్నం, అప్పుడు టైటిల్ వస్తుంది కింద. నేను అప్పటికి నేను టీవీ చూస్తలే, నాకేం తెలియదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి అలా నీ పద్మశ్రీ వచ్చింది కంగ్రాస్ అని అంటున్నారన్నమాట. నాకు ఏం తోలేదు, ఒక్క నిమిషం టీవీలో వస్తుంది కదా అన్న. అంటే నేను చూస్తే ప్రకటించు, ఇంకా అసలు ఆ ఆనందం మామూలుగా లేదు. అది నేను ఊహించండి, అది అంత పెద్ద గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు పాత ప్రభుత్వం నాకు ఇచ్చినందుకు నిజంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: ఈ అవార్డు ఎవరికి అంకితం చేశారు మీరు?
1: మా తల్లికి, మా కమిటీ వాళ్ళకి.
0: బాగుంది, అమ్మకి, ఈ రంగంలో ఉన్న శ్రామికులకి అందరికి.
1: వాళ్ళందరూ వాడుకొని వాళ్ళు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే ఆ గౌరవం నాకు దక్కింది.
0: మొత్తం ఇది ఎన్ని ఆసు యంత్రాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి?
1: ఇప్పటి వరకు 2,300 ఆసు మిషన్లు.
0: 2,300 ఆసు మిషన్లు ఉన్నాయి. ఒక్కో దాని ఖరీదు ఎంత
1: అంటే? అది అంచలంచలుగా నేను మొట్టమొదటి 2000 చేసినప్పుడు 12,500 రూపాయలు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అంచలంచలుగా మార్కెట్ రేట్ పెరుగుతూ ఉంటే ఈ రోజుకు 37,500.
0: నిజానికి వాళ్ళకి చేనేత వృత్తిపరంగా ఈ దారుణం చుట్టేందుకు అయ్యే శ్రమతో పోలిస్తే ఈ ధర తక్కువే కదా?
1: చాలా తక్కువ. వాళ్ళు ఇప్పుడు ఒక చీరకు దారం చుట్టడానికి కేవలం 1-2 రూపాయల కరెంటు మాత్రమే వినియోగం అవుతుంది, 2 రూపీస్ ఓన్లీ. అదే చేత్తో చేస్తే ఒక్క చీరకు ఆసు పోస్తే 100 రూపాయలు ఈరోజు.
0: అంటే ఆర్థికంగా కూడా చాలా లాభదాయకం ఇది, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలం వస్తుంది.
1: అంటే ఇప్పుడు నిజంగా నాకు చాలా మంది నా చేనేత సోదరులు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఈ ఆసు యంత్రం లేకపోతే నేను ఈరోజు ఇన్ని మొగ్గాలు నడిపించేవాడిని కాదు. నేను ఈరోజు అంతకుముందు చేత్తో చేసుకున్నప్పుడు 3-5 మొగ్గాల వరకే నా కెపాసిటీ. ఈరోజు 50-100 మొగ్గాలు నడిపేయగలుగుతున్నానంటే అది నీ ఆసు యంత్రం ఉండటం వల్లనే నేను నడిపేయగలుగుతున్నాను. అంతవరకు నేను పలిగలిగిస్తున్నాను, నేను అభివృద్ధి అవుతాను, ఇది నీ ఆసు యంత్రం అని చెప్పి చాలా మంది మిత్రులు అన్నప్పుడు నిజంగా నాకు ఒక పెద్ద గౌరవం పొందినంత సంతోషం అనిపించింది.
0: ఇంత చిన్న వయసులోనే ఇంత ఆనందాన్ని సొంతం చేసుకునే విజయం మీకు వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఏమైనా చేయాలని ఉందా?
1: అంటే ఇంకా 2017 పద్మశ్రీ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు పిలిచి నాకు సన్మానం చేసి, నీవు చేనేత కోసం చేసిన ఆసు యంత్రం వల్ల నీకు గుర్తింపు లభించింది, సంతోషం. మేము మా స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మా సహకారంగా 1 కోటి రూపాయల గ్రాంట్ నీకు ఇస్తున్నాము, ఇది ఇంకా నీ చేనేత కమిటీ కోసం ఏదైనా ప్రయత్నం చేసి వాళ్లకు వాళ్ళ కష్టాన్ని తప్పించడానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ సహకారం అందిస్తున్నామని చెప్పి అన్నారు. అన్నప్పుడు నేను చెప్పాను, ఏం కావాలంటే నాకు ఒకటి పెద్ద వర్క్షెడ్ కావాలి, ఒక 2-3 మిషన్లు కావాలి, అవి అయితే నేను ఇంకా ముందుకు చేయగలను, ప్రయత్నం చేస్తానని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆ సహకారంతో ఇంకొక ఇన్నోవేషన్ కూడా రాబోతుంది, అది వస్తే మీ అందరికి శుభవార్త చెప్తాను.
0: బాగుందండి. తర్వాత మీరు చదువుకోలేదు కదా, పిల్లల్ని చదివిస్తున్నారా?
1: ఇద్దరు అమ్మాయిలు నాకు, పెద్ద అమ్మాయి టెక్స్టైల్ ఇంజనీరింగ్, చిన్న అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్.
0: రెండు దాదాపు మీ అభిరుచికి తగిన కోర్సులే.
1: అవునండి, మా రిలేటివ్ ఉంటాయని.
0: బాగుంది. మీరు భవిష్యత్తులో చేయబోయే ఇన్నోవేషన్స్ లో కూడా పాల్పంచుకునే ఆసక్తి ఉందా వాళ్ళకి?
1: ఉంది. అంటే వాళ్ళకు వాస్తవంగా దీని మీద చదువుకోవాలని ఉందా లేదా కానీ నేను చెప్పానమాట, మీరు చదువుకుంటే అంటే నేను చదువు లేకపోవడం వల్ల ఎక్కువ శ్రమపడ్డా, కొంచెం మీరు ఈ రంగంలో ఏమన్నా తెలుసుకోగలిగి ఏమైనా మార్పు వేయగలిగితే సంతోషంగా ఉంటుంది, అందుకే మీరు ఈ కోర్సు చేయండి అని చెప్పి వాళ్ళని చదివించినప్పుడు వాళ్ళు అంగీకరించారన్నమాట.
0: విదేశాలకు వెళ్ళారు మీరు ఏమన్నా?
1: వెళ్ళానండి.
0: ఏ దేశాలకు వెళ్ళారు?
1: చైనా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ఇండోనేషియా వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను.
0: మీరు అనుకున్నారా ఎప్పుడైనా ఏదో దగ్గర చిన్న పల్లెలో ఉండే చిన్న మలేషియా ప్రపంచ దేశాలు తిరుగుతాడు అని?
1: లేదండి, అలాంటి నాకు ఎప్పుడు, అసలు నేను మొగ్గ నేసుకుంటేనే బతికేంత పరిస్థితి నాది.
2: చింతకింది మల్లేశం గారిని ఎంతో ఎత్తుకు ఎదిగించిన అవార్డుల వివరాలు చెప్తారా?
1: 2012 నాబార్డ్ అవార్డు ఇచ్చారు.
0: అంటే పద్మశ్రీ కంటే ముందే చాలా అవార్డులు
1: వచ్చాయి. నేషనల్ ఫస్ట్ అవార్డు అప్పుడు రాష్ట్రపతి గారు ప్రతిభా పాటి గారి చేతి మీదుగా ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొందడం జరిగింది. 2011 ఒక గొప్ప అవకాశం అది, నాకు దాని గురించి కూడా తెలియదు ఇప్పటికీ, అంటే చాలా మంది తెలుసు తెలియదు. ఫోర్బ్స్ లిస్టులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ గా నా పేరు నమోదు కాబడ్డది.
0: ఫోర్బ్స్ అనేది అంతర్జాతీయ పత్రిక, అందులో బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్.
1: అది నాకు ఒక అర్ధరాత్రి పేపర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, బాబు మల్లేష్ అంటే నువ్వేనా అన్నా. నేనే సార్ అన్న. ఏం చేస్తావన్ను? ఏమి సార్ ఇట్లా మిషన్లు చేస్తాను, ఆశ మిషన్లు చేసుకుంటానంటే ఇదేంది నువ్వు ఏం చదువుకున్నావు? నేను ఏం చదువుకోలేదు సార్ అని. మరి నీ పేరు ఏందే ఫోర్బ్స్ లిస్ట్ లో ఉన్నది అని. నువ్వేనా కాదా అంటారు. ఫోర్బ్స్ లిస్ట్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు సార్. అప్పుడు నేను పక్క పెట్టేసి మా గురుగారు బ్రిగేడియర్ గణేశం గారని పల్లె సృజన ఆర్గనైజేషన్ నాకు ఇంత ఈ స్థాయి గుర్తింపు రావడానికి వాళ్ళ పూర్తి సహకారం ఉంటారు. వారు నాలాంటి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ అందరినీ ఒక దగ్గర జమ చేసి వెతికి పట్టుకొచ్చి వాళ్లకు పేటెంట్ రైట్స్, మార్కెట్ సౌకర్యము, కావాల్సిన సహకారాన్ని అందిస్తూ గుర్తింపు లభించడానికి, అవార్డ్స్ తీసుకురావడానికి చేస్తుంటారు. నాలాగా ముగ్గురికి అవార్డ్స్ కూడా ఇప్పడం జరిగింది.
0: ఈ రంగంలో శిష్యుల్ని కూడా తయారు చేస్తున్నారా? అంటే ఈ కళను లేదా ఈ టెక్నాలజీని భవిష్యత్ తరాలకు అందించాలి కదా.
1: అయితే నా దగ్గర ప్రత్యక్షంగా లేరు, కానీ నన్ను ఇన్స్పైర్ చేసుకుని ఒక ముగ్గురు మాత్రం తయారయ్యారు. ఒకరు సినిమా చూసి, ఒకరు టెడెక్స్ చూసి, ఒకరు అంతకుముందు పల్లెసూజన వచ్చిన ఒక ఆర్టికల్ చూసి, ఈ ముగ్గురు వాళ్ళు అంటే నేను కూడా ఏదో సాధించాలి అని చెప్పి ఆ తపన పడి వాళ్ళు ఒక మూడు ఇన్నోవేషన్ చేశారు.
0: సినిమాలో సినిమా తెర మీద ఉండే నటించే కథానాయకుడు ఉంటాడు, మీరేమో నిజ జీవితంలో కథానాయకుడు. ఆ సినిమా తర్వాత మీకు అంటే ఇంకా ప్రజాదరణ పొందడానికి కారణమైందా?
1: బాగైందండి. అంటే అంతకుముందు పద్మశ్రీ మల్లేశంగా కొంతవరకు తెలుసు, అంటే ఎవరైతే పేపర్ మీడియా చూసే వాళ్ళకి తెలుసు. సినిమా వచ్చిన తర్వాత చాలా మందికి,
0: సామాన్యులకు
1: తర్వాత ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ కు బాగా పరిచయమైన
0: సినిమా. మీరు కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూసారా?
1: చూసాము, అందరం ఏడిచాము. 20 ఏళ్ల కింద జరిగిన సంఘటనలు అన్ని కళ్ళగట్టినట్టు కనబడ్డది కాబట్టి.
0: అంటే సినిమా నడుస్తున్నంతసేపు
1: అందరు మా పిల్లలు కూడా ఏడిచారు.
0: అంటే ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యారు.
1: ఆ కష్టాన్ని కళ్ళ మూడ కట్టినట్టు కనబడుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన మనం అన్నంతగా బాధ అనిపించింది.
0: అయితే ఆ దర్శకుడు మీ హృదయాన్ని బాగా ఆవిష్కరించాడు సినిమాలో.
1: బాగా చేశారు సార్, అందరూ బాగా చేశారు.
0: దర్శకుడు నిర్మాత వివరాలు చెప్పండి.
1: ఆ దర్శకుడు ఆయనే రాజకొండ రాజు, నిర్మాత ఆయనే. ఆయన నిజంగా ఎంత ఆ భగవంతుడు పంపించిన వ్యక్తి అనుకుంటా నేనైతే. నా స్టోరీ రాయడానికి ఒక సంవత్సరం ఒక ముగ్గురు రైటర్లు పెట్టి రాపించాడు, కానీ ఆయనకు తృప్తి అనిపించలేదు. మళ్ళీ ఇంకో మార్చాడు, రాలేదు.
0: ఈ రాజకొండ రాజు ఒకప్పుడు సినిమాలో నష్టపోయాడు కదా, మరి ఇక్కడ లాభం పొందాడా?
1: లాభం పొందలేదు, కానీ సక్సెస్ అయ్యాడు.
0: విజయవంతం, ఆర్థికంగా నష్టం కాలేదు.
1: ఆడికాడికి వచ్చింది. మేము ఫస్ట్ ఆయన సినిమా తీస్తున్నప్పుడే అన్నాము మా బ్రిగేడ్ గారు, మేమైతే పెద్ద పరిచయం ఉన్న వ్యక్తులం కాము, మా సినిమా ఆడుతుందో ఆడదో తెలియదు, ఇలాంటి బయోపిక్లు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు, కానీ నువ్వు సాహసం చేస్తున్నావు అంటే ఆయన ఒక్కటే మాట అన్నాడు, సార్ నేను నీ స్టోరీని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను, నా డబ్బులు వస్తాయా రావా నాకు అవసరం లేదు, అది కావాలి నాకు అన్నాడు. సార్ అంత కమిట్మెంట్ గా చెప్పాడు కాబట్టి ఓకే సార్ అని చెప్పాము.
0: బాగుంది సార్. ఇంకా మీరేమైనా చెప్పదలుచుకున్నారా ముఖ్యమైన అంశం?
1: సార్ నిజంగా అంటే లాస్ట్ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎక్కడ ఉన్న వ్యక్తుల గురించి మనం చదువుకుని ఇన్స్పైర్ అవ్వడం ఎందుకు, మన తెలంగాణలోనే ఉన్న వారిని ఆదర్శవంతులుగా తీసుకుని వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక లవ్గున్న వ్యక్తులని అందరినీ కొందరిని 6 మంది 7 మంది తీసుకుని ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఒక పాఠంగా చేశారండి. ఇది నిజంగా నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. అలాంటి అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు, అందులో ముద్రించినందుకు వారికి, ఇంటర్మీడియట్ బోర్డు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
2: మల్లేశం గారు, మీ శ్రమ ఫలించింది, పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మరి మీ కళలు ఇంకా పండాలని, ఈ రంగంలో ఉన్న వాళ్లకు ఇంకా మంచి జరగాలని ఆశిద్దాం. ధన్యవాదాలు, నమస్కారం.
1: నమస్తే సార్.
3: ఇంతవరకు మీరు చేనేత రంగంలో ఆశయంత్రం ఆవిష్కరించినందుకు గాను 2017వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం పొందిన శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి.
4: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం గారితో పరిచయం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఈరోజు 1991 నుంచి 1995 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాలోని హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇప్పుడు అంత మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యానికి ఆర్డి బర్మన్ సంగీతం అందించారు. ఈ పాటని కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతల కోరిక మేరకు ఈ సాంగ్ ని ప్లే చేయడం జరుగుతుంది.

0: 5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. ముద్దుల ప్రియుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ సాంగ్ గ్యాంగ్ లీడర్ మూవీ నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి సుందర రామూర్తి సాహిత్యానికి బప్పి లహరి సంగీతం అందించారు. ఈ పాటని ఎద్దుమైలర నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వారి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది. అంతకుముందు ఒక వాణిజ్య ప్రకటన.

జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరి పాట మహర్షి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. వెన్నెలకంటి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. సంతోష్ కుమార్, కీర్తి, శ్రీహర్ష, కౌశిక్ వీరికోసం ఈ పాట ప్లే చేయడం జరుగుతుంది.

ప్రసాద్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం స్టూడియోల సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ప్రవాస భారతీయులు నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నెదర్లాండ్స్ రాజు రాణితో పాటు ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. అటువంటి కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఒక కథనాన్ని ఉద్దేశిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. సమాజంలో 5% ఉన్న నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్కు వచ్చే 95% సామాన్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించడమే అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇకపై తెలంగాణలో ఇదే తరహాలో ఎఫెక్టివ్ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల వంటి సరికొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలాగా పోలీస్ శాఖను సమాయత్తం చేస్తామని నిన్న హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ చెప్పారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డెంగ్యూ నివారణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన పెంచాలని కోరారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ జట్టుతో సాయంత్రం 7:30కి తలపడుతుంది. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. నల్గొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నారు ఫేమస్ డైలాగ్ రైటర్స్.

0: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈ రోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో
1: సంతోషంగా ఉండాల్సిన టైంలో కన్నీళ్ళేమిటి?
2: సంతోషం ఎక్కువైపోయిందమ్మా.
1: ఏమిటి మాటి మాటికి గడియారం వంక చూస్తున్నావు? నువ్వు కోడలు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నారా? 10 గంటల వరకు యమగండ ఉంది. మరి తులసి
2: నీళ్ళేమిట్రా?
0: అలా సున్నితమైన భావోద్వేగాలు తల్లి కొడుకుల మధ్య.
2: ఏం పేరు పెట్టాలో చెప్పమ్మా, నాకెందుకో భయంగా దిగులుగా ఉందమ్మా.
0: కంటతడి పెట్టించే మాటలు ఆయన సొంతం. అలా సినిమా రచయితగా 35 ఏళ్ళు, రచయితగా 50 ఏళ్ల ప్రయాణం. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు. చేసిన సినిమాలు 100, ఆ పైనే అందులో 80 సినిమాలు ఘన విజయం సాధించినవే.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8

దివాకర్ బాబు గారు కవి కథా రచయితగా నాటకర్తగా ఫేమస్ అవుతున్న సమయంలో 1986 సంవత్సరంలో కొండి కాపురం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అలా దర్శకులు రేలంగి నరసింహారావు గారు తొలిసారిగా రచయితగా అవకాశం ఇవ్వడంతో తన సినీ ప్రస్థానం మొదలైంది.

కనిపిని ఎవరు ఎన్నడు ఎరగని గందరగోళం. అదిరిపోయే డైలాగ్స్ తో పాటు అందరూ నవ్వే హాస్యంతో మంచి కథను రాయటం ఆయన ప్రత్యేక శైలి. అదే ఆయన చిత్ర విజయాలకు కారణం. నిరంతరం కష్టపడటం వల్లే ఏదైనా సాధ్యమవుతుంది అని బలంగా నమ్మే నిరాడంబర ప్రతిభా సాహితీ మూర్తి దివాకర్ బాబు గారు. పైగా ఆయన మంచితనం కూడా ఆభరణం కావడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. చాలా వరకు విజయాలు సాధించడంతో గొప్ప పేరొచ్చింది ఆయనకు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: గుర్తుకోసనే కార్యక్రమం వింటున్నాం. డైలాగ్ రైటర్ దివాకర్ బాబు గారి గురించి, తనకు డైలాగ్ రైటర్ గా తొలి అవకాశం ఇచ్చిన దర్శకులు రేలంగి నరసింహరావు గారితో, డెబ్బెవరికి చేదు, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్, ఎలకామ చేక, మన్మథలీల కామరాజ్ గోల వంటి మొదలగు 20 సినిమాలకు కలిసి పనిచేసి సక్సెస్ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్నారు దివాకర్ బాబు గారు.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ప్రముఖ సంభాషణ రచయిత దివాకర్ బాబు గారి సినీ జైత్రయాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అగ్రదర్శకులు కె విశ్వనాథ్ దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఏ కోదండరామిరెడ్డి గారు, ముత్యాల సుబ్బయ్య గారు, గుణశేఖర్లతో కలిసి పనిచేసిన ఘనత కూడా ఆయనకుంది. ఆ చిత్రాలన్నీ కూడా ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో చూడాలని ఉంది సినిమాకు పవర్ఫుల్ అండ్ ఫనీ డైలాగ్స్ రాసి శభాష్ అనిపించుకున్నారు.
3: అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు.
4: నేనా? అర్ధరాత్ర? భలే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను.
3: నేనేం అమాయకురాలి కాదు.

0: నేను చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూశాను.
1: చూసారా? అయితే వెళ్ళుంటాను.
0: అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా?
1: అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్.
0: అయ్యో పాపం.
1: అవును పాపం, అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని
0: జీవితాల్ని
1: అదే కదా మన వీక్ పాయింట్.
2: చాలా సినిమాల్లో ఊత పదాలు, ఆయన రాసినటువంటి పదాలు జనాల్లోకి బాగా ఎక్కాయి. జనాలు కూడా ఆ పదాలను వాడుకోవడం మొదలెట్టారనమాట. అలాంటి ప్రయోగాలు చేశారు దివాకర్ బాబు గారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం విత్ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. కల్చరల్ వింగ్లో చాలా యాక్టివ్ రైటర్గా ఉండేవారు దివాకర్ బాబు గారు. సినిమాల్లోకి రాకముందు మ్యాగజైన్లకు కథలు రాసేవారు, నాటకాలు పాత్రలు వేశారు, డైరెక్షన్ కూడా చేశారు నాటకాలకు. నాటక పరిస్థితులలో నాటకాలు వేయడానికి నాటకం ఎవరు ఇవ్వరు కాబట్టి ఆయన్ని సొంతంగా రాయాలనుకుని మరీ నాటకాలు రాసి బాగా ప్రాచుర్యం పొందారు.

మంచి కుటుంబ కథా చిత్రాలతో హాస్యాన్ని మిక్స్ చేసి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారి వరుస విజయాలలో మాటల రచయితగా దివాకర్ బాబు గారిది కీలక పాత్ర. వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్స్గా హ్యాట్రిక్స్గా నిలిచాయి. ప్రతి సినిమా ఒక హైలైట్, అది మ్యూజికల్గా మహిళా ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాలు కూడా బోలెడనున్నాయి. ఆయన ఆస్థాన రచయితగా కూడా పేరు సంపాదించుకున్నారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి లో ఈరోజు ఫేమస్ డైలాగ్ రైటర్ దివాకర్ బాబు గారి సినీ ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెండితెర చిత్రరాజం పాత్రల భైరవి సినిమాలు ఏ విధంగానైతే పింగళి గారు పద ప్రయోగాలు చేశారో, ఉదపదాల మాదిరిగా కొన్ని పదాలను వదిలారు. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కూడా దివాకర్ బాబు గారు ఊతపదాలతో చిత్ర విజయాలకు ఊతమిచ్చారు. మాయలోడులో హ్యాలీ మేనరిజం తగ్గట్టుగా భలే సంభాషణ రాశారు, ఆ పాత్ర బాగా పండింది. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాల్లో కూడా కొన్ని ఉతపదాలు, అలాగే మాయలోడి సినిమాలు అలిపాత్రకు, తర్వాత ఇలా ప్రతి పాత్రకు పెట్టినటువంటి ప్రతి సినిమాకు ఒక్కొక్క ప్రయోగం చేశారు మాటల ద్వారా. నిజంగా అవన్నీ కూడా జనాల్లోకి బాగా దూసుకెళ్లాయన్నమాట, జనాలు ఎప్పుడు వాడుకునేటట్లుగా అయిపోయాయి. యమలీలలు సినిమాలో అయితే హిమక్రియములు అంటే పదాలు కూడా మనం సినిమాల్లో ఎలా పాపులర్ అయ్యాయో మనందరికి బాగా తెలిసింది. అలా సంభాషణ రచయితగా ఓ రేంజ్లో పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల ద్వారా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, చాలా పాపులర్ కూడా అయ్యారనమాట. మరి ఆయన వరుస చిత్రాలు అలా విజయం సాధించాయి అంటే వారందరి యొక్క కృషి చాలా చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే అంశం గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి.
3: స్వర్గాన ఉన్న మాత నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన, నీ మాటగా నేను చెప్పేది తల్లి. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం మాత.
4: చెప్పు
3: చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చెప్పు చ

నిజం చెప్పాలంటే ఆ సమయంలో వారి యొక్క ట్రెండ్ నడుస్తుందని చెప్పాలి. హాస్య చిత్రాల కథానాయకుడిగా వైవిధ్య నటన మేనేటర్జంతో ఆబాల గోపాలని అందుకున్న రాజేంద్ర ప్రసాద్ గారితో రచయితగా దివాకర్ బాబుది ఒక పెద్ద ప్రస్థానం. ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి దివాకర్ బాబుల యొక్క ఘన విజయం సాధించిన త్రయంగా ఇండస్ట్రీలో వరుస విజయాల చరిత్ర ఉంది. కొబ్బరి బొండం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలుడు బాక్సాఫీస్ వద్ద కాసులు మరియు నవ్వుల మాటల వర్షాలే కురిశాయి. ఇక కమేడియన్ నటులు అలీగారి జీవిత సినీ జీవితంలో మరి ఒక గొప్ప మైల్ స్టోన్ గా హీరోగా నిలబెట్టిన సినిమా యమలీల. తల్లి సెంటిమెంట్తో అందరినీ మరి కంటతడి పెట్టించాయి. కథ కథనం అన్ని కూడా సమపాళ్లలో రంగరించిపోశారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అందులోని ప్రతి మాట హృదయాన్ని తాకుతుంది, ప్రతి పాట అందరినీ అలరించింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: హీరో జగపతి బాబుతో శుభలగ్నం ఆవిచ్చుగురు పెళ్లిపెట్టారు ప్రియరాగాలు. తీసిన సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి అద్భుతమైనటువంటి సంభాషణ రాశారు. అలాగే హీరో శ్రీకాంత్తో దివాకర్ బాబు గారు కలిసి పనిచేసిన సినిమాలు కూడా చాలా హిట్ అయ్యాయి. ఆహ్వానం, వినోదం, ఇవన్నీ కూడా వినోదంతో తర్వాత కథపరంగా అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ లెజెండరీ జేమ్స్ బాండ్ హీరో కృష్ణతో మళ్లీ నెంబర్ వన్ అనిపించేలా తెర మీద డాన్స్ తో మెస్మరైజ్ చేశారు నెంబర్ వన్ సినిమాతో దివాకర్ బాబు గారు. మరి ఇలాంటి గొప్ప మాటల రచయిత, మరి గొప్ప దర్శకులతో పనిచేసినటువంటి, గొప్ప హీరోలతో పనిచేసినటువంటి అనుభవం వారికి, మరి ఆయన యొక్క ప్రత్యేక స్థానం ఆయనకుందన్నమాట. సో ఎప్పుడు కూడా పేరు కోసం ప్రాకులాడలేదు. ఆయన చేసినటువంటి పని మీదనే ఆయన ధ్యాసంతా, ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్టు మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండేది. అందుకే దివాకర్ బాబు గారు కళాన్ని కళగానే కాకుండా జీవించే కళగా మలిచారు.

మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు విందాం ఇప్పుడు.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 36 సెకండ్లు కొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు, ఒక డివైస్ కనుగొన్న రోజు. ఆ సృష్టితో మన మాటలు, ఆ సృష్టితో మన వినే పాటలు, మన చెవులకు వీణుల విందును అందించే ఆ సరదాలు, వినోదాలు.

0: కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ కొత్త బంగారు లోకం సినిమా నుంచి కార్తీక్ పాడింది. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మాటను వినసొంపైన వీణ మీటగా, పాటను అందమైన పూల బాటగా, శబ్దాన్ని మరింత లబ్ధిగా, స్వరాన్ని గాల్లో వరంగా, పలుకులను తరంగ చినుకులుగా మార్చే సాంకేతిక విప్లవ ఆవిష్కరణ మైక్రోఫోన్. మైక్రోఫోన్ గురించి పరిచయమే అవసరం లేదు, జీవితంలో ఒక భాగంగా మారింది. అయితే మరి మనం ఈరోజు దాని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాము అనేది ప్రశ్న. ఎస్, ఈరోజు దాని గురించి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. సృష్టికర్త, మైక్రోఫోన్ సృష్టికర్త ఈరోజు, మరి దాన్ని ఈరోజు అంటే దాన్ని సృష్టించినటువంటి శాస్త్రవేత్త పుట్టినరోజు సందర్భంగా మరి దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది ఒక్కరి సృష్టి కాదు, చాలా మంది శాస్త్రవేత్తలు కలిసి చేసినటువంటి కృషి ఫలం మైక్రోఫోన్. మైక్రోఫోన్ లో కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరు భౌతిక శాస్త్రవేత్త, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చైతన్య స్ఫూర్తి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన స్ఫూర్తిగా మనం తీసుకుందాం, ఆయన స్ఫూర్తిగా ఆవిష్కరణలు జరగాలి. ఆయనని కాదు, శాస్త్రవేత్తల కృషి చాలా చాలా ఉంది కాబట్టి వారి స్ఫూర్తిని మనం కంటిన్యూ చేయాలి. వారి మాటలు, వారి జీవిత చరిత్రలు చదివి చైతన్యం అవ్వాలి.

సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు సినిమా నుంచి కళ్యాణి పాడిన పాట విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీజీ మేయర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे.

0: अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
1: మన వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు మైక్రోఫోన్ సృష్టికర్తల్లో ఒకరైన డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మైక్రోఫోన్ యొక్క ఆవశ్యకత, మైక్రోఫోన్ చేస్తున్నటువంటి మాయ అంతా ఇంత కాదు. అందుకోసమని ఆయన పుట్టినరోజు సందర్భంగా చైతన్య స్ఫూర్తిలో ఆయనను చూసి మరి ఆయన జీవిత చరిత్ర, ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన చేసినటువంటి శాస్త్రానికి శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేసినటువంటి కృషి చూసి మరి మనం ఏం నేర్చుకోవాలి, తద్వారా ఏం మెసేజ్ పొందాలి, తర్వాత ఏమి స్ఫూర్తిని పొందాలి, ఎలా చైతన్యమివ్వాలి అనే అంశం గురించి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాంగా మనం తీసుకున్నాం అన్నమాట. సమాచార ప్రసార మాధ్యమాల్లోనే కాక అణువణువున మైక్రోఫోన్ మాయ చేస్తున్న ఒక డివైస్. దాన్ని మొదటగా కార్బన్ మైక్రోఫోన్ గా ఆవిష్కరించారు. ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తల్లో ఒకరు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్. ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. వినోదం సినిమా నుంచి ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగళగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: 1931 మే 16న జన్మించిన డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ ఒక ప్రయోగాత్మక శాస్త్రవేత్తగా రాణించారు. విద్యుత్ సంకేతాలు అనే సబ్జెక్టుపై విశేషంగా ప్రయోగాలు చేసి విజ్ఞాన శాస్త్రంపై అవిరళంగా కృషి చేశారు. అందులో భాగమే ఈ మైక్రోఫోన్ డివైస్. ఇది శబ్దాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చేటువంటి పని అన్నమాట. అలా ముందుగా ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చే డివైస్ కార్బన్ మైక్రోఫోన్ ను ఆవిష్కరించారు కొంతమంది శాస్త్రవేత్తలు. అందులో ముఖ్యంగా కొంతమంది మాత్రమే పేరుంది. దాన్ని మాడిఫై చేసి ఆధునీకరించి మైక్రోఫోన్ గా సృష్టించింది మాత్రం మన ఎడ్వర్డ్ హ్యూస్. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2 దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీ కండక్టర్ చిప్స్ ఏ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3 భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్కు ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమాపేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారంలో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కుచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి

0: హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరిక నుండి భారతదేశంలో 22వ రాష్టంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్ లో జరిగే రాష్టవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్టవతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్టం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వేడుకల్లో రాష్ట ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16వ తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్దతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్బంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 450 engines. We had an amazing time. It's a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సీబీఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్దతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: ఇప్పుడు విందాం సూపర్ హిట్ సాంగ్స్.

చిరంతన్ భట్ కంపోజిషన్లు, హరిచరణ్ ఉమానిహ పాడిన పాటది, లిరిక్స్ అందించిన వారు శ్రీమణి. చిత్రం RX 100, RRR మూవీ నుంచి ఈ పాట.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం దసరా సినిమా నుంచి

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము. భీమ్లా నాయక్ సినిమా నుంచి చిత్రపడింది

0: 5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

కేర్ ఆఫ్ కంచరపాలెం, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ టు సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సలహాదారు కేశవరావును చైర్మన్గా నియమించింది. వార్తలు వివరంగా. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రూపాయి విలువ పతనమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని ప్రకటించి ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోనే రేట్లు పెంచడం ప్రజలను వంచడమేనని మండిపడ్డారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణను సాకుగా చూపి లీటరుకు 3 రూపాయలకు పైగా పెంచడం సామాన్యులపై పిడుగుపాటు వంటిదన్నారు. ఈ నిర్ణయం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి పేదలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ పెంచిన ఇంధన ధరలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై కేంద్రం తీవ్ర భారం మోపుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ఆరోపించారు. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం చమురు ధరలు పెంచబోమని ప్రకటించిన కేంద్రం ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర 1000 రూపాయలు, ఈరోజు పెట్రోల్ ధరలను మీటరుకు 3 రూపాయలు పెంచడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతుందని శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక మీడియా కాంక్లేవ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ తర్వాత తరానికి అవకాశం ఇచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. 10% జీడిపి దేశానికిచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, ప్రస్తుత జన్జీతరం తక్షణ ఫలాలను కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉందని, రాహుల్ గాంధీకి ప్రధాని కావాలనే లక్ష్యం లేకపోయినా వికారాబాద్ సభలో తానే ఆయనను ఒప్పించానని వెల్లడించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీయే ఉంటారని, ఈ మేరకు కూటమిని ఒప్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, పురోగతిలో ఉన్న నిర్మాణ పనుల నాణ్యతను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం, పార్లమెంటు కోఆర్డినేటర్ కూలిన శ్రీశంగౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, అభివృద్ది కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన 48వ ఈఈపీసీ ఇండియా సదరన్ రీజన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్దిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఇంజనీరింగ్ ఎగుమతులు 7.5 బిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతికతతో కూడిన ఎకోసిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్

0: హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గిరిజన ప్రాంతాల్లో లభించే ఇప్పపువ్వును వారి ఆర్థికాభివృద్దికి ప్రధాన వనరులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్దం చేస్తోంది. సచివాలయంలో మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, ఎంపీ వేమ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహువా ఫ్లవర్ ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఇప్పపువ్వుతో లడ్డూలు, హెల్త్ ఫుడ్స్, హెర్బల్ టీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి మహిళా సంఘాల ద్వారా ట్రైబల్ నేచురల్ ఫుడ్ బ్రాండ్స్ గా అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానిస్తామని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2.5 లక్షల గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్యల ప్రజెంటేషన్ల ద్వారా దీని అమలుపై స్పష్టమైన వ్యూహం రూపొందించామని నాయకులు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని క్రీడలు, పశుసంవర్దక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: 48 కోట్లతో అనుగొండకు సంబంధించిన కొత్త ఊరిని తీసుకురావడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాదాపు 60-70% కొత్త లేఅవుట్ అయిపోయింది. ఆ ఊరిని షిఫ్ట్ చేసే కార్యక్రమం. ఈ అంకేర్పల్లి, దాదాపల్లి కూడా 26-23 కోట్లు, 49 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ ఫైనాన్స్ క్లెయిమ్ తీసుకున్నాం. టెండర్ ప్రక్రియకు ముందుకు పోతా ఉంది.
0: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధులతో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, ఫుటోవర్ బ్రిడ్జ్ల నిర్మాణం వంటి పనులు చేపడతారని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన కోసం కేంద్ర అధికారుల బృందం ఇవాళ కరీంనగర్లో పర్యటించి స్థానిక అధికారులతో సమావేశం కానుందని పేర్కొన్నారు. దేశ హితం కోసం, జనహితం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతి వేసవి శిక్షణ శిబిరం ముగింపుత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
2: జనహితం కోసం భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కోబోతున్నటువంటి అన్ని రంగాల్లో రాబోతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని పొదుపు మంత్రం వైపు డ్రైవ్ చేసిండ్రు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా ఈ రోజు నుంచి ఈవీ వెహికల్ వాడాలనుకుని నిర్ణయం తీసుకుని దాంట్లో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ లో ట్రావెల్ చేయడం ప్రారంభించినాం.
0: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకె దయాకర్, ఎస్ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి సభ్యులుగా, జీఏడి పొలిటికల్ సెక్రటరీ కన్వీనర్ గా ఉంటారు. ఉద్యమకారుల గుర్తింపునకు స్పష్టమైన ప్రమాణాలను రూపొందించి జాబితాను సిద్దం చేయడం, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వనపర్తి జిల్లాను 2026 చివరి నాటికి క్షయరహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి తెలిపారు.
3: టీబీ ముక్తి భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుండి 53 గ్రామ పంచాయతీలను హైరిస్క్ దీని కింద తీసుకోవడం జరిగింది. మనకు ఆల్రెడీ గత సంవత్సరం 57 గ్రామ పంచాయతీలను టీబీ ముక్త పంచాయతీగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 53 గ్రామ పంచాయతీలో కూడా హైరిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్లి వాళ్లకు మొబైల్ ఎక్స్రే ద్వారా టెస్ట్ చేసి లక్షణాలు ఉన్న వాళ్ళకి తెమ్మడ పరీక్ష చేసి వాళ్లకు ట్రీట్మెంట్ పార్ట్ అందించి 53 గ్రామ పంచాయతీలని కూడా నెక్స్ట్ సంవత్సరం లోపల టీబీ ముక్త గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేయడానికి మనం అంత కృషి చేస్తున్నాము.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ, అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 57 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. షోటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. శ్రోతలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న షోటం కార్యక్రమం వచ్చేసింది. మరి మేము అడిగే ప్రశ్న మా దగ్గర ఉంది, సమాధానం మీ దగ్గర ఉంచుకోండి. ప్రశ్నను సరిగ్గా వినండి. 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ది లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు? ప్రశ్న ఇంకొకసారి చదువుతాను. 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ది లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఇందాక చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు

ఏఆర్ రెహమాన్ సురేష్ పీటర్ పాడిన పాటది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ది లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు అనే ప్రశ్న వేశాం. అయితే మరి ఎవరికి చిక్కకుండా దొరకకుండా మనం ప్రశ్న వేసినట్టుగా అనిపిస్తోంది. సో కొంచెం అరుదుగా, కొంచెం కాంప్లికేట్గా మీ మెదడుకు పదును పెట్టేట్టుగా అడగాలని కొంచెం అలా ట్రై చేశాను. కానీ ఎవరు కూడా సరైన సమాధానం పంపలేదు. దాదాపు 40-50 మంది శ్రోతలు ఆన్సర్ చేశారు. చేసిన వాళ్లలో ఎవరు కూడా సరైన సమాధానం చేయలేదు. సరైన సమాధానం అమృత కృష్ణమూర్తి, వీరు బహుమతి పొందారన్నమాట. అందరూ కూడా అభినందన తెలిపారు. సో మహిళా లోకానికి ఒక సవాల్గా విసిరారు, స్ఫూర్తిగా నిలిచారు ఆవిడ. మనకి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఆ ప్రశ్న కూడా ఎలాంటిది అంటే, ఒక పాట చరణం వినిపిస్తాను, ఆ పాట ఏ సినిమాలోనిది చెప్పండి. పాట చరణం సరిగ్గా వినండి.

ఆ చరణం ఏ సినిమాలోనిది, ఆ పాటకు సంబంధించినటువంటి చరణం అది, ఆ చరణం ఆ పాట ఏ సినిమాలోనిది మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాసుగా తెలిపోదాం. ఈ పాట వచ్చేస్తుంది ఇప్పుడు. రోజా సినిమా నుంచి ఇది

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైం లో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్ కు వాట్సాప్ చేయండి. మనము ఇందాక ఒక చరణం వినిపించాము, ఆ చరణము సంబంధించినటువంటి పాట ఏ సినిమాలోనిది అని ప్రశ్న వేశాము. సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. చాలా మంది శ్రోతలు ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ మెదడుకు పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మీకు సాంగ్స్ నాలెడ్జ్ చాలా ఉంది కాబట్టి అని చెప్పేసి రేర్ గా ఇలా వేశాను. ఆ పాటకు సంబంధించినటువంటి పల్లె వినిపిస్తాను.

అదే విషయం ఆ పాట అన్నమాట. ఏ సినిమాలోనిది అని అడిగాము, ఎవరు కూడా సరైన సమాధానం పంపలేదు. అది నేను మా ఆవిడ చిత్రం నుంచి ఆ పాట. ప్రశ్న మరొకటి వచ్చేస్తుంది, ఇది మీరందరూ చెప్పేస్తారు. 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? ప్రశ్న మరొకసారి, 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి. ఇది మీకు అందరికీ అందుబాటులో ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను.

ఎస్ యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

ఎంఎం కీరవాణి సంగీతంలో వేటూరి గీతమది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రం పెళ్లి సందడి. మేము అడిగినటువంటి ప్రశ్న 2011 ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది అని ప్రశ్న అడిగాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది ఆన్సర్ చేశారు. ఇన్ టైంలో ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు కరెక్ట్ గా పంపిన వాళ్ళు బాలకృష్ణ, నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, నందిపేట నుంచి ఎం వెంకటేష్, అలాగే ఇంకా వీరు ఫిర్యాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఇమ్మురహరి యశోద, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, దమోజు వెంకటాచార్య వరలక్ష్మి, కృష్ణమ్మ మధు శ్రీవాణి, నేహాన్ రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్ సాయి, రితిక్, పండు చిత్రియాల గ్రామం నుంచి, గణేష్, వేదవతి నిజాంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా వెరీ భావన, వీరు అడ్రస్ పంపలేదు. అలాగే వీరు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, తర్వాత భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుంచి, ఇంకొక కొంతమంది శ్రోతలు సరైన సమాధానం పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య వారి కుటుంబ సభ్యులు, ఇంకా రామారావు దర్పల్లి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి కొండ రాజేశం, రాజేష్, రమ్య, పవీన్ వారు. తర్వాత మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, పులిపాటి వెంకటేష్ మహబూబ్నగర్ జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీశమలత, సంతోష్ కుమార్, నితి సంతోషిణి, అంబాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, అలాగే చిలుక నారాయణ అనసూయ, యమున జనకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సిహెచ్ చోడవరపు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి, తర్వాత వీరు సహజ సాహితీ బ్యాంక్ కాలనీ నిజామాబాద్ జిల్లా నుంచి, బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, ద్రోణం రాజు, సూర్యశ్రీ కౌకూర్ నుంచి కూడా, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్ నుండి, వీరు ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఈఎల్ నల్గండ్ల శేరిలింగంపల్లి హైదరాబాద్ నుంచి, పానుగంటి రవి గౌడ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా వీరే కాకుండా షోలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. సరైన సమాధానం పంపిన వాళ్ళు మాత్రం వీరు ఇన్ టైంలో పంపారు. సరైన సమాధానం అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా, అలాగే అంతర్జాతీయ రసాయన సంవత్సరంగా ప్రకటించిందన్నమాట. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023

మీరు వింటున్నారు ఎఫ్ఎం వెది భారతి 102.8 మెగా హెడ్స్ షో టైం కార్యక్రమంలో. చాలా ఉత్సాహంగా శ్రోతలు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వారందరికీ థ్యాంక్స్. స్పెషల్ గా మనం అడిగినటువంటి ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్టంలో కనుగొన్నారు అంటే చాలా మంది ఆన్సర్ ఇచ్చారు. అందులో సరైన సమాధానం పంపిన వాళ్ళు మాత్రం చదువుతున్నాను. సరైన సమాధానం పంపిన వారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్ లావణ్య కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాట్స్ అండి. మరి చాలా మంది శ్రోతలు పార్టిసిపేట్ చేసినప్పటికీ సరైన సమాధానం అంటే కామన్ గా ఒకటి అనుకుంటారు, అది మాత్రమే చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఏఐలో మనం వెళ్ళినప్పుడు అది సరైన సమాధానమా కాదా అనుకుని క్రాస్ చెక్ చేసుకోవాలి. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్. అదేవిధంగా ఏకనాథం మంగ పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత ఇంకా చాలా మంది ఆన్సర్ ఇచ్చినప్పటికీ కరెక్ట్ ఆన్సర్ మాత్రం వీళ్ళు మాత్రమే ఇచ్చారు. సో వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. సరైన సమాధానం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, ఎస్ చెప్పేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే ఆంధ్రప్రదేశ్. సో ప్రశ్న సరిగ్గా వినేసి మరి మీరు సరైన ఆన్సర్ చేస్తే బాగుంటుంది. ఎనీహో మొత్తం మీద షోలో చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు వీరందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం, పాట చివరిది వచ్చేస్తుంది, వినండి. కిలాడి సినిమా నుంచి

0: ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసుని
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం విత్ భారతి 102.8 మెగా హెడ్స్. ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం. ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ రోజు రాత్రి 7:15 ఇది మన చట్టం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం శక్తిశీలి కార్యక్రమం.

ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా కోసం కళ్యాణి మాలిక్ సునీత పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీర్వాణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం.

జులై సినిమా కోసం అద్దనస్వామి పాడిన పాట అది. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మీరు వింటున్నారు శక్తిశీలి కార్యక్రమం ఆర్చర్ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శీతల్ దేవి 2025లో ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పథకం సాధించిన ఏకైక మహిళగా రికార్డును నెలకొల్పింది. వింత ఏంటి, విశేషం ఏంటి అంటే పథకాలు ఎవరో ఒకరు సంపాదిస్తారు అనుకుంటాం, కానీ తనకు అంగవైకల్యం. ఆమె పట్టుదల ముందు అంగవైకల్యం ఓడిపోయి విజేతగా నిలిచి భారతీయ త్రివర్ణ పతాకాన్ని శిఖరంపై నిలిపారు. అందుకే ఆమె వార్తల్లో నిలిచారు. ఆమె సక్సెస్ జర్నీ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఏంటి ఆ విశేషాలు, అవి తెలుసుకుందాం. వింటూ ఉండండి. మీరు వింటున్న పాట మళ్లీ మళ్లీ ఇదిరా. ఈరోజు సినిమా కోసం కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడింది

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం పెట్టిన కార్యక్రమం శక్తిశీలి స్టూడియోలు. సమయం 2:30 దాటి 32 సెకండ్లు అవుతుంది. కొంతమందికి జీవితం పుట్టుకతోనే పోరాటం, శారీరక మానసిక వైకల్యంతో ఎన్నో పరిమితుల మధ్య వారు జీవించాలి. అయితే ఆ వైకల్యమే చిన్నబోయేంత అనితర సాధ్యం చేసి విజయం సాధించారు, సాధిస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు. ఎన్నో సవాళ్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, వాటన్నింటినీ అధిగమించి ముందుకు దూసుకువెళ్తూ ఉన్నారు. పారా క్రీడాకారులుగా అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శీతల్ దేవి గారు.

మీరు విన్న ఆ పాట కలర్ ఫోటో సినిమా కోసం అనురాగ్ కులకర్ణి కాలభైరవ పాడింది. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమంలో ప్రముఖ ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సక్సెస్ జర్నీ, ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, ఆ ఆట పట్ల ఉన్నటువంటి, ఆ క్రీడ పట్ల ఉన్నటువంటి ఆమె మక్కువ, తర్వాత తనకు అంగవైకల్యం ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా మరింత ఆత్మవిశ్వాసంతో ఆమె సాధించిన విజయం నిజంగా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి ఆమె గురించి మనం చెప్పుకోవడం ఎంతో ఎంతో సంతోషం అన్నమాట. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్

లో మరి శీతల దేవికి అంత గొప్ప క్రీడాకారిణికి పుట్టుకతోనే తనకి రెండు చేతులు లేవన్నమాట. అయితేనే ఆత్మవిశ్వాసాన్ని తోడుగా, సంకల్పాన్ని బాటగా, దీక్షని తన లక్ష్యంగా చేసుకుని లక్ష్యాన్ని ఛేదించింది, ఛేదించి ప్రపంచానికి సవాల్ విసిరింది. అంగవైకల్యం ఏది కూడా అడ్డుకోలేదు ఆత్మవిశ్వాసం తోడైతే అని నిరూపించి ఎంతోమంది మహిళా మనులకు స్ఫూర్తిగా నిలిచారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: కార్యక్రమంలో మీరు విన్న పాట పెళ్లి సందడి సినిమా నుంచి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం విబిత్ భారతి 102.8 MHz. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మన వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆర్చరీ పట్ల ఆమెకు ఎనలేని ఇష్టం. ఎలాగైనా గోల్ సాధించాలనుకుని చేతులు లేకున్నా కూడా కాళ్లతోనే చేతులుగా మార్చుకుని చెట్లు ఎక్కారు, కొండలెక్కారు, గుట్టలు ఎగబాకారు. తన చుట్టూ ఉన్న పరిమితులను, తర్వాత ప్రతికూల పరిస్థితులను సవాళ్లుగా చేసుకుని ఆర్చరీలో శిక్షణ తీసుకున్నారు. అకుంఠిత దీక్షతో సాధన చేశారు. అలా విశ్వవేదికపైన వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ ఛాంపియన్గా గోల్డ్ మెడల్ సాధించారు. అది ఆమె సాధించినటువంటి విజయం అన్నమాట. ఆమె సాధించిన విజయం కాదు, భారతదేశం సాధించిన విజయం. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద అంగవైకల్యంతో బాధపడుతున్న వారి ఆనందం ఆమె కళ్లల్లో

0: F2 సినిమా కోసం డేవిడ్ సైమన్ పాడిన పాట అది. మీరు వింటున్నారు FM వివిత్ భారతి 102.8 MHz.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట జాతిరత్నాల సినిమా కోసం రామ్ మిర్యాల పాడింది. శక్తిశీల కార్యక్రమంలో శీతల దేవి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అనేక వేదికలపై తన వైకల్యం దాటి పథకాలు అందుకుంటున్నప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, నిలుస్తూ ఉన్నారు కూడా. ఆమె కళ్లల్లో వైకల్య బాధితుల కలలు దాగున్నాయా, వాటిని నెరవేరుస్తున్నాను అందరి తరపున అనే భావోద్వేగం కనపడుతుంది సంతోషంలో ఆమె మాట్లాడుతున్నప్పుడు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శీతల్దేవి గారు 2007 జనవరి 10 జమ్మూ కాశ్మీర్లోని కిప్త్వార్ జిల్లాలో జన్మించారు. ఆమె ఫోకోమెలియా కారణంగా 2 చేతులు లేకుండా జన్మించారు. 2019లో ఆమె కిస్త్వార్లో జరిగిన ఒక యువజన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమెను భారత సైన్యం రాష్ట్రీయ రైఫిల్స్ యూనియన్ గమనించింది. దీంతో సైన్యం ఆమెకు ఈ విద్యను నేర్పించాలి అని చెప్పేసి ఆమెలో ఉన్నటువంటి పట్టుదలను చూసి ఆమెకు మద్దతు ఇచ్చారన్నమాట. వైద్యం అందించడానికి కూడా సహాయం చేశారు. అయితే ఆమెలో పట్టుదల రావడానికి గల కారణం వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క మిత్రులు, తర్వాత కుటుంబ బంధువులన్నమాట. చేతులు లేకుంటే ఏంటి మనం నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఆమెకు అలా ఆత్మవిశ్వాసం బాగా పెరగటం వలన శిక్షణ తీసుకున్నారు. శిక్షణ తీసుకుని భారతదేశం తరఫున ఆమె పారా ఒలింపిక్స్లో ఆట ఆడారు. సో ఆర్చరీ ఛాంపియన్షిప్గా విజేతగా నిలిచారు. అలా అందరికీ స్ఫూర్తిగా నిలిచినటువంటి శీతల్దేవి గారు ఎందరికో అంగవైకల్యం గల వారికి ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 48 సెకండ్లు. ముంబై నుంచి రిలే అయిపోయి మళ్లీ సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం మిమ్మల్ని పలకరిస్తుంది. సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ
1: జరూరీ బాతే
2: ఏక్ వ్యక్తి యా పరివార్ కి చిట్టియా ఏక్ మహీనే మే ఏక్ బార్ హీ షామిల్ కీ జాయేంగీ.
1: एक चिट्ठी में केवल अपने परिवार के नाम लिखें, दूसरे शहर के दूसरे व्यक्तियों के अपने दोस्तों के नाम नहीं लिखें, इन्हें शामिल नहीं किया जाएगा.
2: हम अपने हर श्रोता की चिट्ठियों को शामिल करने की पूरी कोशिश करेंगे, पर इसमें समय लग सकता है. कृपया धैर्य बनाए रखें.
3: और हाँ, हस्तलिखित चिट्ठियों को प्राथमिकता दी जाएगी. कृपया सील ठप्पे वाले और छपे हुए पोस्टकार्ड ना भेजें. अंतरदेशीय नहीं, केवल पोस्टकार्ड भेजें. और ये चिट्ठियां आपको भेजनी कहाँ है?
1: कार्यक्रम मंच चाहेगी
2: विविध भारती राष्ट्रीय सेवा,
3: पोस्ट बॉक्स नंबर 19750, मुंबई 400091.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల నుండి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం స్వంత ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 మెగాహెడ్జ్ ఎఫ్ఎంపై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్పై కూడా వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, అట్లని 5:30 కథిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు సంపుటి నుండి హితబోధ కథని, స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం కథ ఇంటారు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఈఎల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి.

ఒక చిన్న చిరునవ్వు ఎంతటి బాధనైనా దూరం చేస్తూ మనుషుల మధ్య బంధాలను నిలబెడుతుంది. అసుంటి బంధాలు బలంగా మారాలంటే అప్పుడప్పుడన్నా ఒకరినొకరు పలకరించుకోవాలి. మరి అసుంటి పలకరింపు రోజు కావాలంటే మాకు ఫోన్ చేసి మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు చెప్పి నచ్చిన పాటల్ని అడిగినొన్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 087732 కోడిని జత చేసి 295081, ఇంకో నంబర్ 230081కి ఫోన్ చేయండి. అంతేకాదు ఉత్తరం ద్వారా కూడా పాటని కోరినచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, 504001, ఇది పిన్కోడ్ నంబర్. మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగా లైందాం నువ్వు లేక నేను లేను చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటని.

0: మేటి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో,
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సీతాగుంది.
0: సీతాగుంది, మీ పేరు?
1: వెంకటేష్.
0: వెంకటేష్, ఇంతకు ముందు ఎప్పుడు ఫోన్ చేసిండ్రు మీరు? ఇదే మొదటిసారా? ఎట్లా అనిపిస్తుంది మరి?
1: చాలా బాగున్నాయి పాటలు, వస్తాయి మంచిగా, వ్యవసాయం గురించి కూడా బాగా చెప్తారు, అన్ని తెలిసేలా మంచిగా ఉన్నాయి మేడం.
0: సరే వెంకటేష్, మరి ఏ పాట వింటారు?
1: చిన్న కేశవరెడ్డి నుంచి కొప్పులో నామల్లె తోటని.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. అయితే మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఫోన్ చేయండి వెంకటేష్.
1: ఓకే ఓకే మేడం.
0: మొదటిసారి ఫోన్ కలిసింది కదా, హ్యాపీనా?
1: హ్యాపీ హ్యాపీ, చాలా సంతోషం మేడం.
0: సరే మీకోసం మీరు కోరుకున్న పాట వస్తుంది, వినేయండి. శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

0: మీటోన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో
1: హలో హలో,
0: శుభ సాయంత్రం. ఆదినాథ్ శాంతినగర్ నుండి.
1: శాంతినగర్.
0: సరే ఆదినాథ్, ఏ పాట అయి ఉంటారు? మనకు సమయం తక్కువ ఉంది, మీరు తొందరగా పాట చెప్పేస్తే.
1: గూడుపుటానిలో తనివి తీరలేదు నా మనసు నిండలేదు.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థాంక్యూ.

0: ఇయల్టి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొజ్జామట్టు 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గల నొల్లు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటలు అడిగినుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కథిందాం పిల్లల కోసం. కథిందాం కార్యక్రమంలో ఎల్లా సరికొత్త ఆవు పులి కథలు సంపుటి నుండి హితబోధ కథని, స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం కథ ఇంటారు.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస్, మన జనగణన మన అభివృద్ధి.
0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కథిందం కార్యక్రమాన్ని. కథలంటే పిల్లలకు ఎంతగానో ఇష్టముంటాయి. ముందుకాలంలో అమ్మమ్మలు నానమ్మలు పిల్లలని కూసోబెట్టి కథలు చెప్తే ఊకొడుతూ వినేటోళ్ళు. ఇప్పుడు అట్లాంటి కథలు చెప్పేవాళ్ళు లేరని మీరేం ఫికర్ కాకుండ్రి. మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 కథలను ప్రసారం చేస్తుంది. అందులో భాగంగానే ఇయల్లా ముందుగల్లా సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి హితబోధ కథ ఇందం. రచన గరిపెల్లి అశోక్. కథ చెప్తారు జి జ్యోతి.
4: అనగనగనగా మల్లాపురం అనే ఊరున్నది. ఆ ఊరికి కోసడి దూరంలా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతీ ఆషాఢమాసం ఐతారాలల్లా పెద్ద ఎత్తున జరుపుతారు. అందులా విందులు, వినోదాలు, ఆటపాటలు, పులివేషాలు, పోతరాజుల చెర్నాకోల్ విన్యాసాలు, శివసత్తుల వచన ప్రవచనాలు, బోనాలు, డప్పుళ్ళ చప్పుళ్ళు, ఊరూరంతనే కాదు చుట్టుపక్కల జనమంతా గుడారాలు వేసుకుని మరీ పాల్గొంటారు. పాడి పంటల కొదవ ఉండద్దని, సుఖసంతోషాలతోటి కలకలలాడాలని మొక్కులు తీసుకునేటందుకచ్చి మరీ బోనాల్ని సమర్పిస్తారు. ఇక గుడికి కొద్ది దూరంలా పెద్ద చెరువున్నది. చెరువు కట్టమీద పెద్ద పెద్ద చెట్లున్నాయి. మనుషులు నడేటందుకు మస్తు ఇబ్బందైతది. కాని రైతన్నలకు మాత్రం ఎట్ల పోవాలనో తెలుసు. ఇక దానికి కొద్ది దూరంలా అడవులున్నాయి. ఏం జరిగిందో ఏమో, ఒక్కసారి అలికిడైంది. పులిరాజు పరుగులు తీస్తున్నాడో, నిజంగా పులే ఉరుక్కుంటస్తుందో అర్థంగాని అయోమయ స్థితి. కుందేలు పిల్లల్ని తరుముక్కుంటా పులి కట్టమీదికెళ్లే ఒక్కటే పరుగు. కుందేళ్లు అక్కడున్న గుబురు పొదలల్లా తప్పించుకుపోయినాయి. ఎటు తప్పించుకుపోయినాయో అని అనుకుంటా తలవంచి మెల్లమెల్లగా అడుగులేసుకుంటా చెరువు కొనవైపు చూసింది పులి. అక్కడ కొన్ని ఆవులు, గేదెలున్నాయి. చెరువు కట్టమీదికెళ్ల వస్తున్న పులిని గమనించిన గీత అనే ఆవు ఒక్కటే పారి పరుగులు పెట్టింది. ఇక మిగతాయన్నీ దాని యూషి ఇంకో దిక్కు కురికినాయి. మస్తుమంది ఉన్నకాయ పోతే ప్రాణహాని ఉంటదని గీత అనే ఆవు ఉన్న దిక్కు ఉరికింది పులి. గీత అనే ఆవు శక్తినంత కూడబెట్టుకుని పరుగులు పెట్టి కన్వ మహర్షి ఆశ్రమంలోకి ఉరికింది. ఇక రెట్టింపు వేగంతోటి పులి గక్కడికి చేరింది. రావిషెట్టు కింద తపస్సు చేసుకుంటున్న కన్వ మహర్షి ఈ ఇద్దర్ని చూసి దూరదృష్టి ద్వారా జరిగింది గ్రహించి కమండలంలోని నీళ్లను ఆటిపై జల్లిండు. అయి వెంటనే కిమ్మనకుండా, ఆయాసం లేకుండా కూలబడ్డాయి కదలకుండా. ఆవరణలో తమ జింకలు, నెమళ్ళు, రకరకాల పక్షులు

0: కుందేళ్లు మొదలైనయన్నీ క్షేమంగా ఉన్నాయని చిరునవ్వు నవ్వుకున్నాడు ముని. ఒక్కసారి లేచి దండకమండలాన్ని ధరించి వాటి సుట్టూరా తిరిగిచూషిండు. మౌనంగానే ఉండి కన్వుడిని చూస్తున్నాయి అవి. ఆశ్రమంలో ప్రవేశించిన పులి ఆలోచనలల్లా మార్పులేదు. జింకలు, కుందేళ్లు, ఇతర జీవులు ఎంతో అందంగా, ఆకర్షణీయంగానే కాదు, ఆరోగ్యంగా ఉన్నాయి. అసుంటి వాటిని తిండిగా మలుసుకుంటే ఆయుష్ మరింత పెరుగుతది, మరింత శక్తిస్తదని పులి మనసులో అనుకుంటుంటే, ఈ ఆశ్రమంలో సింహం పిల్లలు ఆడుకుంటున్నట్లు పాదముద్రలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఎంతో సంతోషంగా, నిర్భయంగా ఉండొచ్చు, మహర్షికి సేవలు చేస్తూ సుఖంగా ఉండొచ్చు అని ఆవు ఆలోచించసాగింది. ఆ రెండింటి మనసులోని ఆలోచనలని గుర్తెరిగిన మహర్షి మరొక్క మారు కమండలంలోని నీళ్లం జల్లిండు వాటిమీద. రావిషెట్టు కింద గల ఆసనంలోనే ఊసొని వాటిని దగ్గరికి రమ్మని ఆహ్వానించగా అవి దగ్గరికచ్చి చేరినాయి. ఓ శార్దూలమా, నీ ప్రవర్తన ఏం బాగలే. నీ ఊరు, వాడ, ప్రాంతం, నీ అడవిని వదిలిపెట్టి తిండి కోసం ఇంత దూరం రావటం భావ్యమేనా? తరుముకుంట తరుముకుంట వేటాడు నీ లక్షణం. అయినా అల్పజీవులైన కుందేళ్ల మీద నీ ప్రతాపమా? నువ్వు ఇంటికెళ్లే బయలుదేరి ఎన్ని జాములైంది. నీ పిలగాన్లు అడవిలో పాలకోసం అల్లల్లాడుతున్నారు, ఆకలి ఆకలి అని అరుస్తున్నారు. నీ పిల్లల గురించి వట్టించుకోకుండా గిట్ల జేసుడు ధర్మంగా లేదు. నీలెక్కనే ఆవు కూడా పాలిస్తది తన బిడ్డకి, గట్లనే మరిన్ని పాలను ఇతరుల కోసం ఉంచుతది. గీ మాత్రం నీకు తెలదా, ఆవులు గడ్డిగాదం మాత్రమే తింటాయి. నువ్వు గడ్డిగాదం తినగలవా? నీ నివాస ప్రాంతంలో దొరికే వాటితోటే ఆకలి తీర్చుకోవాల, కని ఇతరాత్ర వాటిపైన ఆశ ఉండకూడదు. ఇక్కడ ఓళ్ళు ఎక్కువ కాదు, ఓళ్ళు తక్కగాదు, ఎవరి పరిధిలా ఆళ్ళుండాల. దేనికోసం ఆశపడకు, నీ ఆశలు అడియాశలైతవి, దురాశ దుఃఖానికి చేటు అని తెలదా? శార్దులమా, నీవు దేవతలకు వాహనంగా ఉండి అలతోటి పూజలందుకుంటున్నావు. నిన్ను ఓళ్ళైన క్రూర మృగమని అంటూ శాపనార్థాలు తిట్లు పెడుతున్నారా? నిన్ను కూడా గౌరవిస్తున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ వద్ద గల జక్కాపూర్లో నీ గుడి కూడా ఉన్నది తెలుసా? అంతేగాదు, పరమశివుడు కూడా పులి చర్మాన్ని దుస్తులుగా ధరిస్తున్నాడు. నీవు ఎంత గొప్పదానివో అర్థం చేసుకో. హింసా ప్రవృత్తిని మానుకో. ఇతర జీవులకు ప్రేమానురాగాల్ని వంచు. సృష్టిలో అన్ని జీవులు ఒక్కటే అని భావించు. మనమే గొప్ప అని, బలవంతులమని భావించకూడదు. బలవంతులను సైతం అందరూ కలిసి ఒక్కటై అనగదొక్కుతరు. నీ మనసులో ఉన్న మాట చెప్తున్నా. నాకంటే ఈ ఆవు ఏం గొప్పది కాదు అని అనుకుంటున్నావు నువ్వు. నీ ఆలోచన తప్పు. ఆవులో సర్వదేవతలు నిక్షిప్తమై ఉంటారని పెద్దలు చెప్తారు. ఆవులు అడిగిడిన నేల మస్తు పవిత్రమైనదంటారు. అమ్మలాగా, ఆదిశక్తిలాగా, అన్ని వరాలు తీర్చేటి కామధేనువు అని చెప్తారు. ప్రాణాల్ని ఓయడం తప్ప ప్రాణాలు తీయటం ఆటికి తెలది. మీకు మాత్రం ప్రాణాలు తీసుడే తెలుసు. మీకెంత పౌరుషమూ రోషమున్నా వాటి సహనం ముందు దిగదుడిపే. మీలెక్క తిండికోసం ఇవెన్నడూ పోట్లాడుకో. అహింసాధర్మమే వాటి ప్రధాన లక్షణం. మీది హింసా ప్రవృత్తి, గందుకనే అడవులల్లా జనావాసాలకి దూరంగా ఉంటారు మీరు. మీరందరు కనబడితే శత్రువుల్లా చూస్తారు. మీరు కూడా గట్లానే ఉంటారు కాబట్టి ఇక ముందైనా మీ విధానాల్ని మార్చుకోండి. అవి మార్చుకుంటే మంచిగుంటది. బలహీనులపై దాడి చేయాలని చూస్తే అలందరూ ఏకమైతే ఏమైతుందో అర్థం చేసుకో. అడవుల్లో ఉన్నా ఊళ్ళల్లో ఉన్నా మీ ఇద్దరి ఆరోగ్యాలకి ఈ మనుషులు మస్తు సేవ చేస్తున్నారా లేదా? ఇద్దరు సమానమే అల్లకి. ఇద్దరు మీ ప్రాంతాలకు వొన్రి. ఇంటి దగ్గర ఎంతగానో మీ వాళ్ళు మీకోసం ఎదురుచూస్తున్నారు, ఎంతగా ఆందోళన పడుతున్నారో. ఇక మీరు మీ ప్రాంతాలకు వొన్రి అని అన్నాడు. మహర్షి మాటల్ని మననం చేసుకుంటా ఆకలి ఆయాసాన్ని మర్చి ఇంటిదారి వట్టినై ఆవు, పులి.
1: ఇంతవరకు గరిపెల్లి అశోక్ రచించిన సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి హితబోధ కథ ఇన్నరు. కథ వినిపించిన్రు జీ జ్యోతి. కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం కథని. రచన కన్నెగంటి అన్నసూయ. కథ చెప్తారు బి సంధ్యలీల.
2: అనగనగనగా తొండవరమనే ఊర్లా నాగయ్య నాగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేటోళ్ళు. నాగయ్య నాగమ్మ ఒకకై సేన్ పనులు చేసుకుంటనే ఇంకొకై ఇంటి దగ్గర కోళ్ళను పెంచుకుంటా అవిటిమీద వచ్చే ఆదాయంతోటి సుఖంగా బతికేటోళ్ళు. వాళ్ళిద్దరికీ లేకలేకొక కొడుకు పుడతాడు. అడికి షింటూ అని ముద్దుగా పిలుచుకుంటా గార్వంతోటి పెంచుకుంటుంటారు. అయితే నాగమ్మ ఇల్లు చిన్నదే అయినా సుక ఇంటి ముంగాట ఖాళీ స్థలం ఉండుడుతోటి కోడిపెట్ట దాని పిలగన్లు కిచకిచకిచకిచ ఆడుకుంటా పెరడంతా తిరుక్కుంటా పురుగు పుట్రా తినుకుంటుంటే అంతకు కొన్ని రోజులు ముంగట నడకచ్చిన షింటూ అవిటెనక తిరుక్కుంటా కట్టెతోటి అవిటిని ధర్ముకుంటా ఉరుక్కుంటా అవిటితోటి ఆడుకునేటోడు. ఇక షింటుగానికి భయపడి షిట్టిషిట్టి కోడిపిలగన్లు ఉరుకుడే ఉరుకుడు పెడుతుండే. అవట్లా ఉరుకుడు చూసి మరింత ఉత్సాహం అనిపించి అవిటెనక షింటూ కూడా ఉరుకుతుండే. షింటుకు భయపడి కోళ్ళన్ని గట్లా ఉరుకుడు చూసి నవ్వుకుంటా తమ పడ్డ శ్రమ అలసట అంతా మర్చిపోయేటోళ్ళు నాగమ్మ నాగయ్య. అయితే ఒకనాడు కోడిపిల్లల్ని పైన ఎగురుతున్న గద్ద చూస్తుంది. అవిటిని చూడంగానే దాని నోట్లా నీళ్లు ఉరుతాయి. దాంతో కోడిపిల్లని తన కాళ్లతోటి ఎత్తుకుపోదామని కిందికి దిగుతూ ఉంటది. అది గమనించిన తల్లి కోడి పిలగన్లందర్నీ తన తాటకు అచ్చేయమని పిలుస్తుంది. దాంతోటి కోడిపిల్లలన్నీ తల్లి దగ్గర కురికిపోయి రెక్కల కింద దూరి దాక్కుంటాయి. దూరంగున్న ఒక కోడిపిల్లకు తల్లి మాటలు వినిపించలే. తల్లి కోడికి దూరంగున్నది గదా, దాంతోటి గద్ద దాన్ని యాడ తన కాళ్లతోటి దన్నుకుపోతుందో అని తల్లి కోడి భయపడిపోతుంది. పోయి గద్దను తరుముదామంటే ఇవిటిని ఎత్తుకుపోతుందేమో అని భయంతోటి కదలకుండా ఉన్న చోటనే ఉండి గట్టిగా వీటిని అరుసుకోని కూసుంటది. తల్లి అరుపుతోటి భయపడ్డ పిల్లకోడి దబ్బ దబ్బ తల్లి దగ్గరికి అస్తా ఉంటది.

0: చింటుగాడు తన చేతులున్న కట్టెని బలంగిసురుతాడు. సరిగ్గా గదేయాల్ల. ఆ పిల్ల నెత్తకపోతందుకు గద్ద కిందికి దిగుతున్నదేమో, చింటిసిరిన కట్టె గద్దకు తలుగుతుంది. ఇక అది అరుసుకుంటా పైకి ఎగిరిపోతుంది. పిల్లకోడి తల్లించేరుతుంది. భయంతోటి బాధతోటి గిదంతా గమనిస్తున్న తల్లికోడి అమ్మయ్యా అనుకుంటా ఊపిరి వీల్చుకొని షింటుకై కృతజ్ఞతతోటి చూస్తుంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ఒకనాడు షింటు కింద మట్టిలో కూర్చొని తన బొమ్మలతోటి ఆడుకుంటా ఉంటాడు. ఆ పిల్లగాడెనుక ఒక తేలు చింటుకాయ అచ్చుడు తల్లికోడి గమనిస్తుంది. తేలుగుడితే ఎంతటి ప్రమాదమో తెలిసిన తల్లికోడి అంతకు కొద్ది రోజుల ముందాట గద్దను తన కట్టెతోటి కొట్టి తన పిలగండ్లను చింటూ రక్షించిన సంగతి యాదికచ్చి ఎట్లయినా తేలుబారి నుంచి చింటూను రక్షించాలని అప్పుడే ఉపకారికి ఉపకారం చేసినట్టుంటదని తలచి దబ్బదబ్బపోయి తన ముక్కుతోటి తేలుని బలంగా కొట్టి కొట్టి చంపేస్తుంది. అయితే అక్కన్నే బాసన్లు దోముకుంటున్న నాగమ్మ అది గమనిస్తుంది. తల్లికోడికాయ కృతజ్ఞతతోటి చూసి పిలగాన్ని ఎత్తుకొని ముద్దులతోటి ముంచేస్తుంది. సూషిన్రా పిలగండ్లు, మనం చేసిన మంచి పని ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. గందుకే మంచి పనులే చేద్దాం. పిలగండ్లు, చిన్నప్పుడు మనమొక సుమతి శతకం చదువుకున్నాం గదా, ఉపకారికి నుపకారము విపరీతము గాదుసేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నిపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. మనకు ఉపకారం చేసినోళ్లకు తిరిగి ఉపకారం చేసుడు మంచి లక్షణం. గంతేగాని అన్ల ప్రత్యేకత ఏం లేదు. కాని అపకారం చేసినోళ్ళని ఏమనకుంటా, తిరిగి అలకు ఉపకారం చేయగలిగినోడే నేర్పరి.
1: ఇంతవరకు కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం కథ ఇన్నారు. కథ వినిపించిండ్రు వి సంధ్యలీల. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు కథల్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: ఇయల్టి కతిందం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్టు 5:30 సంబురం కార్యక్రమంలో బోరజ్ మండలం పిప్పర్వాడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. యువవాణి యువజనుల కార్యక్రమం. వివిధ రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలను అందుకుంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్న యువతీ యువకుల అనుభవాలను ముచ్చట్ల రూపంలో పంచుకునే కార్యక్రమమే యువవాణి. యువవాణి కార్యక్రమంలో ఎల్లా ఎన్సిసి గర్ల్స్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్టర్ షేడేకరానుతో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు మీ సంధ్యలీల.
1: ఆడవాళ్లు ఏ రంగంలోనూ వెనుకంజ వేయకుండా ఇప్పుడు ప్రతి రంగంలో ముందుకు దూసుకెళ్తున్నారు, ముందంజలో ఉంటున్నారు. క్రీడా రంగం కానివ్వండి, ఉద్యోగ రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఏ రంగంలోనైనా స్త్రీలు తన పాత్రను నిర్విరామంగా చాలా మంచి పదవులను కూడా అలంకరిస్తూ వారి వారి విధి నిర్వహణను నిర్వహిస్తున్నారు. అలాంటి కోవకి చెందిన ఆదిలాబాద్ కు చెందిన షెడేకర్ అను ప్రస్తుతం తను మన ఆదిలాబాద్ లో ఎన్సిసి 32 తెలంగాణ బెటాలియన్ కార్యాలయంలో గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ గా జీసీఏగా

0: పనిచేస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. తనతో ఇప్పుడు మనం మాట్లాడదాం. అనుని పలకరిద్దాం. హలో అను.
1: హాయ్ మేడం.
0: నమస్తే.
1: నమస్తే.
0: ఫస్ట్ అయితే మీకు సెల్యూట్ చేయాలి. గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ గా మీకు రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? ఎన్ని ఎన్సీసీ, ముఖ్యంగా మీకు ఇందులో ఎన్సీసీ
1: అవును
0: ప్రముఖ పాత్ర.
1: అవును.
0: ఎన్సీసీ నేషనల్
1: క్యాడెట్ కాప్స్.
0: కాప్స్ నేషనల్ క్యాడెట్ కాప్స్.
1: కాప్స్
0: అయితే ఈ శిక్షణ శిబిరాలు ఎన్ని నిర్వహించాల్సి వచ్చింది? ఎంత కష్టపడాల్సి వచ్చింది ఈ క్యాడెట్ గా రావడానికి మీకు?
1: నేను టోటల్ 13 క్యాంప్స్ చేశాను ఎన్సీసీలో. ఏపీ అండ్ తెలంగాణలో, కాకినాడలో కూడా చేశాను, న్యూఢిల్లీకి కూడా వెళ్ళాను. ఎప్పుడు అని అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022లో 15th ఆగస్ట్ అప్పుడు ఇండిపెండెన్స్ డే క్యాంప్ ఐడీసీ అప్పుడు వెళ్ళాను. కాకినాడలో ఐడిఎస్ఎస్సీ క్యాంప్ చేశాను, ఈబీఎస్బీ క్యాంప్ చేశాను, ఎస్ఎన్ఐసి చేశాను, స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్, ఐడిఎస్ఎస్సీ డైరెక్టరేట్ షూటింగ్ క్యాంప్ ఉంటుంది అది కూడా చేశాను. 21లో నేను డిగ్రీలో జాయిన్ అయినా, అప్పటి నుంచి నేను ఎన్సీసీ చేస్తూ ఉన్నా. డిగ్రీలోనే బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ రెండు తీసుకున్నా. అవును.
0: అయితే ఈ శిక్షణ కాలంలో మీరు ఏమేమి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి కార్యకలాపాలు ఉంటాయన్నా?
1: టోటల్ మాకు డ్రిల్ చేయిస్తారు, డిసిప్లిన్ ఏంటి అనేది నేర్పిస్తారు. అంటే టోటల్ ఆర్మీ లైఫ్ లాగే, కాకపోతే జస్ట్ వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉంటది. అంటే ఎన్సీసీ అంటే ఓన్లీ ఒక వే చూపిస్తుంది అన్నమాట, ఆర్మీలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నట్టు.
0: అయితే మీరు ఇప్పుడు గర్ల్స్ కి బాధ్యత నిర్వహిస్తున్నారు.
1: అవును.
0: ఆడవాళ్ల కోసం.
1: అవును.
0: మరి వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వాల్సి ఉంటది?
1: వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళు ఏదైనా క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎస్కార్ట్ చేయడము, వాళ్ళతో ఏ ట్రైనింగ్ కైనా వెళ్లి వాళ్ళతో ఉండడము, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ చెప్పడము. అలా
0: అంటే ఈ ట్రైనింగ్ లో భాగంగా మీరు వాళ్ళకి ఏమేమి చెప్తూ ఉంటారు?
1: నార్మల్ గానైతే క్లాసెస్ చెప్తారు, అంటే డిసిప్లిన్ గా ఉండడము, అవి ఎన్సీసీ హ్యాండ్ బుక్ ఉంటది ఆ క్లాసెస్ చెప్పడము, వాళ్ళకి డిసిప్లిన్ ఏంటో నేర్పించడము. అలా
0: ఇప్పుడు మీరు పోలీసులకి డ్యూటీలు వేసినట్టు బందోబస్తు డ్యూటీలు, మీకు కూడా అలాంటి డ్యూటీస్ చేయాల్సి ఉంటదా?
1: మాకు అలాంటి డ్యూటీస్ ఏముండవు.
0: అయితే మరి ఇప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారు మీ ఆధ్వర్యంలో శిక్షణ ఎన్సీసీలో? అంటే ఎంతమంది శిక్షణ తీసుకుంటున్నారు ప్రస్తుతం?
1: ఇప్పుడు టోటల్ మన 32 తెలంగాణ బెటాలియన్ నుంచి అయితే ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఇవన్నీ డిస్టిక్స్ మన 32 తెలంగాణ బెటాలియన్ లోనే వస్తాయి. ఇంతకు ముందు మొన్న సిఐటీసీ క్యాంప్స్, ఏటీసీ క్యాంప్స్ జరిగినాయి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో. అక్కడ మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి. అంటే వన్స్ వాళ్ళు 500-600 క్యాడెట్స్ వస్తారు, అట్లా 3-4 క్యాంప్స్ అట్లా అవుతాయి.
0: అయితే ఇప్పుడు మీరు మొన్న జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కూడా మీ విధి నిర్వహించిండ్రు.
1: అవును.
0: అక్కడ మీరు అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు మరి వాళ్ళకి?
1: అక్కడ మాకు సెలెక్ట్స్ ఉండే, అంటే ఎట్లా అంటే ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి ఒక ఎస్డి, ఒక ఎస్డబ్ల్యూ, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళాలి. అట్లా మేము ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ నుంచి సెలెక్ట్ అయినాం అనమాట. డిస్టిక్ నుంచి నేను ఒక అమ్మాయిని, ఇంకొక అబ్బాయి. అట్లా మేము డాన్స్ లో, ఇంకా ఏమంటారు, డ్రిల్ లో సెలెక్ట్ అయినాం. సెలెక్ట్ అయిన తర్వాత మాకు నెక్స్ట్ క్యాంప్ కాకినాడలో ఉండే. కాకినాడలో అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ లాంచింగ్ క్యాంప్ సికింద్రాబాద్ లో ఉండే. ఆ క్యాంప్ తర్వాత ఢిల్లీ క్యాంప్ కి తీసుకెళ్లిండ్రు.
0: అయితే అను, ఇంకో విషయం ఏం తెలిసిందంటే ఇప్పుడు మీరు డెల్టా కంపెనీ దీంట్లో ఒక లీడ్ కూడా మీరు వ్యవహరించిండ్రు. ఆ గ్రూప్ ని లీడ్ చేసి మీరు అంటే ప్రశంసలను కూడా అందుకున్నారు చెప్పండి మరి.
1: అది ఎట్లా అంటే ఒక క్యాంప్ లో అంటే కొన్ని కాంపిటీషన్స్ జరుగుతాయి, లైన్ ఏరియా గానీ, వాలీబాల్ గేమ్, ఖోఖో గేమ్, డాన్స్ అవన్నీ ఉంటాయి. కొందరు కెడెట్స్ ని మనం గైడ్ చేసి వాళ్ళని అంటే ముందుకు పంపించి వాళ్ళు డాన్స్ ఎలా చేస్తున్నారు, అంటే వాళ్ళకి ఏదో ఒక థీమ్ ఇచ్చి మనం డాన్స్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అదే స్టేజ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ కి ఆల్ఫా, బ్రావో, చార్లీ, డెల్టా, ఈకో అని 5 కంపెనీస్ ఉంటాయి. ఆ 5 కంపెనీస్ లో నుంచి ఏ డాన్స్ బాగుంటే దాంట్లో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అట్లా గేమ్స్ అన్ని ఉంటాయి, ఈ డాన్సెస్ ఉంటాయి, అవన్నిటినీ చూసి ఏ కంపెనీ అయితే ఫస్ట్ ఉందో దేంట్లో అయితే దాన్ని చూసుకొని ఈ ప్రశంసలు అవన్నీ ఇస్తారు.
0: ఫైరింగ్
1: కూడా ఉండే. ఇది పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోనే, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా అక్కడ.
0: 32 తెలంగాణ పటాలయం ఉంది కదా, దీనికి గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ గా మీరు విధి నిర్వహిస్తున్నారు కదా.
1: అవును.
0: మరి ఇప్పుడు ఇది చాలా కఠినంగా ఉంటదా మీకు శిక్షణ ఇచ్చే వాళ్ళకు కూడా? మీకు ఎలాంటి విధి నిర్వహణ ఉంటది, వాళ్ళకి ఎట్లా మీరు ట్రైనింగ్ ఇస్తారు మరి?
1: అంటే నాకైతే హ్యాపీగా ఉంటది, ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన, నేను అవన్నీ నేర్చుకుని ఇప్పుడు నేను యాజ్ ఏ లెక్చరర్ గా యాజ్ ఎ టీచర్ గా వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తా కదా, టీచ్ చేస్తా, అట్లా నాకైతే ఓకే.
0: కాలేజ్ లైఫ్ నుండి కూడా మీరు ఇప్పటి వరకు చాలా ఎన్సీసీ క్యాంప్స్ అటెండ్ చేస్తూ
1: వస్తున్నారు,
0: దాదాపు ఇప్పటి వరకు విజయవంతంగా ఎన్ని ముగించినాయి? మరి
1: టోటల్ కెడెట్ గా ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు

0: అప్పుడు మాత్రమే 13 క్యాంప్స్ చేసిన, తర్వాత జీసీఐ గా వచ్చినప్పటి నుంచి నై టోటల్ 8 క్యాంప్స్ అయినాయి.
1: అవి ఎక్కడెక్కడ?
0: అవి నిజామాబాద్ లో, సికింద్రాబాద్ లో. నిజామాబాద్ లో 2 times వెళ్ళా, సికింద్రాబాద్ లో 2 times, మళ్ళీ ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో.
1: మరి ఇప్పుడు ఇంత గొప్పతనం, ఇంత గుర్తింపు రావడం గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ అంటే మాటలు కాదు. మీ కింద చాలా మంది ఆడవాళ్లు శిక్షణ తీసుకుంటారు కాబట్టి ఈ గొప్పతనం మీకు ఎలా అనిపిస్తుంది? మరి
0: నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను అదే స్టేజ్ నుంచి వచ్చినా కదా, కెడెట్ లాగా నుంచి వచ్చినా, తర్వాత ఇప్పుడు ఆ కెడెట్స్ కే నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా నా జూనియర్సే ఉన్నారు, మా జూనియర్స్ వాళ్ళ జూనియర్స్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా.
1: ఇప్పుడు ఇది కెడెట్ గా విధి నిర్వహించడం అనేది ప్రభుత్వం మీకు ఇచ్చిన ఉద్యోగమా లేదంటే?
0: మాకు సెలెక్షన్స్ ఉండే, ఫస్ట్ ఎన్సీసీ డైరెక్టరేట్ నుంచి సెలెక్షన్స్ ఉండే. ఎట్లా అనంటే ఫస్ట్ మాకు రన్నింగ్, మళ్ళీ ఎగ్జామ్ ఉండే, అవంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉండే, అదంతా అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ వచ్చింది తర్వాత మాకు జాయినింగ్ ఫామ్ వచ్చేసారు.
1: మరి ఇంతమందిని మీరు ట్రైనర్స్ గా మారుస్తున్నారు, ఇంతమందికి శిక్షణ ఇస్తున్నారు కదా, ఆడవాళ్ళు ఒక్కొక్కసారి ఆడవాళ్ళ మాట వినరు.
0: అవును.
1: మరి మీకు విధి నిర్వహణలో ఎలా ఉంటది?
0: నాకెలా అంటే నేను యాజ్ ఎ క్యాడెట్ గా నేను ఎట్లా రెస్పాన్సిబిలిటీస్, అంటే ఎవరైనా చెప్తూ ఉంటే మనకు అనిపిస్తుంది ఏ వీళ్ళు ఎందుకు చెప్తున్నారు నాకు అట్లా అని. కాకపోతే నాకు ఆ విషయం తెలుసు కాబట్టి నేను వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తా.
1: ఇంకా మీరు ముందు ముందు ఇదే ఉద్యోగం కాకుండా ఇంకా ముందు ముందు ఏం సాధించాలనుకుంటున్నారు?
0: నాకు యాక్చువల్ గా నా అంబిషన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి,
1: ఆర్మీలో సేవ చేయాలనుకుంటున్నారు దేశానికి.
0: ఇంతకు ముందు కూడా చేసినా, కాకపోతే దాంట్లో అన్ని ఓకే గానీ రన్నింగ్ లో జస్ట్ 10 seconds లో పోయింది, మిగతాదంతా ఓకే. మళ్ళీ నెక్స్ట్ దానికి ట్రై చేస్తున్నా.
1: అంటే మీకు ఆర్మీ అంటే కొంచెం ఆడవాళ్ళు భయం అలాంటిది?
0: నాకు అలాంటిది లేదు. మా ఫ్యామిలీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంది, నువ్వు దేంట్లో అయినా ట్రై చెయ్యు, మీ వెనుక నేను ఉంటాము అని. నేను ఇన్ని క్యాంప్స్ చేయడానికి, ఎన్సీసీ చేయడానికి కారణం కూడా వాళ్ళే, అంటే నన్ను ముందుకు తోస్తూ ఉండేవాళ్ళు, ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు.
1: మరి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా గర్వంగా?
0: వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది నా తరఫు నుంచి అయితే. వాళ్ళు ఇంకా నేను ముందుకెళ్ళాలి, ఇంకా మంచి పొజిషన్ కి రావాలి అనే ఆలోచిస్తూ ఉంటారు.
1: మీది విద్యాభ్యాసం అంటే కళాశాల విద్యాభ్యాసం ఎక్కడ సాగింది?
0: జీడీసీ సైన్స్ కాలేజ్ ఆదిలాబాద్.
1: మరి ఇంకా ముందు ముందు?
0: మొన్న ఆల్రెడీ ఎస్ఎస్సీ జీడీకి ట్రై చేశాను, దాన్నే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి అనుకుంటున్నా.
1: ఓకే, ఇంతవరకు మీ శిక్షణలో ఉన్న మీ విధి నిర్వహణ గురించి, మీరిస్తున్న మిగతా ఆడవాళ్లకు మీరు ఆదర్శంగా ఉంటూ మీరిస్తున్న శిక్షణ గురించి చాలా చక్కగా వివరించిండ్రాను. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఈ ఎన్సీసీ గురించి?
0: ఎన్సీసీలో జాయిన్ అయితే చాలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి, అంటే ఏ జాబ్కి వెళ్ళినా ప్రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు నేర్చుకునేది కూడా చాలా ఉంటుంది, డిసిప్లిన్ గా ఉండడం నేర్చుకుంటారు, ఫైరింగ్ ఎప్పుడు మనకి జరగనిది కూడా, అంటే వెపన్ ని మనము దూరం నుంచి చూడడం కూడా ఒక్కొక్కసారి దొరకదేమో గానీ ఎన్సీసీలో జాయిన్ అయినప్పుడు మాత్రం ఆ వెపన్స్ తోనే మనం ఫైరింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఆర్మీ వాళ్ళు చేసినట్టే మనం కూడా డైరెక్ట్ ఫైరింగ్ చేస్తాము. అట్లా ఫైరింగ్ లో నేను మెడల్ కూడా సాధించాను.
1: అరే బాబరే, ఇట్లా ఎన్ని సాధించిండ్రు మరి మీరు?
0: నేను క్యాంప్ లో ఉన్నప్పుడు బెస్ట్ క్యాంప్ సీనియర్ గా కూడా మెడల్ తీసుకున్నా. ఆ తర్వాత టోటల్ క్యాంప్ లో టోటల్ 600 మెంబర్స్ లో ఫస్ట్ బెస్ట్ ఫైరర్ గా కూడా నేను మెడల్ తీసుకున్నా.
1: ఓకే, ఇంకా ఆటలు ఏమన్నా ఆడుతుంటారా మీరు?
0: ఆటలు కూడా ఆడతాను.
1: అయితే ఇప్పుడు చాలా మందికి ఎన్సీసీ అంటే చాలా ఆసక్తి.
0: అవును,
1: ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కూడా పిల్లగాళ్ళు. మరి వాళ్లకు మీరిచ్చే గైడెన్స్ ఏంటి?
0: ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ముందు ముందు చాలా చూస్తారు కదా.
1: ముఖ్యంగా ఇంకా దేశ సేవ చేయాలి అనుకునే వాళ్ళు, ఇట్లా మీలాగా ఆర్మీలో వెళ్ళి
0: అలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు మాత్రం సి సర్టిఫికేట్ కావాలి అన్న వాళ్ళు, ఆ సి సర్టిఫికేట్ తో ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా, అట్లా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. అంటే యాజ్ ఏ, అంటే నన్ను చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు మా జూనియర్స్ లో, మా కెడెట్స్ లో కూడా ఉన్నారు.
1: సి సర్టిఫికేట్ అంటున్నారు కదా, సి సర్టిఫికేట్ కోసం ముఖ్యంగా మీరు ఎంత కష్టపడాల్సి వచ్చింది? అసలు ఎన్ని క్యాంప్స్?
0: టోటల్ 13 క్యాంప్స్ చేశాను. సి సర్టిఫికేట్ చేయాలి అని అంటే నేను ఆర్డీసీ కోసం కూడా ట్రై చేశాను. రిపబ్లిక్ డే క్యాంప్ ఢిల్లీలో ఉంటది, దానికోసం కూడా ట్రై చేశాను. అది అక్కడికి వెళ్లాలంటే చాలా కష్టం. కాకపోతే ఇండిపెండెన్స్ డే క్యాంప్ కి వెళ్లాను, కాకపోతే రిపబ్లిక్ డే క్యాంప్ కి వెళ్లడానికి ట్రై చేశా, బట్ అది అవ్వలేదు, ఎందుకంటే హైట్ ఇంకా ఉండాలి అలా అని 5 అయిపోయింది. కానీ డ్రిల్ అవన్నీ ఓకే, బట్ హైట్ లో మాత్రమే పోయింది. కాకపోతే అది నా డ్రీమ్ అన్నమాట, రిపబ్లిక్ డే క్యాంప్ కి నేను ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నా. ఫస్ట్ నేను కాలేజ్ లో ఎన్సీసీ లో జాయిన్ అయినప్పుడే మా సీనియర్స్ చెప్పేవాళ్ళు రిపబ్లిక్ డే క్యాంప్ బాగుంటది అని, అప్పుడే ఇన్స్పైర్ అయ్యా ఢిల్లీకి ఎలాగైనా వెళ్ళాలి అని. కానీ రిపబ్లిక్ డే క్యాంప్ కి కాకుండా ఇండిపెండెన్స్ డే క్యాంప్ కి అయితే నేను రీచ్ అయ్యా ఢిల్లీ వరకు వెళ్ళొచ్చు.
1: చాలా సంతోషంగా ఉందనుకుంటా ఇప్పుడు మీకు.
0: అవును,
1: అనుకున్నది సాధించినందుకు.
0: అవును.
1: అయితే ఇంత సాధించినరు, ఈ ఇంత ముందంజలో ఉన్నారు కదా అను, అయితే మీకు ఇంకెవరైనా ఇన్స్పిరేషన్ గా ఎవరినైనా తీసుకొని ఉన్నారా అట్లా?
0: నేను మా సీనియర్స్ ని చూస్తుండే, అంటే వాళ్ళు వాళ్ళకి అంటే ర్యాంక్స్ ఉంటాయి కదా ఎన్సీసీలో, ర్యాంక్స్ ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళు ఎలా చేస్తుండే అవన్నీ చూసి నేను కూడా మా సీనియర్ లాగా నేను కూడా ఉండాలి, నేను కూడా క్యాంప్ చేయాలి, నేను కూడా ఆర్డీసీకి వెళ్ళాలి, అలా నేను కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా.
1: కేను, ఇంతవరకు మీ వృత్తిరీత్యా మీ విధి నిర్వహణను ఎలా నిర్వర్తిస్తారు, మిగతా మీ తోడుగా ఉండే వాళ్లకు మీరు ఏ విధంగా శిక్షణనిస్తారు ఆడవాళ్లకి, ఎన్సీసీలో చేరే ఆడవాళ్లకి, ఒక క్యాడెట్ గా ఎంత చక్కగా బాధ్యత నిర్వహిస్తున్నారు అనేది మీ మాటల్లో ఇప్పటి వరకు మాకు చాలా చక్కగా తెలియజేసిండ్రు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.
2: ఇంతవరకు ఎన్సీసీ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ షెడేకర్ అనుతో బి సంధ్య లీల పెట్టిన ముచ్చట ఇన్నారు. ఈఎల్టీ యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: बार हालिया तथाकथित फैसले को खारिज कर दिया है। भारत इस न्यायालय के पहले के भी सभी निर्णयों को सख्ती से अस्वीकार कर चुका है। विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि तथाकथित सीओए ने कल अधिकतम जल भंडारण क्षेत्र से संबंधित एक फैसला जारी किया था। उन्होंने कहा कि इसके द्वारा जारी कोई भी कार्यवाही, फैसला या निर्णय अमान्य है। श्री जायसवाल ने कहा कि सिंधु जल संधि को स्थगित रखने का भारत का निर्णय अभी भी लागू है। केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई ने आज नीट यूजी 2026 परीक्षा प्रश्न पत्र लीक मामले में एक मुख्य आरोपी को गिरफ्तार कर लिया। आरोपी मनीषा गुरुनाथ मंधारे महाराष्ट्र के पुणे की वरिष्ठ वनस्पति विज्ञान शिक्षिका हैं। उन्हें राष्ट्रीय परीक्षण एजेंसी द्वारा विशेषज्ञ के रूप में नियुक्त किया गया था। जांच एजेंसी ने बताया कि आरोपी के पास वनस्पति विज्ञान और प्राणी विज्ञान के प्रश्न पत्र तक पूरी पहुंच थी। शिक्षा मंत्रालय ने देश में बीच में ही स्कूल शिक्षा छोड़ने पर मजबूर विशेष रूप से 14 से 18 आयु वर्ग के बच्चों की बढ़ती संख्या पर गंभीर चिंता व्यक्त की है। स्कूल शिक्षा और साक्षरता सचिव संजय कुमार की अध्यक्षता में हुई एक उच्च स्तरीय बैठक में इस मुद्दे पर चर्चा हुई और राष्ट्रीय मुक्त विद्यालय संस्थान NIOS द्वारा प्रस्तावित एक नई पहल की कार्यान्वयन रणनीति की समीक्षा की गई। गुजरात के गांधीनगर में एशियाई भारोत्तोलन चैंपियनशिप में भारत की संजना ने महिलाओं के 77 किलोग्राम वर्ग में कांस्य पदक जीत लिया है। संजना ने स्नैच में 96 किलो, क्लीन एंड जर्क में 124 किलो और कुल 220 किलो का वजन उठाकर 3 कांस्य पदक अपने नाम किए। आईपीएल क्रिकेट में आज शाम 7:30 बजे कोलकाता में कोलकाता नाइट राइडर्स का मुकाबला गुजरात टाइटंस से होगा। अंक तालिका में 8वें स्थान पर मौजूद कोलकाता के लिए ये मैच प्लेऑफ की दौड़ में बने रहने के लिए बेहद जरूरी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దాని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరి వ్రతం చిందు యక్షగానం మొదటి భాగం ప్రసారమవుతుంది. జానపద గీతాలు కార్యక్రమంలో 6:45 వరంగల్కు చెందిన దేవులపల్లి సంకీర్తి పాడిన జానపద గీతాలు మొదటి భాగం వింటారు. 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పట్టుపురుగుల పెంపకం ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట పత్తి కంది సోయా పంట సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం పట్పాడిగూడ గ్రామానికి చెందిన రైతు నర్వాడే సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో కొండా కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగం వింటారు. శామ్య గజల్ కార్యక్రమంలో 9:45 హరిహరన్ పాడిన గజల్లు 2వ భాగం ప్రసారమవుతుంది. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవే కాకుండా 8:00 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని 10:30 ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో సాహితీ యాత్ర అనుభవాలు రేడియోతో అనుబంధం గురించి బాల సాహితీవేత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజుతో ముచ్చట ప్రసారమవుతుంది. వర్ధమానం ఆనంద నిలయం మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది. పొద్దుమట్టు 5:30 సంబురం కార్యక్రమంలో మోరజ్ మండలం పిప్పర్వాడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పడిన అంబాడి మహారాజ్ పాటలు, తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తిగంగమ్మ బృందం పడిన దేవుని పాటలు వింటారు.

7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలంలో సోయా చిక్కుడు సాగుకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీరితో ముచ్చట భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానం జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారం అవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో కథమానంభవతి నూటక కథలు సంపటి నుండి నాన్న తప్పిపోయాడు కథ ఇంటరు. ఇక ఈ నుండి కార్యక్రమంలో 9:40 సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్ తో ముచ్చట ప్రసారం అవుతుంది. రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో 10:00 వేయి పడగలు నాటకం 17వ భాగం ఇంటారు. ఇవే కాకుండా పొద్దుగల 8:45 సింగిడి, 5:00 మాట చెప్పుర్రి పాట అయినండి, 8:00 హుషారు కార్యక్రమంలో కోరిన పాటలు వింటారు. ఇది ఈరోజు. రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాలు. ఇంతటితో ఎల్టీ ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమ్రవేలి రైల్వేస్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తల వివరంగా తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రాష్టంలో ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో హైదరాబాద్లోని రైల్వేస్టేషన్లను ఆధునీకరించి విమానాశ్రయ తరహా వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 100% పనులు పూర్తి చేసుకున్న కొత్త కుమ్రవేలి రైల్వేస్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని మలక్పేట్ ఉప్పుగూడ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను 720 కోట్ల రూపాయలతో, నాంపల్లి రైల్వేస్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కొనియాడారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఘనంగా జరిగిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట మంత్రి జుపల్లి కృష్ణారావు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ వైద్యశాలల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి జన్యు సంరక్షణలోనూ అధిక ఫలసాయం పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పరిశోధన కేంద్రం చేస్తున్న వివిధ పండ్ల మొక్కల మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ భగవాన్ మాట్లాడుతూ
1: ఈ సంవత్సరం యావరేజ్ 10 నుంచి 15 రకాల మామిడి రకాలని దేశం నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ నాటడం జరిగింది. అందుకే దీని ఒక ఫీల్డ్ జీన్ బ్యాంక్ గా మనం కన్సిడర్ చేస్తాము. దేశంలోనే ఫ్రూట్ రిసెసెన్స్ సంగాడి 2వ స్థానంగా ఈ ఫీల్డ్ జీన్ బ్యాంక్ ఏర్పరుచుకుంది.
0: మామిడి మేళాలో 300కు పైగా మామిడి రకాలను, మొక్కలను మేళాలో ఉంచారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం ముఖ్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ కె మౌనిక, ఉపకులపతి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రాష్ట మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ విషయం తెలిపారు. ఈ పుష్కరాలకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ఈరోజు హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన 10 మందికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం తరపున మంజూరైన సహాయాన్ని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. 10 మంది సభ్యులకు అందరికీ కలిపి సుమారు 50 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపురం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే R&R ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఈరోజు ఆయన కలిశారు. దేశంలో ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ ట్యాంకులను సరిగ్గా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించడానికి ఈ రోజును పాటిస్తారు. నాగర్కర్నూలు జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతో సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తంగళ్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత మాట్లాడుతూ,
2: జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా మందులు వేసుకోవడం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యులను సంప్రదించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దోమలను అరికట్టుదాం, డెంగ్యూను దూరం పెడదాం.
0: హైదరాబాద్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యునైట్ యాక్ట్ ఎలిమినేట్ అనే థీమ్తో విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీధర్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డిలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డెంగ్యూ నివారణకు ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకుండా చూడాలన్నారు. మహబూబాబాద్ లో డెంగ్యూ నివారణ ర్యాలీ జరిగింది. డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని, ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే నియంత్రించడం సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో జనగణన 2027లో భాగంగా గృహ జాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ,
3: మన జిల్లాలో ఇప్పుడు HLO ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ఇంటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎంత మంది ఉన్నారు, ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందరూ ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళే ఒక జాబితా తయారు చేసి ఇంటి ఇంటికి వెళ్లి ఫస్ట్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి తిరిగినాక డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అందరూ సహకారం చేస్తున్నారు. కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకు
0: రాష్ట్రంలో రైతాంగం పండించిన వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట కోశాధికారి దేవకి వాసుదేవరావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమరవెల్లి రైల్వేస్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్త.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు కార్యక్రమంలో ఇయల విందాం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దాని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరి వ్రతం చిందు యక్షగానం మొదటి భాగాన్ని ఈ కార్యక్రమాన్ని వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
9: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: విపశన ధ్యానము, మనసుని శుద్ధి చేసే మార్గము. మీ మనసులోని మాలిన్యాలు తొలగించి శాంతియుత సుఖమైన జీవితం జీవించండి. విపశన ధ్యానము భారతదేశం యొక్క అతి ప్రాచీనమైన ధ్యానము. ఇది పూర్తిగా ఉచితము. May 20 నుంచి May 31 దాకా మన ఆదిలాబాద్లో ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏసీ క్యాంపస్లో నిర్వహించబడుతున్నది. వివరాలకు సంప్రదించండి 7780541184 లేదా 9503432319.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
6: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు కార్యక్రమాన్ని. తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగ జంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం, జానపద ప్రక్రియలో సాగే కథాగానాలను వాటి పూర్తి నిర్విడో వినిపించే కార్యక్రమమే మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమంలో ఇయలిందం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దాని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరి వ్రతం చిందు యక్షగానం మొదటి భాగాన్ని

0: గన్నుమన్నది
1: అంటే నాయన ఆమె దొరకబట్టింది ఆడదాని చేతుల పానబోతే అరవిసంతక్క నా తలగొయ్యిరని చెప్పి కొడుకు ఏనాడు సెలవిచ్చిండు. అవ నాయన తండ్రి తల మిలమిల చూడంగా తండ్రి.

0: కన్న కొడుకు కూడా తల్లి మీద పడే పలపల పలపల గోలా పరిస్తున్నారు. ఆ ముచ్చంపు రాదు తల పట్టుకొని తల్లి కొడుకులు పలపల పలపల ఏర్త ఉన్నారు. ఆ కథ అట్లా ఉంది. అయితే ఎడంత్రాల మేడలో శంపావతి, ఐదుగురు కొడుకులు, ఐదుగురు దాసీలు. ఏనాడైతే గుంజంలో పానమున్నప్పుడేమో గట్టిగా పట్టుకున్నాడు, సిరత్తు కోసిన తర్వాత పానం జిలేవి కొట్టుకుని చనిపోయా. ఎవరు ముచ్చంపు రాదు. ఏనాడైతే మొండెమో లోపల పడ్డాదు, ఇంటి లోపల పడ వరకు చూసిన రయ్యా. ఏమే దాసిలారా
1: చంపవతి,
0: మరి ఇతనికి తలలేదేంటే?
1: తలకలేని ఒక రాజు వచ్చానుకున్నాం, మన తలకలేని ఒక రాజు వచ్చానుకుంటే మరి ఈ రోజు అచ్చనుడు ఒకరు రాలే.
2: తలకాడు ఇద్దరు వచ్చినట్టున్నాడు. ఇద్దరు వచ్చి ఒకడు ఈ పతికను జయిస్తాంటే ఒక్కడు జయించంగా గంట గండు మనుడుకు అక్కడ అచ్చు ఇంకోటి తల కోసుకపోయాడు.
0: ఇప్పుడు బతుకుడు నా పేరు చెప్తానని చెప్పి బయట కోసుకపోయాడు. మా తండ్రి

0: ప్రస్తుత మహారాజా, నే బిడ్డ ఒక్క ప్రతీక కట్టింది, ప్రతీకలు అప్పటి ఒక్క జీవించ రాజా ఇతరుని జయించని చెప్పిడు చెప్పిందో. అమ్మాయి బంగారు కోలు తీసుకున్నాడు, బంగారు శిఖం పెట్టి తీసుకున్నాడు, ఆ ఐదుమల ఒక పరటి కొని తీసుకున్నాడు. ఆ ఐటమ్ తీసుకొని దిగేటప్పుడు గంట గన్నం అన్నది, మేము పోయి దొరకబట్టం దొరకబడితే గుంజిన రాలే. ఇక కింద ఉన్నాడు మరి ఓడు ఓడు మన చూడలే, కింద ఉన్నాడు తలక కోసం వెళ్ళిపోయాడు.
1: అయితే తల కోసం పోయిన ఇప్పుడు తెల్లవారుజామునే
0: తెల్లారినప్పుడు గంట అవుతుంది.
1: మరి ఒక్క మనిషికి రెండు కాష్టాలు ఉండయి, రెండు పాడలు ఉండయి, కాకపోతే కోసుకపోయిన మన ఊర్లోనే ఉంటాడు.
0: అయ్యా
1: ఈ ముండమున్నది కదా, ముండకు పాడ కట్టుకొని ఈ ఊర్లో దింపండి. దింపుతూ ఉంటే తల కోసినోడు ఇదే ఊర్లో ఉంటాడు. ఏ ఇంటికాడైతే ఏర్తారో గాడే గాడే.

0: చూరుడు ఏర్సినోళ్ళం దొరకవర్ధం ఈయంతో పాట అని కూడా సంపదమని పాడగట్టుకొని నలుగురు ఎత్తుకొని ఆ ఊరు లోపల శవాన్ని దింపుతున్నారే. రాజకుమార్త కొడుక అపగడంపు రాజా నీ తండ్రి మొండెమో నాయన పాడగట్టుకుని ఉల్లె దింపుతున్నారు. అవ స్థిరత్వం మన దగ్గర అయిపోయా. నీ తండ్రిని చూస్తా నా కోపం చూడవచ్చా. నాయన ఎంతో బాధ అనిపిస్తున్నది. నా దుఃఖమెల్ల ఒత్త కొడుక నేను ఎట్లా ఏలరంచే పలపల ఏడంగా. అన్న కొడుకు ఆలోచించాడు, తన్ని తలడగోసిన మరి ఆ ఉపాయంలో నేను రాజుకు దొరుకుంటా నా తండ్రిని సరిగా మంది ఇయ్యాల అన్న పట్టుదలతో వాళ్ళ ఇంటి ముందుంది గంగరేం చెట్టు. అమ్మ నీ గంగరేం చెట్టు ఎక్కుతా, ఆ చెట్టు కిందకెళ్ళి శవం పోతది అనగా పాడే పోతది. ఆ చెట్టు మీదకి వెళ్ళిన పాడ మీద దునుకుతా, నా వదనక లాపలేక కిందెత్తేస్తారు. నువ్వు వచ్చి తండ్రి మీద దుఃఖం అంతా నన్ను పట్టుకుని నిలదీయాలని చెప్పి తల్లికి ఉపాయం చెప్పాడు.
1: ఉపాయం చెప్పాడు కుమారుడు.
0: చెప్పి తల్లి ఇంట్లో ఉన్నది, కొడుకు చెట్టు ఎక్కిండు. ఆ పాడ నది చెట్టు కిందకి వచ్చింది. అచ్చే వరకు చెట్టు మీద ఉన్న పిల్లవాడు దన్మని పాడ మీద దునికిండు. దునికేసరికి ఆ పిల్లవాడు దునుకుడికి బరైంది కదా, దాని మీద ఎత్తేసుకుని కూర్చుండు. అప్పుడు నాయన రాసకుమార్త గలగల గలగల ఉరుకు తచ్చి అవ నాయన కొడుకుని పట్టుకుని ఏడిసిన పడితే బాగుండు. కొడుకుని పక్కకు జరిపి

0: మంత్రులు
1: మంత్రులు
0: రాజమన్నుడు ఏడైతే ఏర్తారో గాలే దొంగ చూరుడు వల్ల ప్రాణం తీద్దామని రాజు చెప్పిండు. మరి గీర్ణ ఏర్తున్నారు ఇల్లే దొంగ చూరుడు, ఇలా చంపుదామని చెప్పంటున్నారు నలుగురు అష్ట మంత్రులు. ఆ జమల్లన్న మాట ఇన్నడు పగడంపు రాదు. వాళ్ళు యూడవత నా తల్లిని దొరకబట్టినలా, మరి నన్ను దొరకబట్టినలా, నా తనతో పాటు ఆ తల్లి కొడుకుల పానం పోతుంది అని ఆ మాట ఇన్న వాడు తల్లిని దొరకరు పోయి ఇంతకేంటి కదా వీళ్ళు ఆలోచించారు. మరి ఇప్పుడు శవాన్ని మోసుకపోదామా, ఇంట్లో చచ్చులను దొరకబట్టకపోదామా, ఇల్లు కొత్త గుర్తు పెట్టి సేవను తీసుకుపోయి రాజ్యసభ కాడుంచి అచ్చిలం తోలకపోదామని చెప్పి ఆ అష్ట మంత్రులు సొచ్చిన ఇంటికి సున్నం గుర్తు పెట్టిండ్లు ఈ సేవను ఎత్తుకొని రాజు దగ్గరికి పోతున్నారు. ఆ కథ అట్లా ఉంది. పిల్లవాడు పగడపు రాజు చూసి ఉండు అమ్మా రాజకుమార్తె, నువ్వు నన్ను పట్టుకొని ఏడలేక శివం మీద పడి ఏడ్తివి, అల్లు మన దొంగ చూడని చెప్పి మనని గుర్తు పెట్టిది, ఇప్పుడు అత్తారు మన పానం తీస్తారు, ఎట్లా చేయాలమ్మని చెప్పన్నాడు అని చెప్పి తల్లిన వరకు సాగలింటికి చాలా పోయినాడా, సాగలింటికి ఇంత సున్నం తెచ్చిండు, ఒక కొత్త గుండె తెచ్చిండు, కొత్త గుండెలో నీళ్లు పోసిండు, ఈ సున్న మేసి మంచి కలిపిండు, చిక్క కలిపి బంచుట్ట పెట్టిండు. బంచుట్ట కట్టి ఇల్లు అష్టమంత్రులు ఒక్కిల్లు సున్నం ఎత్తే అవి 100 ఇండ్లు ఒకే రకమనే కదా, 100 ఇండ్లకు సున్నమేసే

0: పెట్టిపోయితే 99 ఇళ్లకు సున్నం పిల్లగాడు గుర్తు పెట్టి
1: గుర్తు
0: తల్లిని పట్టుకుని ఇంట్లో నడుపు.
1: అమ్మగాడకి
0: ఈ కథ ఎట్లా ఉంది? అష్టమంతుడు రాజు దగ్గరికి రానొచ్చు.
2: అయ్యా రాజా నమస్తే నమస్తే.
1: అయ్యా మహారాజా నేను ఇవాళ పోయిన ఇలా పోయి ఆ మొత్తం మన గల్లంత మొక్క ఎతకంగా ఒక గల్లికి ఒక రాజు ఏడ్చిండు. ఏడితే ఆ ఇంటికి సున్నాం గుర్తు పెట్టిన ఈ శబం తీసుకుని మన ఇంటికి వచ్చిన అయ్యాలంటే పడక తప్ప
2: గుర్తు పెట్టిన
0: పక్క ఓదమచ్చ పైదుగురు అష్టమంతలు పట్టుకొని తందనే

0: చేస్తేనే గల వాడకోరా అనే వచ్చిండు
1: అయ్యా.
0: మహామంత్రి
1: అయ్యా,
0: ఏ ఇల్లు గుర్తు పెట్టిన వాళ్ళు ఎవరు, ఏ ఇల్లు, ఏ ఇంట్లో ఉన్న వాళ్ళు దొంగ చూడని పడకరా అంటే
2: అయ్యా ఇదే ఇల్లు.
0: అదే ఇల్ల
1: జమాన్లో చూసాడు
2: గాయల్లా లేకుండా గాయల్లా.
0: అరే దాని కూడా గుర్తున్నది
2: గాయలు గాయలు.
0: రే నాయనా, మీరు ఒక్కిల్లుకు ఎరక పెడతారో అరే సున్నం గుర్తు పెడితే ఆ దొంగచురుడు తెలివి కల్లవాడే దొరకకూడదని చెప్పి వందిళ్లకు ఎరక పెట్టిండు. మరి ఇళ్ళ నువ్వకే రకం ఉన్నాయి. ఆ ఇంట్లో మీరు దొంగచురుడు అంటే వాళ్ళు చెప్పి తీసుకొడతారు మనల్ని.
1: మరి
0: మరి అలా అనరా చేయరాదు. కానీ ఒక మాట, ఇప్పుడు మన దగ్గర శవం ఉన్నది, తలని మాల దగ్గర ఉన్నది. ఈ శవానికి కాష్టం పెడదాం. కాష్టం పెడితే ఆ కాష్టం కూడా మీరు ఐదుగురు అష్టమంతులు కావాలండి. అటు తల తీసుకురావాలి. ఒక్క మంచికి రెండు కాష్టాలు ఉండే కదా, ఒకటే కాష్టం ఉంటది కదా. ఆ తల తీసుకొచ్చి మూడానికి ఇయ్యాల, కష్టమలే ఇయ్యాల. ఏడ్చినప్పుడు దొరకబట్టండి, పొద్దుగోలేసి అని కోసేద్దాం.
1: ఈ మాట పక్క చెప్పినవయ్యా, ఇలా ఒక్క శవంకు రెండు శవాలు ఉండయి. ఈ మొన్నకి అగ్గబెట్టి వచ్చినప్పుడు ఎవడొచ్చి తల ఎవడు ఎత్తాడు ఆయన దిరగబట్టి మన రాజకచ్చిన మూడు తీసుకొచ్చి ఆయన తల
0: తీసేస్తాడు. కాష్టం పేర్చిండయ్యా, గంధం చెక్కల కాష్టం పేర్చిండ్లు. కాష్టంలో నాయన మొండి వండబెట్టారు ముచ్చంపురాజు శవాన్ని వండబెట్టి రాఘవాగ్ని పెట్టిండ్లు. నాయన ఐదుగురు అష్టమంత్రులు కావాలన్నారు. అవో రాజాతిరాజు మేడలు ఉన్నాడు. నాయన ఏనాడు బగబగా బగబగా గాలుతున్నదయ్యా కాష్టల బోడకు శవము. నాయన చూసిండయ్యా ముచ్చంపురాజు తలనేమో నా దగ్గర అయిపోయా, నా తండ్రి ముచ్చంపు రాదేమో
2: కాలబట్టి
0: మరి ఎట్లయితే నేను తీసుకుపోయి అయ్యాలా అని పగడంపు రాదు. ఆ కామడు

0: కుమ్మరాలు ఇంటికి వచ్చిన ఆయన కొత్త కుండ తీసుకున్నాడు, నూటకు సిద్ధం పొడిపించుకున్నాడు. ఆ కుండలోన ఆయన లిక్క నూనె పోసిండు, ఆ కాగడ ముట్టించిండు, మీద సిప్ప పెట్టిండు, సిప్ప మీద జ్యోతి ముట్టించిండ్రు, ఆ తండ్రి తల సంకలి పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆ నాయనాయుడితో చెక్కు చెక్కును మెర్తున్న కుండలో ఎలుగు
1: గాలికి
0: పెయ్యంతా మసి పూసుకొని దెయ్య మేషం కట్టుకుని కాశీల
2: బోడకొచ్చింది.
0: అచ్చిండా అలా చూసేవారు కదా, దెయ్యం రూపంలో ఉన్న పగడంపురాజును చూసిండ్రు అష్టమంత్రుడు. ఒక్కొక్కరు కల్దాగి ఉన్నారు, కల్దాగిన వాళ్ళు కూడా దెయ్యం అనుకోని గద గద గద గద భయపడే నాయన ఏమి తమ్ముడు
1: ఈ కాశీల బోడల్లా ఓడు రాలేదు ఓడు ఓలేదు సచ్చుడు దయ్యమయ్యండు దయ్యమయ్య మనల్ని మింగుతండు. అరే
0: మనం బతుకుంటే బలసగురే తిన
1: బతుకుంటే బలసగురు తిని బతకచ్చు
0: అని కాశీ కాడ ఉన్న ఎక్కడ అక్కడ ఐదుగురు
2: పారిపోయి పారిపోయిండు.
0: వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడు పగడంపు రాదు నాయన కల కల కల కల కాశీ వద్దకచ్చిండయ్యా కాశీ తిరుగు అలా అదిరుగు.

0: విదకుండానే తలాపకు పగల కొట్టిండు. చేతుల తలకొర్రయ్యనాన సీత పట్టి శంకరున్న తండ్రి తలదీసి కాష్టముల వరేసి తలకొర్రయి పెట్టిండు. నానా సచ్చిపోయిన సరగమందు నానా, నీవు నా మీద సాయం ఉండమని అగో ముచ్చంపు రాజుకు నాయన దండ ప్రవాణం చేసి అగో నాయన అదే రాత్రిలో గలగల వెళ్లిపోయిండు. అయ్య పిల్లవాడు పగడంపు రాజు తల్లి కొడుకులు ఒక చోటన కలిగి ఉన్నారు. ఆ కథ అట్లా ఉంది. ఇలా అష్టమంత్రుడు తెల్లందా కావలను తెల్లరి పొద్దులు చూసిండ్రు.
1: అన్నా
0: తమ్ముడు
1: చూసి భయపడ్డాడు. మన కాష్టం కాలు కాసిన చోడు ఆ దొంగ చోడు ఆయన ఉన్నాడు. మన పాన తిత్తడం మన దగ్గర వాళ్ళు రాలేదు, ఓడవలేదు. ఒకటే కావడం భూతం వచ్చింది, తప్పితే వాళ్ళు
2: నచ్చారు
1: మనకు. రాజవత కోయి చెప్పద్దంప
0: అని రాజు దగ్గరికి వచ్చింది. అయ్యా కాముడు భూతం వచ్చింది,
2: కాకుడు భూతం వచ్చింది.
0: కాకుడు భూతం వస్తే చూద్దాంప. నాయనా కాశాల బోడకు రానే వచ్చింది అయ్యా, చూస్తే తల అన్నది ఎట్లా కాలింది, అట్లనే కాలి కూలింది.
2: అట్లనే కానిస్తుంది,
0: తల అట్లనే కనిపిస్తున్నది. ఇలా తలబడ్డది గారు
2: తలగా.
0: ఈ రాజు పేరేందో మనకు తెలియదు. కాముడు భూతం అన్నది కాముడు భూతం కాదు, హాడేరా దొంగ చూరుడు.

0: మోసం చేసిండు వాడే దొంగ చోరుడు వాడే.
1: అయ్యా కానీ రాడనుకున్నాం, అచ్చి చేసిండు. మరి అయ్యా పోయిండా నువ్వు అంటున్నావు, పోలేదని అంటున్నా. పోయిండా నువ్వు అంటున్నావు, పోలేదని నేను అంటున్నా.
0: ఏంటిది పోయింది పోలింది?
1: పోయింది పోలేదని చెప్పనయ్యా. తండ్రికి ఎలా బుద్ధి కావాలా?
0: మరి తండ్రి అంటాడు, మరి తండ్రి అవుతాడో, మరి పాలుడు అవుతాడో, అన్నదమ్ముడు అవుతాడో, దగ్గర బాంధవ తెలియదు గాని, మరి ఏనాడైతే తల తీసుకొచ్చి కాష్టం లేచిండో అది అట్లుండని. మరి 5 రోజుల నాడు బూడిద ఎత్తాలే కదా, బూడిదెత్తటానికి అత్తడు గప్పు నేను దొరకబడతా, మీ వల్ల కాదు, నేనే
1: దొరకబడతా,
0: నేనే ఉంటా. పండుగల మంచం ఏంలి తెచ్చినరా? బూడిదంతా ఒక దగ్గర కుప్ప వేయండి, ఆ బూడిద మీద మంచం వేయండి, దాన్ని లేపి కాష్టం మీద,
2: కాష్టం మీద బూడిద
0: బూడిద మీద
2: కుప్ప వేసి ఆ కాష్టం మీద, ఆ బూడిద మీద నీకు మంచం వేయమంటావా? తెల్లదాకి రాత్రి ఇన్నేమంటావు? మరి
0: నేను బూడిద కాడ కావాలంటే
2: సరే మంచి,
0: ఆ బూడిద కుప్ప చేపించుండు, మంచం వేసిండు, దాని మీద లేపి అంది వరిపించుకున్నాడు, తల బిల్ల కాళ్ళ బిల్ల పెట్టుకొని దొంగచురుడు ఎవడత్తాడు, ఇదే బూడిదలో కప్పే సంపదాన్ని అని పక్కల చంద్రవర్ధం పెట్టుకొని అవ నిద్ర కూడా పోతా.

రాజు గనక అతని కథ అట్లా ఉంది. మరి బూడిద కాడ రాజు కావలు అని చెప్పి ఊళ్ళో బేరు వాయించిపించారు. ఏనాడు బేరు వాయించిపించిండో ఆ సప్పుడు నడు పగడం పోరాదు. ఏమి ఇన్ని రోజులు జమాలు తిరుగు.

భర్త పెడికడు సీర కట్టిండు, కోటి పూల రేఖ తొడిగిండు, సొమ్ములు సంబంధం పెట్టుకొని నేను సింపవతి వేసం కట్టుకొని ఒక కష్టాల పూడ కచ్చారా పగడంపు రాదు. ఆరేశంగారితో సింపవతి కంటే ఇంకా అందంగా తయారైండు. తన దగ్గరికి వచ్చి నానా రావే.

0: నానా, మేనమామ లచ్చను బిడ్డను పందెం కట్టాలా బూడిద కడ మీ నాన్న కావాలన్నాడు. ఇప్పుడు మా తమ్ముళ్ళు వచ్చిరి, మా తమ్ముళ్ళని ఓళ్ళు అరుచుకోవాలని చెప్పి నా తల్లి కొట్టింది నాన్న అని చెప్పి అన్నది చెంపవత దేశంలో పగడంపు రాదు.
1: అమ్మా బిడ్డ
0: ఏమి
1: విడవే ఓ బిడ్డ, నీ తల్లి ఒక్క కొడితే నీ మేనమావాళ్ళు నిన్ను కొడితే బిడ్డ, ఈ అర్ధనాట్యంలో అన్ని పొద్దులో ఇక్కడ దయ్యాలెన్నో భూతలెన్నో కావెలెందో మోయినెంతో పిశాచెంతో బిడ్డ అని ఒక్క నమ్మకపడి రావే బిడ్డ అని
0: మంచం మీద కూర్చుని పెట్టుకున్నా.
1: మంచం మీద కూర్చుని పెట్టుకున్నా,
0: కూర్చున్నట్లు కూర్చున్నాడు పిల్లవాడు. నాయన మెడలో చేతి పెట్టి బంగారు బలసరం దింపి బూడిదల పోసిండు. అయ్యో నా పేరు అయిపోయింది బూడిదల పడ్డది. తల్లి దగ్గరికి పోయిన అనుకో, నువ్వు కొట్టిందే కాక నీ తల్లి దగ్గరికి పోయి బంగారు ఓపెన పేరు తెంపుకోనొచ్చిన వారి ఇంకా కొడుతుంది నాన్న. ఇప్పుడు ఎట్లా చేయాలని?
1: అయ్యో బిడ్డ నువ్వు రావే బిడ్డ, కుసుండు బిడ్డ అన గానీ బంగారు బాణసరిలేవా?
0: ఇట్లా గోక్కున్న తెగిపోయింది పడ్డది కింద
1: పడు బిడ్డ. మరి బూడిద ఎత్తుకపోయిందంటే బూడిది మించింది కాదు, కాష్టం బూడిది.
0: కాష్టం బూడిది అయితే నాకేంది, నాకు బంగారు గుండ్లు కావాలంతే.
1: అద్దు బిడ్డ అద్దు అద్దానా
0: లే అని చెప్పి దస్తి వరుసుకున్నాడు. ఎక్కడెక్కడైతే పడ్డు ఐదు పిడికెళ్ళా బూడిది, ఇక దస్తిల మూల కట్టుకున్నాడు.
1: చూడు
0: నానా, నువ్వు బూడిది కాడ కావాలండు దొంగ సురుడు అత్తరు పైలం అని చెప్పి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చాక గుండ్లని తీసి పక్కెట్టుకున్నాడు. ఆ బుండ బూడిదని తీసి కుండలో పోసి దానికి ఆసన గుడ్డ కట్టి తల్లికి ఇచ్చిండు. అమ్మ అవసరమైనప్పుడు నేను అడుగుతాయి బూడిది నాకు ఇవ్వు. తల్లి గుడుకులు ఒక చోట ఉన్నాడు. తెల్లం దాకా నిద్రమైందరాజు, ఎవరు రాలే బూడిది ఎత్తకపోలే. అవో తెల్లారి పొద్దుగల గలగల గలగల రాజ్యభటల వద్దకు వచ్చిండు. ఏ రాజ్యభటలు ఏ దొంగ చూడు రాజు కావాలని చెప్పి దొంగ చూడు రాలే బూడిది ఎత్తుకపోలేరు.
1: ఒక రాజు గానే
0: అవును రాజుని కాబట్టి భయపడి రాలేరు. కానీ నా బిడ్డ ఒక తచ్చిందిరా.
1: ఏంటంది?
0: నా బిడ్డ వచ్చింది.
1: నీ బిడ్డ?
0: నా భార్య కొట్టిందట, నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది, నాతో ముచ్చిటాడు వెళ్ళిపోయింది.
1: మరి అమ్మకి అడిగిన దర్శనకి అడిగినావా? మరి
0: ఇప్పుడు పోతున్నా.
1: ఎప్పుడు?

0: తపన బిడ్డ ఎందుకు కొట్టిన ఆత్మనాథర పొద్దెల్ల కాశాల బోడకచ్చిన బిడ్డ ఎర్రపచ్చని బిడ్డ
1: అవును
0: ఎందుకు కొట్టినవని చెప్పడి భర్త
1: అయ్యో నా దొర పున్నప్పుడు చూడ పూసల ధరమా కానీ నా బిడ్డ నా దగ్గర ఉన్నది నా బిడ్డ నా దగ్గర ఉన్నప్పుడు నా బిడ్డని దగ్గరికి వచ్చింది
0: బిడ్డని కొట్టలేవా
1: నీ బిడ్డని కొట్టలే తిట్టలే అనామాత నా బిడ్డ ఎడుతుందని
0: బిడ్డ చంపమతి అమ్మ కొట్టిందని చెప్పి నాన్న చెప్పి నా దగ్గరికి వచ్చిన లేదా రాత్రి
2: నానా నేనెందుకు వచ్చింది పీనుగుల బోడకు నేనెందుకు నాకేం అవసరం నాతో నానా
0: నువ్వు రాలేవా
2: నేను రాలేదు
0: బామ్మ నువ్వు కొట్టలేవా.

0: కాడోడు మోసకాడు మోసగించాడే సమలచ్చి నాయన అంత బతుకి రాజాతి రాదున ఉండి నాయన బూడిదెత్తక పొంగ మిల్ల మిల్ల యుత్తిన నేను బిడ్డ అనుకున్న గాని నాయన యూడవతే దొంగ చురుడు
1: అనుకోలేను
0: మంత్రులారా మరి నేనున్నగిరి నా కన్ను గప్పి నాయన బూడిది అనడు ఉండవేండు ఇవన్నీ రాత్రిలో జరిగిన పనులు
1: పనులు
0: మరి బూర్ది తీసుకుపోయిండు కదా ఆ బూర్దిని పొద్దున్న దాకా జల్దిలు కలపాల
1: కలపాలంటే
0: జల్దిలు కలిపేటప్పుడు దొరుకుతుంది కదా మన ఊరుకున్నది ఆగు వాడుతుంది కదా ఈ ఆగుకునే 12 రేవులు 12 రేవుల కాడ రేవుకు 12 మంది కావాలి ఉండండి ఏ రేవు కాడైతే వచ్చి బూర్ది కలుపుతాడో వాడి పానంది.

0: రేవు కుప్పను మంది కావాలండి, ఏ రేవు కాడ బూర్ది కలుపుతాడో అని దొరక వట్టగచ్చిరంటే ఈ రాజ్యసభకు అద్దన ఆయన మూడు ముళ్ళ మొద్దేసి మొద్దు మీద సిరెత్తున్నారు కుదము మంత్రులారా.
1: అయ్యా రాజు చెప్పిన దెబ్బ కుదవలేదు.
2: లేదు,
1: నువ్వు ఎప్పుడూ ఒక చెప్పావు రేవు రేవు కల్లా 12 మంది కావులు
2: కావాలంటాము.
0: అవును,
1: కావులు కాసి ఎవడు ఒక్క బూడి తీసుకొచ్చి గంగలు కలుపుతాడు అని పట్టుకొని తీసుకొచ్చి నీకు అప్ప చెప్పినాకనే మా మిషన్లు పెట్టుకుంటావు
0: అని నా రేవు రేవు 12 మంది నాయనా.

0: బాబా ఇష్టమంతుడు ఏమో రాజు దగ్గర ఉన్నారు, అవో రేవు రేవు ఒక 12 మందిని కావాలించిండు, అవో నాయనాయ్యనాడు కలిగి ఉన్నారు. ఆ కథ అట్లా ఉన్నది. మరి పిల్లవాడు పగడంపు రాజు
1: చూసిండు,
0: తెచ్చుకున్న బూర్ది ఉన్నది. మరి బూర్ది తీసుకుపోయి నీళ్ళల్లా కలపాల. మరి ఇవన్నీ రాత్రి జరిగిన పనులు. మరి పొద్దున్న దాకా ఇది పొద్దున్న దాకానే
2: ఇవన్నీ జరిగినేమో రాత్రి, ఇప్పుడేమో పగలు.
0: నాయనా పగలు పని ఎట్లా చేయాలని చెప్పిన సింతాకాంతుడే ఇండయ్యా. సింతాకాంతుడైతే భగవంతుడు అన్నట్లు తనకు ఆలోచన ఏ విధం వచ్చింది అయ్యా, ఆ ఊళ్ళో ఉన్నారు గూన్లోళ్ళు.
2: గూన్లోళ్ళు
0: అవ నాయనా గుండ్ల తక్కువ, గుళ్ళ తక్కువ మనముడు బొత్తీరన్న బొంబై వేయండు, బొంబ వేయండు బొత్తీరన్న. మరి గుళ్ళ తక్కువ ఇంటికాడు ఉంది, ఆ మనముడు అట్లుండి ఆ ఇటు ఉన్నది కదా. అప్పుడు తక్కువ ఆలోచన వచ్చింది, పగడంపు రాదు అమ్మా, మనము రాదుకు దొరకకుండా బూర్ది కలపాలంటే నువ్వు గుళ్ళ తక్కువ వేషం కట్టు. గుళ్ళ తక్కువ వేషం కట్టి కోని కొట్టు, కూరండు, నాన్న ఏమేమి తిన్నాడో అటువంటి అప్పాలు అరిసెలు పండ్లు పళ్ళలు మొత్తం తీసుకొని కొత్త గుళ్ళు పెట్టుకుని కొత్త పట్ట కప్పుకొని నువ్వు బరబర రేవుకురా, నేను మళ్ళా మనమడేసం కట్టుకుని పోతా, మనమడేసం కట్టుకుని పోతానని చెప్పి అప్పుడు బొత్తీరన్న వేసం కట్టుకుని పగడంపు రాదు చిన్నగా అయినా.

0: కాడికి జింబలు పట్టుకుంటా ఆ జమలకి ఇస్తున్నాడు, జమలకి ఇస్తున్నాడు. ఈ తల్లెమ్మ గుళ్ళ తక్క వేషం కట్టుకుని బూర్ది జల్దిల గలపబోతున్నది.
1: తండ్రి బూర్ది జల్ది గలపోతుంది.
0: నాయనా భర్త బూర్ది నాయన జల్దిల గలపబోతుంది. అయ్యావటంటే రాస కుమార్త. ఈ కథ చంపవతి కథ రెండో భాగం సమాపతి. మరి కథ చెప్పిన వాళ్ళు శ్రీ రాములు, కడమచి కిషాన్, కడెం గంగారాము. మరి నిర్మల్ జిల్లా, బుధవారపేట్, గాంధీనగర్.

ఇంతవరకు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దాని గ్రామానికి చెందిన పుల్లింటి మురళి బృందం వినిపించే గజగౌరి వ్రతం చిందు యక్షగానం మొదటి భాగం విన్నారు. ఇయల్టి మన పురాణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10 గంటలకు శనివారం 6:20 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 6:20

0: పల్లె పదాలు కార్యక్రమంలో వేంపూర్ మండలం పిపలకోటి గ్రామానికి చెందిన పసల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు, తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తె గంగమ్మ బృందం పాడిన దేవుని పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం వరంగల్కు చెందిన దేవులపల్లి సంకీర్తి పాడిన జానపద గీతాలు మొదటి భాగాన్ని.
1: సూర్యుడు లేచిన మొదలే ఆ ఎంకిని దలుచుకొని తన మామ ఆ ఎంకి నడకల్లో వయ్యారాన్ని, ఆ ఎంకిలో ఉన్నటువంటి అందాలని, తను చేసే కాయకష్టాన్ని అలసిపోతూ ఎంకి సాయంతో ఎలా బతుకుతున్నాడు, ఆ పున్నమి రాత్రుల్లో ఆ మూన్నాళ్ళు ఎలా గడిచింది అని ఒక భామతో ఆ మామ చెప్పే పాట ఎగిల్లు బారంగా ఏడుగొట్టంగా.

ఓ మామ తన భామను ఎలా వర్ణిస్తున్నాడంటే, ఆమె చింతపూల చీర కట్టుకొని వస్తుంటే ఆమె వయ్యారి నడకలు చూసి తను మర్చిపోతున్నా అంటున్నాడు. ఆమె ముక్కుకు ముక్కర పెట్టుకొని మాట్లాడుతుంటే ఆ మాట చూసి తను మర్చిపోతున్నా అంటాడు. ఆ ఆమె గంప ఎత్తుకొని నడిచొస్తుంటే ఒక హంసలా నడిచొస్తుందని, ఆమె కొప్పు వేసుకుంటే ఆ కొప్పుకున్న కులుకు చూసి తనను తాను ఎలా మర్చిపోతున్నాడు అని ఈ పాట ద్వారా వినిపిస్తున్నారు.

ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో వరంగల్కు చెందిన దేవులపల్లి సంకీర్త్ పాడిన జానపద గీతాలు మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగల్లా ఒక సమాచారం తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు తెలియజేయనది ఏమనగా, AI మరియు లైఫ్ స్కిల్స్ పై 4 రోజుల ఉచిత శిక్షణను ఏర్పాటు చేస్తున్నారు. కనుక జూన్ 8వ తేదీ నుండి జూన్ 11వ తేదీ దాకా శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి మే 18వ తేదీ నుండి జూన్ 6వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకోవాలని BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ గౌరవ శ్రీ జి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చిరునామా ఆదిలాబాద్ దస్నాపూర్ తిరుమల పెట్రోల్ పంపు ఎదురుగా. ఫోన్ నంబర్ 0873222120. ఇంకో సమాచారం. ఏండ్ల తరబడి 10వ తరగతి గట్టెక్కలేక చదువు ఆపేసిన విద్యార్థులకు సర్కార్ ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. 2015 నుంచి ఇప్పటి వరకు 10th పరీక్షలో ఫెయిల్ అయిన పాత విద్యార్థులందరూ వచ్చే జూన్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ PV శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో CCI పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత 2015 నుంచి పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

ఇంకో సమాచారం. నీట్ యూజీ పరీక్షను జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ నెల 3వ తేదీన జరగాల్సిన పరీక్ష పేపర్ లీక్ వలన ఎగ్జామ్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. అందుకని విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏమైనా సందేహాలుంటే neetug@ntea.ac.in వెబ్సైట్లో చూడొచ్చు.

మరొక సమాచారం. హైదరాబాద్లోని రామంతపూర్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ రాజశిష ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు ఇతర వివరాల కోసం నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

0: ఇంకో సమాచారం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ నెల 20వ తేదీన ఆదిలాబాద్లో మెగా జాబ్ మేళను నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజర్షిష ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ మావలలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, కాల్ సెంటర్స్ తదితర రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనట్లు వివరించారు. ఆసక్తి గలవారు ముందుగానే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. బయోడేటా, సీవీతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పారు. ఇది ఈఎల్టీ విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 వస్తుంది. మరికొంచెంసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ది స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్దతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
1: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ది తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్దంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారతోత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్, స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు

0: స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యాంగంలోనే కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్నుద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్ లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్ తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యకుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యకుడి పర్యటన వెల్లడైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పుణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సీబీఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్ట్ అయిన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సీబీఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్టు చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు జూన్ 20 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 20 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గరుంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ పిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకొచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్ లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్ లో ఈరోజు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ది కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ది స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్ లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్ తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం.

రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు, పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల సలహాలను, సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే కిసాన్ వాణి.

కిసాన్ వాణి కార్యక్రమంలో ఇయ్యల్ల పట్టుపురుగుల పెంపకం ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన పత్తి, కంది, సోయా పంట సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం పట్వాడిగూడ గ్రామానికి చెందిన రైతు నర్వాడే సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గాలిలో తేమ శాతం 46%, గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల విందాం పట్టుపురుగుల పెంపకం ప్రయోజనాల గురించి. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: నమస్కారం కుమారస్వామి గారు.
2: నమస్కారం.
1: ముందుగా ఈ పట్టుపురుగుల పెంపకం అంటే దీని గురించి చెప్పండి.
2: పట్టుపురుగుల పెంపకం అనగా పట్టు పురుగులను శాస్త్రీయ పద్ధతిలో పెంచి వాటి ద్వారా కకూన్లను ఉత్పత్తి చేసి పట్టు తయారు చేయడాన్ని పట్టు పురుగుల పెంపకం లేదా సెరికల్చర్ అంటారు. భారతదేశంలో ముఖ్యంగా మల్బరీ

0: ఆకులను తిని పెరిగే పట్టు పురుగులను పెంచుతారు.
1: అయితే ఇప్పుడు మన తెలంగాణలో ఈ పట్టు పురుగుల పెంపకానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా తెలంగాణలోనైతే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే?
0: మన తెలంగాణలో సాధారణంగా వాతావరణం, పొడి వాతావరణం, అలాగే సాగునీటి సౌకర్యము, అలాగే కార్మికుల లభ్యత కూడా ఉంది. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహం వంటి కారణాల వల్ల పట్టు పురుగుల పెంపకానికి మన ప్రాంతంలో మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఇది అనుకూలంగా ఉంది. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా కూడా అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతం.
1: అయితే ఇప్పుడు ఈ పట్టు పురుగుల పెంపకం అనేది ఎందుకు ముఖ్యమైనది? అసలు ఈ పట్టు పురుగుల పెంపకం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, దాని గురించి చెప్తారు?
0: పట్టు పురుగుల పెంపకం ద్వారా మనకి ఏంటంటే ఆదాయము, ఇప్పుడు మనకు మిగతా పంటల్లాగా ఒకేసారి సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు అలా కాకుండా రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తుంటది తరచుగా. ఇది మార్కెటింగ్ చేసిన కొద్దీ సంవత్సరం పొడుగుతా ఆదాయం వచ్చే ఒక రకమైన యాక్టివిటీ ఇది. అలాగే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతుంది. అలాగే మహిళా రైతులు ఇంటి వద్దనే ఉపాధి పొందడానికి మంచి అనుకూలమైనది. అలాగే చిన్న రైతులకు కూడా ఇది అనుకూలం. మళ్ళా దాంతోపాటు ఇతర పంటల కంటే ఎక్కువ లాభాలు కూడా పొందే అవకాశం ఉంది మనం శాస్త్రీయంగా పెంచినట్టయితే.
1: అయితే ఇప్పుడు ఈ పట్టు పురుగుల పెంపకం ద్వారా రైతులకు ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు కదా, రైతులే కాదు గ్రామీణ ప్రాంతంలో మహిళలు కూడా ఇది ఉపాధిగా మలుచుకోవచ్చు అని చెప్తున్నారు కదా, మరి వీటి పెంపకం ద్వారా ఎంతవరకు ఆదాయం పొందవచ్చు, ఆ వివరాలు చెప్తారు?
0: ప్రతి 60-70 రోజులకు ఒకసారి మల్బరీ ఆకులను హార్వెస్ట్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఆ తోట ఎలా వేసుకోవాలంటే, మనం ఒకేసారి సోయింగ్ కాకుండా మనకి ఎలా అంటే ఒక దశల వారీగా హార్వెస్టింగ్ వచ్చేలాగా చేసుకున్నట్టయితే మనము రెగ్యులర్ గా మల్బరీ ఆకులు పొందవచ్చు. దాని ద్వారా కాకులను పెంచి మనము ఆదాయం పొందవచ్చు. ఇక తెలంగాణ పరిస్థితిలో సంవత్సరానికి 4 నుంచి 6 సార్లు పట్టు పురుగులను పెంచే అవకాశం ఉంటుంది. అలాగే రైతులకు తరచుగా నగదు ఆదాయం లభిస్తుంది. మరి ఏ యాక్టివిటీలో ఇలా రెగ్యులర్ గా ఇన్కమ్ అనేది రాదు, ఒకేసారి వస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ పట్టు పురుగుల పెంపకం లేదా ఈ వ్యాపారం అనేది చిన్న రైతులు కూడా చేయవచ్చా?
0: ఒక అరెకరము ఒకేకరము భూమితో కూడా ప్రారంభించవచ్చును. అలాగే కుటుంబ సభ్యుల సహకారంతో చిన్న స్థాయిలో ఒక కుటీర పరిశ్రమగా ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన ఆదాయ మార్గం.
1: అయితే ఇప్పుడు ఈ పట్టు పురుగుల పెంపకానికి వాతావరణం ఎట్లా ఉండాలి, ఎలాంటి వాతావరణం అయితే అనుకూలం?
0: ఈ పట్టు పురుగుల పెంపకానికి ఉష్ణోగ్రత, సాధారణ ఉష్ణోగ్రత 24 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి. అలాగే గాలిలో తేమ 70-85% మించరాదు. మంచి గాలి ప్రసరణ ఉండాలి. మనం ఎక్కడైతే షెడ్ నిర్మిస్తామో దాంట్లో గాలి ప్రసరణ మాత్రం శుభ్రంగా ఉండాలి. ఇది మనకు తెలంగాణ ప్రాంతం, దీనికి చాలా అనుకూలమైన ప్రాంతం అని చెప్పవచ్చు.
1: అయితే ఇప్పుడు దీనికి అనుకూలమైన నేలలు ఎట్లా, అంటే వాతావరణం గురించి ఎట్లా ఉండాలి?
0: ఇక నేలలకు వచ్చేసి అంటే మన నేలలతో ఏం అవసరం అంటే, మనం మల్బరీ పంటను పండించాల్సి ఉంటది. మనం కొకుల్ని పెంచాలంటే మల్బరీ అనేది తప్పనిసరి. సో దానికి అనుకూలమైన నేల, దానికి కావాల్సిన నీటి వసతి, pH ఇవి చూసినట్టయితే నీరు నిల్వ ఉండని లోమీ నేలలు చాలా ఉత్తమమైనవి. అలాగే నేలలో pH స్థాయి 6.2 నుంచి 7.8 మధ్యలో ఉండాలి. నీటి వసతి ఉండాలి. ఇలాంటి నేలలు ఉన్నట్టయితే మనం మల్బరీని, ఎంత మల్బరీని చక్కగా పెంచగలిగితే అంత మనం పట్టు ఉత్పత్తికి అవకాశం ఉంటుందన్నమాట.
1: పట్టు పురుగుల పెంపకం మొదలు పెట్టాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు ఒక యూనిట్ ని మొదలు పెట్టాలి అంటే ఈ యూనిట్ లో ఏమేమి ఉండాలి ఒక్క పట్టు పురుగుల యూనిట్ లో?
0: అయితే ఈ మల్బరీ సాగుకు నీరు అవసరము. అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి ఉపయోగించి కూడా మనము పెంచవచ్చు. దీంట్లో మంచి అధిక దిగుబడి వచ్చిన కొద్దీ అధిక ఆదాయం వస్తుంది. ఒక సాధారణ పట్టు పురుగుల యూనిట్ లో ఏమేమి ఉండాలని చూసినట్టయితే జనరల్ గా ఏముంటాయంటే, మల్బరీ తోట ఉండాలి. ఒక అంటే దానికి స్థాయిలో దానికి ప్రపోర్షనేట్ గా మనం ఎంత స్థాయిలో పట్టు ఉత్పత్తి చేయాలనుకుంటున్నామో దానికి ప్రపోర్షనేట్ గా మల్బరీ తోట పెంచుకోవాలి. అలాగే దానికి నీటి సౌకర్యం ఉండాలి. అలాగే మనకు రేరింగ్ హౌస్ అంటే ఈ పట్టు కకుళ్ళు పెంచడానికి ఒక హౌస్ ప్రాంతం అని చెప్పొచ్చు. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉండాలి. తర్వాత వివిధ పరికరాలు ఉంటాయి, మనము దాని నుంచి పికప్ చేయడానికి, ఇవన్నీ చేసుకోవడానికి చిన్న పనిముట్లు లాంటివి అవసరం. అలాగే వ్యాధి నియంత్రణ సామాగ్రి, వీటికి ఏంటంటే మనకు వివిధ రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవి సున్నితంగా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన మందులు, దానికి సంబంధించిన ఇతర సామాగ్రి అవసరం. అలాగే కకుళ్ళకు మార్కెటింగ్ కోసం మనము ఒక వెహికల్స్ అరేంజ్ చేసుకోవడం, ఇవి ఉండాలి.
1: అయితే ఇప్పుడు ఈ ఒక యూనిట్ మొదలు పెట్టేటప్పుడు, ఈ పట్టు పురుగుల పెంపకాన్ని మొదలు చేసేటప్పుడు ప్రారంభ దశలో ఎంత విస్తీర్ణంతో ప్రారంభిస్తే మంచిది?
0: ప్రారంభము మరి మనకు ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక ఎకరా భూమి ఉన్న రైతు కూడా ప్రారంభించవచ్చు. ఇంకా చిన్న రైతులు 1/2 ఎకరం భూమితో కూడా ప్రారంభించవచ్చు.
1: ఇది ప్రారంభించడానికి పెట్టుబడి లేదా ఖర్చు రూపంలో ఎంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? ముందుగా ఇప్పుడు పట్టు పురుగులకు అవసరమైన మల్బరీ తోట కావాలి కదా, దానికోసం మల్బరీ తోటల స్థాపనకి ఎంత ఖర్చు అవుతుంది?
0: ఇప్పుడు దీంట్లో మనకి పట్టు పెంచడంలో 2 రకాల ఖర్చులు ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, ఒకటి మెయింటెనెన్స్ కాస్ట్. సో మనం ముందు ఫిక్స్డ్ కాస్ట్ చూసినట్టయితే, ఫిక్స్డ్ కాస్ట్ లో ఒక ఎకరా మల్బరీ తోట స్థాపనకు మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే, ముందు భూమిని సిద్ధం చేసుకోవాలి, తర్వాత మొక్కలు, మల్బరీ మొక్కలు, తర్వాత

0: ఆ మల్బరీ మొక్కలను పెంచడానికి ఎరువుల ఖర్చు, అలాగే సాగునీటి వసతి ఏర్పాటుకు అయ్యే ఖర్చు, ఇటువంటి ఖర్చులన్నీ కలిపి మనకు ఫిక్స్డ్ కాస్ట్ కింద ఒక 60,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి. అలాగే రేరింగ్ హౌస్ నిర్మాణం చేయాలి. రేరింగ్ హౌస్ లో ఇది సాధారణ షెడ్ దానికి 1.5 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాగే శాస్త్రీయంగా ఇంకా సైంటిఫిక్ గా మనం దాన్ని కన్స్ట్రక్షన్ చేసినట్టయితే 3 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంకా పట్టుపురుగు పెంపకం, ఇతర పరికరాలు వీటికి ఇవన్నీటి కలిపి మనకు అందులో ముఖ్యమైన పరికరాలు అంటే ఏం లేదు, రేరింగ్ ట్రేలు, చంద్రికలు, బెడ్ క్లీనింగ్ నెట్లు, స్ప్రేయర్లు, ఇటువంటి పరికరాలకు అన్ని కలిపి 30,000 నుంచి 60,000 వరకు మనం ఏ స్థాయిలో మనం నిర్మిస్తున్నామో దాన్ని బట్టి 30,000 నుంచి 60,000 వరకు ఖర్చు అవుతుంది.
1: ఈ ఖర్చులన్నీ కూడా పట్టుపురుగుల పరిశ్రమ లేదా పెంపకాన్ని ప్రారంభించడానికి అయ్యేటి, దీన్ని నిర్వహించడానికి దాదాపు 1 సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది?
0: ఇప్పుడు నిర్వహించడానికి ఖర్చు చూసినట్టయితే మనకి ప్రతి సంవత్సరానికి మెయిన్ గా దేని మీద అవుతుందంటే DFLs, ఎరువులు, కూలీలు, అలాగే మనకు ఈ వాటర్ ఫెసిలిటీ కోసం అయ్యే ఖర్చు, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు, అలాగే వ్యాధి నియంత్రణ, ఎటువంటి డిసీజులు పెస్టులు రాకుండా మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు, ఇవన్నీ కలిపి మనకు 1,00,000 నుంచి 1,80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్వహణలో డిసీజ్ ఫ్రీ లేయింగ్ అంటే ఏమి, ఇది ఏ వ్యాధుల నుంచి రక్షితమైన పట్టుపురుగుల గుడ్లని అందిస్తుంది, దాని గురించి?
0: ఇప్పుడు DFL అంటే ఇప్పుడు మనం ఈ దీంట్లో పట్టుపురుగులో సాధారణంగా వాడే పదము DFL అంటే డిసీజ్ ఫ్రీ లేయింగ్స్, అంటే ఏంటంటే ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి సమస్యలు లేని సురక్షితమైన పట్టుపురుగుల గుడ్లు, వీటిని డిసీజ్ ఫ్రీ లేయింగ్స్ అంటారు. ఇవి మనకు ఒక పంటలో విత్తనాలు ఎలాగో ఈ పట్టుపురుగుల పెంపకంలో DFLs అలాగన్నమాట.
1: అయితే ఇప్పుడు 1 ఎకరానికి ఎంత మల్బరీ ఆకుల దిగుబడి వస్తుంది?
0: సాధారణంగా మనకు మంచి నీటి వస్తున్న ప్రాంతాల్లో అయితే 30 నుంచి 40 టన్నుల వరకు ఆకు దిగుబడి వస్తుంది. ఈ ఆకుల దిగుబడిని బట్టే మనకు పట్టుపురుగు పెంపకం అనేది ఆధారపడి ఉంటుంది, దాని దిగుబడి ఆధారపడి ఉంటుంది.
1: ఇప్పుడు ఈ కోకున్ల ధర ఎట్లా ఉంటుంది?
0: కోకున్ల ఉత్పత్తి మనం చూసినట్టయితే సాధారణంగా 1 ఎకరానికి 600 నుంచి 1,400 కిలోల వరకు కోకున్ల ఉత్పత్తి సాధ్యమవుతుంది 1 ఎకరంలో.
1: మనం ఈ పట్టుపురుగుల పెంపకం స్థాపనకు అయ్యే ఖర్చు, నిర్వహణ ఖర్చు గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి ఆదాయం గురించి చూద్దాం, మాట్లాడుకుందాం. 1 ఎకరానికి లేదా 1 ఎకరం ద్వారా రైతు ఎంత ఆదాయం పొందవచ్చు, అందులో నికర లాభం ఎంత ఉంటుంది?
0: అయితే ఇప్పుడు మనకి మార్కెటింగ్ పరిస్థితుల ఆధారంగా సాధారణంగా మనకి 1 కిలోకి 450 రూపాయల నుంచి 600 వరకు 1 కిలో కక్కునికి మనకు మార్కెట్ లో లభిస్తుంది. ఆ విధంగా చూసినట్టయితే మనకు 1 ఎకరం ద్వారా ఆదాయం ఎంత వస్తుందంటే 1,000 కిలోలు కక్కును ఉత్పత్తి అయితే 1 కిలోకి 500, మనం యావరేజ్ గా 1 కిలో ధర 500 అనుకున్నట్టయితే మొత్తం ఆదాయము సంవత్సరానికి 1 ఎకరం నుంచి 5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇక నికర లాభం చూసినట్టయితే మనం ఇతర ఖర్చులు తీసేసి మొత్తం పెట్టుబడి ఖర్చులు అన్ని తీసేసిన తర్వాత సంవత్సరానికి సుమారు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు నికరంగా 1 ఎకరం నుంచి మనం ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా నిర్వహించినట్టయితే మనకు ఇందులో మనం ప్రత్యేక శాస్త్రీయంగా సైంటిఫిక్ గా లేదన్నా నార్మల్ గా మెయింటైన్ చేసినా కూడా సాధారణ నిర్వహణలో కూడా కనీసం 1 లక్ష నుంచి 2 లక్షల వరకు 1 ఎకరానికి మనం ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
1: ఈ పట్టుపురుగుల పెంపకం కోసం ప్రభుత్వం ఏమైనా రాయితీలు ఇస్తుందా? ఇస్తే ఆ రాయితీల వివరాలు చెప్తారు.
0: మనం ప్రభుత్వం అందించే రాయితీల వివరాలను చూసినట్టయితే చాలా సబ్సిడీలు, చాలా ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మనకి ఏంటంటే సబ్సిడీలు మెయిన్ గా దేనికి లభిస్తాయంటే మల్బరీ మొక్కలపైన, అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ అరేంజ్ చేసుకోవడానికి, అలాగే రేరింగ్ హిల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, ఇతర పనిముట్లు కొనడానికి, అలాగే ఈ పట్టు పరిశ్రమలో ప్రారంభిద్దాం అనుకునే రైతులకి శిక్షణ కూడా గవర్నమెంట్ వారు అందిస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పట్టుపురుగుల పెంపకం అనేది మన ఆదిలాబాద్ జిల్లా రైతులకు ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుందో చెప్తారు.
0: ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో పట్టుపురుగుల పెంపకం అనేది సెరికల్చర్ రైతులకు చాలా అనుకూలమైనది. ఇది మంచి ఉపాధి మరియు ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో లభించే అనుకూల వాతావరణం, అలాగే మంచి సాగునీటి వసతి, అలాగే గ్రామీణ కార్మికుల లభ్యత మరియు చిన్న సన్నకారు రైతులు అధిక సంఖ్యలో ఇక్కడ ఉండడం మనకి ఈ పరిశ్రమకి ఎంతో అనుకూలం. అలాగే ముఖ్యంగా పత్తి, సోయాబీన్ వంటి పంటల ధరలు మార్పులతో ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు ఈ పట్టుపురుగుల పెంపకం ద్వారా సంవత్సరానికి అనేక సార్లు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల సహకారంతో చిన్న స్థాయిలో కూడా ఈ కార్యకలాపాన్ని ప్రారంభించవచ్చు. మహిళలకు గ్రామీణ స్థాయిలో ఉపాధి లభించడంతో పాటు యువతకు కూడా స్వయంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సరైన శిక్షణ, సాగునీటి సౌకర్యం మరియు ప్రభుత్వ సబ్సిడీల సాయంతో ఆదిలాబాద్ జిల్లాలో పట్టుపురుగుల పెంపకం లాభదాయకమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి.
1: చాలా సంతోషం కుమారస్వామి గారు. ముఖ్యంగా పట్టుపురుగుల పెంపకం ప్రాముఖ్యత, ప్రయోజనాలతో పాటు దానికి అయ్యే ఖర్చు, నిర్వహణ వ్యయం వీటన్నింటినీ వివరిస్తూ ప్రభుత్వం పట్టుపురుగుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి అందిస్తున్న రాయితీల వివరాలను కూడా తెలియజేసినారు. మరెవరైతే రైతులు ఉన్నారో ఒకే రకమైన సంప్రదాయ పంటలతోనే పోకుండా ఇలాంటి

0: ప్రయోజనాన్ని చేకూర్చే పట్టుపురుగుల పెంపకం వంటివి కూడా చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించి ఆదాయం పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: ఇంతవరకు పట్టుపురుగుల పెంపకం ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట ఇన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్. రైతు అంతరంగం శీర్షికన ఇప్పుడు విందాం. పత్తి, కంది, సోయా పంట సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం పట్వారిగూడ గ్రామానికి చెందిన రైతు నర్వాడే సురేష్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్.
3: ఇచ్చోడ మండలం పట్వారిగూడ గ్రామానికి చెందిన నర్వాడే సురేష్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. వీరు గత 10 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ పత్తి, కంది, సోయా తదితర పంటల్ని సాగు చేస్తున్నారు. మరి ఈ ఏడు వారి పంటల సాగుకు సంబంధించిన అనుభవాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం సురేష్ గారు.
4: నమస్కారం సార్. నమస్కారం.
3: మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది
4: సార్? మాకు 5 ఎకరాల భూమి ఉంది. మా 3 ఎకరాలేమో పత్తి వేస్తాం, 2 ఎకరాలు సోయా వేస్తాం. అవును.
3: ఇప్పుడు ఈ పత్తి సోయా అనేది వానాకాలం పంట కింద వేస్తారు కదా, మరి మొన్న యాసంగిలో ఏం వేసిండ్రు?
4: యాసంగిలో జొన్న పంట వేసినాం సార్. 2 ఎకరాల వరకు నీరు తక్కువ ఉంది కాబట్టి, ఒకటే బోర్ ఉంది అది తక్కువ వస్తుంది కాబట్టి 2 ఎకరాల వరకు జొన్న వేసినాం సార్.
3: మిగతా 3 ఎకరాలు ఎట్లా ఏమైనా పంట వేసినా ఖాళీ ఉంచు?
4: మిగతా 3 ఎకరాలు పత్తి లాంగ్ పంట కదా సార్, అందుకోసం దానికే కొంచెం ఒక 2 సార్లు తడి లీలివ్వడం జరిగింది. పైన పైన కొంచెం కాయలు కూడా కాయడం వలన దిగుబడి రావడం జరిగింది. బాగానే
3: దిగుబడి ఈసారి మంచిగానే వచ్చిందా పత్తి?
4: పర్వాలేదు సార్, పత్తి ఈసారి దిగుబడి బాగానే వచ్చింది. ఎందుకంటే మనకు నీరుంది కాబట్టి ఒక 2 తడులు 2 సార్లు ఇవ్వడం జరిగింది, అందుకోసం బాగా నచ్చింది సార్. ఎకరానికి 10 నుంచి 12 క్వింటల్ వచ్చింది సార్.
3: అయితే ఇప్పుడు ఈ పత్తి సోయా వేసిండ్రు కదా, పత్తి ఎన్ని ఎకరాలు వేసిండ్రు, సోయా ఎన్ని ఎకరాలు వేసిండ్రు మొన్న వానాకాలం పంటలు?
4: 3 ఎకరాలు పత్తి ఉండే సార్, 2 ఎకరాలు సోయా ఉండే సార్. పత్తి వచ్చేసి 30 క్వింటల్ 32 క్వింటల్ అయింది 3 ఎకరాల, సోయా వచ్చేసి 16 క్వింటల్ అయింది సార్ 2 ఎకరాల.
3: అయితే ఇప్పుడు ఈ పత్తికి సంబంధించి ఎట్లాంటి సమస్యలు లేకుండా గులాబీ రంగు పురుగు గానీ ఇంకా వేరేమైనా చీడపీడలు గానీ ఈ మధ్య కొంచెం అంటే అప్పుడు వాతావరణం కూడా కొంచెం అధిక వర్షాలు అట్లాంటి పరిస్థితులు ఉండే కదా, ఆ పరిస్థితుల్లో పంట ఎట్లా కాపాడుకున్నారు, పంటకి ఏం నుక్సాన్ కాలేదా?
4: కాకపోతే ఈసారి ఏం చేసినామంటే 3 ఎకరాలలో ఒక ఒడ్డు టైప్ బెడ్ కొట్టినాం సార్, అందుకోసం ఆ వర్షం అంత ఎఫెక్ట్ రాలేదు. కాకపోతే ఎవరైతే పక్క రైతులు ఉన్నారో వాళ్ళు ఆ ఒడ్డు సిస్టమ్ లేదో వాళ్ళ కొంచెం పత్తి మీద బాగా ఇదైంది మేము కాబట్టి 3 ఎకరాలు నేను ఒడ్డు వేయడం జరిగింది కాలువల ద్వారా, దాని ద్వారా పత్తికి అంత ఎఫెక్ట్ రాలేదు.
3: అంటే బెడ్ పద్ధతిన మీరు వేసుకున్నారు కాబట్టి ఇబ్బంది రాలేదు?
4: ఇబ్బంది రాలేదు సార్, బెడ్ చాలా ఎట్లయితే నీరు పడుతుందో అది బయట వెళ్ళిపోతుంది, మనకు పత్తికి ఎటువంటి డ్యామేజ్ జరగదు. అందుకోసం అది కొత్తగా నాకు కూడా భయం వేసింది ఫస్ట్ సారి, ఎట్లయితుందో ఏమో మరి వర్షం లేకపోతే. చాలా మంచిగా వచ్చింది సార్ బెడ్ రైతులకు, చాలా లాభదాయకం ఇది, అందరు గమనించాలా, అందరు వేయాలా.
3: అయితే ఇప్పుడు ఈ బెడ్ పద్ధతి గురించి ఎట్లా తెలుసుకున్నారు మరి మీరు?
4: నేను పక్కగా ఒక రైతు ఇచ్చోడ నుంచి చూసేటప్పుడు పోయినసారి వెళ్ళి చూడడం జరిగింది, మరి ఎట్లా ఉంటది ఈసారి మనం కూడా వేసి చూద్దామని ధైర్యంతో వేయడం జరిగింది సార్. అంతే, బాగా లాభం ఉంది సార్ దాంతో.
3: మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితం వచ్చింది?
4: అవును, బాగా మంచిగా ఉంది. అందరు రైతులకు పత్తి వేసే వాళ్ళు కనీసం నీరు పట్టే భూములలో కంపల్సర్ బెడ్ సిస్టమ్ వేయాలా, బాగా లాభం ఉంటది. ఇక్కడ పడ్ల రీలు అన్ని కాలువల ద్వారా బయట వెళ్ళిపోతుంది, అది బాగా లాభం సార్ రైతులకు.
3: అయితే ఇక రెండోది సోయా పంట కూడా వేసిండ్రు కదా ఈ వానాకాలం పంటలో, మరి ఈ సోయాకు సంబంధించి దిగుబడులు ఎట్లా వచ్చినాయి, ఈ దీంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉండే?
4: సోయాకు దిగుబడి బాగా నచ్చింది సార్, కాకపోతే సోయాకు గడ్డి అనేది తీసేయాలా, అప్పుడు గడ్డి లేనప్పుడు సోయా పంట స్ప్రే కూడా చేయబడతాయి ఒక 2 సార్లు. ఆ గడ్డి అనేది సోయాలో ఉండకూడదు, అప్పుడు దిగుబడి వస్తుంది. ఒకవేళ గడ్డి అయిందనుకో సార్, ఎటువంటి పరిస్థితుల్లో దిగుబడి రాదు.
3: అది ఇప్పుడు ఈ సోయాలో గడ్డి తీయతందుకు అంటే ఇప్పుడు ఈ కలుపు తీయతందుకు ఎట్లా కూలీని పెట్టిందా లేకపోతే మందులు స్ప్రేలు వాడిందా?
4: ఫస్ట్ టైం గడ్డి మందు కొట్టడం జరిగింది సార్, సెకండ్ టైం ఏమో కూలీలు పెట్టి మొత్తం గడ్డి తీయడం జరిగింది. 2 క్రాప్లు, ఫస్ట్ ఏమో మామూలుగా మందు కొట్టడం జరిగింది, 10-15 రోజుల తర్వాత గడ్డి మందు తీయడం జరిగింది, సెకండ్ సార్ ఏమో కూలీలతోని గడ్డి తీయడం జరిగింది.
3: అయితే ఇప్పుడు ఈ గడ్డి మందు వాడడం వల్ల ఏం పంటకు నష్టం ఏం కాలేదా?
4: ఫస్ట్ చిన్నప్పుడు ఏం నష్టం ఏం కాలేదు సార్, గడ్డి మందు ద్వారా బాగానే రిజల్ట్ వచ్చింది. ఒక పంట కొట్టిన ఒక 4 రోజులు అలా కొంచెం ఇదైపోతుంది, తర్వాత బాగా అవుతుంది, పెద్ద నష్టం ఏం కాలేదు గడ్డి మందు ద్వారా.
3: ఇప్పుడు ఈ వానాకాలం పంటలు తీసిన తర్వాత యాసంగి పంటల్లో ఈ 5 ఎకరాల్లో ఏం పంటలు వేసిండ్రు?
4: 2 ఎకరాల జొన్న ఉండే సార్, జొన్న కూడా బాగా వచ్చింది. అవును, ఆ సోయా తీయడం వల్ల మళ్ళీ కల్టివేషన్ చేసి 2 ఎకరాలు జొన్న వేయడం జరిగింది.
3: ఈ జొన్నకు సంబంధించి చెప్పండి, ఎట్లా ఏ రకం జొన్న వేసిండ్రు, మరి దాంట్లో దిగుబడులు ఎట్లా వచ్చినాయి, పంట వేసిన నుంచి దిగుబడి వచ్చేదాకా ఎట్లాంటి పనులు చేసిండ్రు, ఏమేమి ఎగుమతులు చేసిండ్రు?
4: జొన్నకి ఏం లేదు సార్, ఫస్ట్ దున్నడం జరిగింది, ఒకసారి గడ్డి మందు కూడా మా వాడడం జరిగింది. ఇలాగైతే ఒక 4 నుంచి 5 తడీలు నీళ్ళు ఇవ్వడం, పింక్లర్ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది. బాగానే నీళ్ల పైన ఆధారం ఉంటుంది సార్ మొత్తం, ఇక దాని గడ్డి కూడా అంత ఎఫెక్ట్ కాదు. కానీ ఇప్పుడు రబ్బీకి వచ్చేసి నేను దానికి నీరు అని అడిది పింక్లర్ ప్రతి టైంలో ఎండ బాగుంటది కాబట్టి ప్రతి టైం టు టైం నీళ్ళిస్తే దిగుబడి ఆటోమేటిక్ గా వస్తుంది.
3: ఈ జొన్నకు సంబంధించి 3 ఎకరాలలో వేసిండు, మిగతా 2 ఎకరాలలో ఏమి వేసిండు?
4: మామూలుగా పత్తి ఉండే సార్, అది 3 ఎకరాలు ఉండే పత్తి ఉండే, దానికి మేము తీయలేదు. ఇక మనకు వర్షం మన బోర్లు ఎక్కువ నడే కాబట్టి మనకు ఎంత సరిపోతుందో అంత ఆ ప్రకారం ఒక 2 ఎకరాలు జొన్న పంట వేయడం జరిగింది.
3: అంటే ఇప్పుడు వానకాలం వేసిన పత్తి పంటని మీరు కొనసాగించుకుంటూ వచ్చిండ్రు?
4: అవునవును, వాన ఎందుకంటే ఇక లాంగ్ పీరియడ్ కాదు సార్, అది మనకు మే వరకు కూడా నీళ్లు ఉండి ఇస్తే మనకు పత్తి వెళ్ళడం జరుగుతుంది.
3: అంటే మామూలుగా డిసెంబర్ వరకు పత్తిని ఉంచాలా తర్వాత కొనసాగించద్దని చెప్తారు కదా శాస్త్రవేత్తలు, కానీ మీరు మేదాకా పంట ఉంచారు పత్తి?
4: మేదాకా వస్తుంది సార్ పంట, అట్లా ఏం లేదు సార్, వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పచ్చు కానీ మనకు ఆ రబ్బికాయ ఖర్చు దీంట్లో కూడా మనకు లాభమే ఉంటది. అట్లా కంటిన్యూ నీళ్ళు ఇచ్చుకుంటా దానికి, పోతే 1-2 సార్లు ఏదన్నా మంచి స్ప్రే పురుగు మందులు అలా వాడితే కంటిన్యూ ఖాతా కాస్తూనే ఉంటారు సార్ ఇక అట్లా. ఎందుకంటే నీళ్ళు లేని వారేమో కంటిన్యూ పత్తి ఉంచాలా ఏం కాదా, ఒకవేళ నీళ్ళు బాగుండి బోర్లుండి వ్యవసాయం బావులుండి వాళ్ళేమో వాళ్ళకి ఇది కాదు కాబట్టి వాళ్ళు రబి పంట వేసుకుంటారు కాబట్టి డ్రై ఏరియాలో మాత్రం పత్తినే కొనసాగించాలా సార్, అట్లా లాభమే ఉంటది అంతే.
3: అయితే ఇప్పుడు ఈ జొన్న ఎంత వెళ్ళింది మరి, ఈ 2 ఎకరాలు అంటే 3 ఎకరాల్లో పత్తి కొనసాగించిండు, మిగతా 2 ఎకరాల్లో మాత్రం జొన్న వేసిండు కదా, ఏ రకం జొన్న వేసిండు, ఎట్లా వచ్చింది దిగుబడి జొన్న?
4: జొన్న మామూలుగా మంచిగానే సార్, 20-25 క్వింటల్ జొన్నలు అవ్వడం జరిగింది. అవి మార్కెట్ కు ఇప్పుడు ఇంటికాడ ఉన్నాయి, తరలించాల్సి వస్తుంది. 24 క్వింటల్ అయినాయి సార్. ఇప్పుడు మెయిన్ ఆధారం జొన్నకేం సార్ అంటే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మన నీటి పరిస్థితి ఎలా ఉంటది, ఆ నీరు సరిపోవాలి, టైం టు టైం ఉంటే బాగా ఎవరేజ్ వస్తుంది. ఒక ఎకరానికి కనీసం 25 క్వింటల్ కూడా జొన్న దిగుబడి వస్తుంది. కాకపోతే ఇక నీళ్ల పరిస్థితిని బట్టి ఎన్నిసార్లు నీళ్ళు ఇచ్చామో ఎంత పెద్ద అయిందో సీడ్ పైన అంతటి ఆధారం ఏముండదు సార్, మనం చేసే కష్టం పైననే ఉంటుంది. దానికి నీళ్లు కరెక్ట్ టైం టు టైం పెట్టినాం అనుకో సార్, గడ్డి కాకుండా చూస్తే మంచి దిగుబడి వస్తుంది రైతులకు.
3: అయితే ఇప్పుడు ఈ పత్తి పంటతో చూస్తే, పత్తి సోయా పంటలతో చూస్తే జొన్న పంటకి ఎక్కువ కష్టం ఉంటుందా, ఆ పంటలకి ఎక్కువ కష్టం ఉంటుంది?
4: ఇప్పుడు వచ్చేసి సార్, ఇప్పుడు జొన్నకి ఏం పెద్ద కష్టం ఉండదు, ఫస్ట్ క్రాప్ కే పత్తికే చాలా ఇది ఉంటుంది సార్, ఖర్చుతో కూడుకున్నది. దీనికి మన రబ్బీ పంటకు అంత ఏం కష్టం ఉండదు సార్, కూలీ ఖర్చులు కొంచెం తక్కువనే ఉంటాయి. ఆ మన సీజన్ పంటకైతే పత్తి పంటకైతే అన్ని ఖర్చులు ఎక్కువ గానీ ఉంటాయి.
3: అంటే ఇప్పుడు రబీలో ఒకటే పంట తీసిండ్రు అన్నట్టు?
4: రబీలో ఒకటే పంట చేసినాం సార్. ఇప్పుడు ఏమంటే ప్రతి రైతుకు ఆయన వ్యవసాయం చేసే పద్ధతిలో ఏదైతే నీరుందో నీళ్లు ఉన్నాయో దానిపైన ఆధారపడి ఉంటది సెకండ్ పంట పైన ప్లానింగ్. నీళ్ళు లేని వ్యవసాయదారులు కూడా, డ్రై వ్యవసాయదారులు ఉన్న రైతులు మాకు నీళ్ళే కాబట్టి వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఎందుకంటే నీళ్ళు లేని రైతులు ఎవరు ఉంటారో వాళ్ళు ముందే అనుకుంటారు, మేము పత్తి వేస్తేనే మాకు లాంగ్ పీరియడ్ గా వస్తుంది. నీళ్లు ఉన్న రైతులు మాత్రం వాళ్ళు ముందే ప్లానింగ్ ఏం చేస్తారంటే సోయా అవి వాడితే సెకండ్ క్రాప్ కోసం మనకి ఈజీ అవుతుంది అని వాళ్ళు ప్లానింగ్ తోనే వేసుకోవడం జరుగుతుంది సార్.
3: అయితే ఇప్పుడు మీ భూములు ఏవైతే ఉన్నాయి, ఇవి ఏ రకం భూములు, వీటి స్వభావం ఎట్లా ఉంటది, వీటికి ఏ పంటలు అనుకూలం, మరి మీరు ఈ పత్తి సోయా కంది జొన్న ఇట్లాంటి పంటలు వేస్తారా, మధ్యలో పంట మార్పిడి కూడా చేస్తారు?
4: పంటి మార్పిడి అంటే ఈ సంవత్సరం మనం ఏం చేసినామంటే పత్తి చేసినామా 1-3 ఎకరాలు, ఈ సంవత్సరం దాంట్లో 3 ఎకరాల్లో సోయా, 2 ఎకరాలేమో పత్తి, అలా కొంచెం మార్పిడి చేస్తే పంట దిగుబడికి బాగా వస్తుంది సార్.
3: అంటే ఇప్పుడు పంట మార్పిడి అని అంటే అవే పంటలు, కాకపోతే పత్తి వేసిన జాగాల సోయా, సోయా వేసిన జాగాల పంట, ఇట్లా మార్చి వేస్తుంటారు, కాకపోతే వేసే పంటలు మాత్రం పత్తి సోయా?
4: పత్తి సోయానే సార్. ఇక్కడ వచ్చేసి చోడమండలంలో కొన్ని గ్రామాలలో కొన్ని డ్రై భూములు ఉన్నాయి, కొన్ని ఏమో వాటర్ కు సంబంధించి ఉన్నాయి, కొన్ని కొన్ని అక్కడక్కడ సగం విలేజ్ ఏమో డ్రై ఉంటది, సగం ఏమో నీటికి సంబంధించిన బోర్లు బావులు ఉన్నాయి. అందుకోసం వాళ్ళు రైతులు ఏమైతే వాళ్ళ డిసైడ్ పైన వాళ్ళు ఏ మనకు పంట అనుగుణం వస్తారు వాళ్ళు నిర్ణయించి వేయడం జరుగుతుంది సార్.
3: అయితే ఇప్పుడు ఇందులో 2 రకాల భూములు ఉన్నాయి, కొన్ని పొడి భూములు కొన్ని తడి భూములు ఇట్లా ఉన్నాయని చెప్తున్నారు కదా, ఏ భూములకు ఏ పంటలు ఎక్కువ అనుకూలంగా ఉన్నాయంటే మీ అనుభవంతో చెప్పండి, ఈ ప్రాంతంలో ఏ భూములలో ఏ పంటలు తీస్తున్నారు?
4: మామూలుగా అయితే ఇప్పుడు నీళ్లు నల్లరేగడే ఉంది, అక్కడక్కడ కొన్ని లో క్వాలిటీస్ భూములు ఉన్నాయి కాబట్టి సోయా వాడతారు. దాదాపు మనం చూసినని చూడమండలం మీద నల్లరేగడే ఉంది, పత్తి బాగా వస్తుంది సార్.
3: అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ పంటలు కాకుండా కూరగాయల పంటలు గాని ఇట్లాంటి పండ్ల తోటల వైపు గాని అట్లాంటి సాగు లేదా?
4: ఇప్పుడు కొందరు ఉన్న చదువుకున్న రైతులు ఉన్నారు కదా సార్, కొందరు 10% నుంచి 20% రైతులు మిర్చి నాటడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన రబీకి వచ్చేసి టర్బోజు అవి

0: కొన్ని రకాలు కొన్నాము, గోబీ, వంకాయ, మిర్చి, అవి కొందరు ఒక 10% రైతులు కొన్ని పద్ధతుల ద్వారా మనం చూడడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని పద్ధతుల ద్వారా చేయడం జరుగుతుంది. తొందరగా మంచి లాభం ఉంది. కాకపోతే ఆ చదువుకున్న రైతులే చేస్తున్నారు. ఏదో మన పని చేసే రైతులు పాపం వాళ్లకు పత్తి సోయా మైండ్ లో ఉంటది కాబట్టి వేరే రకంగా కొందరు తెలివి ఉన్న రైతులు మాత్రం ఈ మీరు అన్నట్టు గోబీ గాని పత్తి మిర్చి గాని టర్బూజ్ పంట గాని అవి కొన్ని వ్యవసాయం చేయడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు వానాకాలం రవి రెండు సీజన్లు అయిపోయినా ఇప్పుడు మళ్ళా వచ్చే వానాకాలం సీజన్ దగ్గరకు వచ్చింది. మరి దీనికి సంబంధించి ఎట్లా సిద్ధం చేస్తున్నారు? భూమి దుక్కులు అయినాయా? మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు?
0: దుక్కులు అయితే బాగా మంచిగా నడుస్తున్నాయి. సరిగా మొత్తానికి మొత్తం దాదాపు 80% దుక్కులు అయినట్టే, ఒక 20% రైతులు వెనక ముందు ఉన్నట్టున్నారు. దుక్కులు అయితే అయినాయి సార్. ఇప్పుడు ఎందుకంటే లేబర్లతోనే కొంచెం ఏమైనా గడ్డి గిడ్డి ఉంటే ఏరడం జరుగుతుంది. మొత్తానికి 80% అయితే తయారడం జరిగింది సార్.
1: ఇప్పుడు ఈ పత్తి కట్టే గానీ జొన్న కర్రలు గానీ కొయ్యలు గానీ ఇవి మిగిలినవి ఉంటాయి కదా పంట అవశేషాలు, వాటిని ఏం చేసినారు? కాలబెట్టిండ్రా లేదా కలియదునిండ్రా?
0: ఏ లేదు సార్, పక్కకు మొత్తం ఇది చేసి కుప్పలు కుప్పలుగా లేబర్లు ఏరి వాటిని కాలబెట్టేసి తర్వాత దున్నడం జరుగుతుంది సార్.
1: మరి ఇప్పుడు ఈ వచ్చే వానాకాలం ఏం పంటలు వేయబోతున్నారు?
0: ఈసారి అయితే దాదాపు పత్తికే యొక్క ఇది చేస్తున్నారు సార్ రైతులు. కాకపోతే వ్యవసాయం ఉన్న వాళ్ళు ఇప్పుడు మన మక్క, ఈసారి మక్క పర్సెంటేజ్ కొంచెం పెరుగుతుంది. మక్క వాడేసి నీళ్లున్న రైతులు తర్వాత రబ్బి మనం పంటలు వేసుకోవచ్చు, గోధుమ అలా వేసుకోవచ్చు అని ఈసారి మక్కకు బాగా మొక్కజొన్నకు బాగా రైతులు ఇది ఉన్నారు సార్, పాజిటివ్ గా ఉన్నారు సార్.
1: చాలా సంతోషం నర్వాడి సురేష్ గారు, మీ పంట సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.

ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన పత్తి, కంది, సోయా పంట సాగు అనుభవాల గురించి ఇచ్చోడ మండలం పట్వారిగూడ గ్రామానికి చెందిన రైతు నర్వాడే సురేష్తో కేలేనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు ముచ్చట్లను ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇనుడే కాదు, మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇన్పియండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. గుర్తుంచుకోండి, మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఈ కార్యక్రమం ప్రతి శనివారం, మంగళవారం, గురువారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:15 ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో వానకాలం సోయా చిక్కుడు సాగుకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీరుతో ముచ్చటయింటారు. భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానం జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారణితో ముచ్చట ప్రసారమవుతుంది. ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ಹುಷಾರು, ಸಿನಿಮಾ ಪಾಟಲ ಜೋರು. హుషారైన పాటల్ని వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినుండ్రి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 8:45 వరకు కొనసాగుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగినుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 కోడును జత చేసి 295081, ఇంకో నంబర్ 230081కి ఫోన్ చెయ్యండి. హుషారు కార్యక్రమంలో ముందుగల విందాం భాష చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన ఈ పాటని.

మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలను అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 08732 కోడ్ జత చేసి ఫోన్ చేయొచ్చు. మీరు వింటున్న ఈ పాట ఆనంద్ చిత్రంలోనిది.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం.
0: నమస్కారం, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నా పేరు నరేష్.
0: నరేష్, నరేష్ ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏమైనా చెప్తారా? ఏమైనా పాట గానీ ఇంకేమైనా చెప్తారా? సరే చెప్పండి.
1: అంటే ప్రేమ ఏంటిదో కాదు, డబ్బు కోసం దూరం అయితే దారి తప్పుతుంది జీవితం, మనసు మనసుకు మధ్య గోడలు కట్టుతుంది లోకం, కొంచెం కాసుల కోసమే కోపాలు పెంచుకుంటే ఏళ్ళ అనుబంధం ఒక క్షణంలో చిల్లా చిదరైపోతుంది. డబ్బు చేతిలో ఉండాలి, హృదయంలో కాదు. అది అవసరం మాత్రమే, అది అధికారం కాదు. పేదరికం వచ్చినా పక్క పక్కనే ఉంటే పర్వాలేదు, సంపద వచ్చినా సంబంధాలు పోతే ప్రయోజనం లేదు. ఇల్లు అనేది డబ్బుతో కట్టేది కాదు, మనసులతో నిలబెట్టేది. డబ్బు వల్ల సంసారం నిలగొట్టుకొని విడగొట్టుకోవచ్చు, ప్రేమే నిలిచేది, మిగతావన్నీ నశించేది.
0: చాలా చక్కగా చెప్పిండ్రు నరేష్. నిజానికి ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్నది చెప్పిండ్రు. సరే నరేష్, మరి ఏ పాట వింటారు?
1: మలగ్ర సినిమాలో పంచదార బొమ్మ బొమ్మ.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 0872 కోడిని జత చేసి 2950081, ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయొచ్చు.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో, బొక్కలగూడ నుంచి నాగేష్ ఫోన్ చేసిండ్రు, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. వసంతం చిత్రం నుండి పాటను వినిపించామన్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లైనా ఫోన్ చేసి పాటలు అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081 ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో అశోక్ కదా మీ పేరు?
1: అవునండి అశోక్.
0: అశోక్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు అశోక్? మీరు
1: తలమడుగు మండలం పల్లి బి నుంచి మాట్లాడుతున్నారు మేడం.
0: తలమడుగు మండలం పల్లి?
1: పల్లి బి.
0: పల్లి బి. సరే అశోక్, మరి ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: మాకు బోయవాణి వేటుకు గాయపడిన కోవిల.
0: మరి శ్రోతలకి మన పాట పాడి వినిపిస్తారా మీరు?
1: అవునండి
0: పాడండి.
1: ఆదిలాబాద్ జిల్లా గురించి ఒక పాట, ఆ పాట వినిపిస్తాను.
0: కొంచెం ఒక పల్లవి అట్లా కొంచెం వినిపియండి.
1: అంతే అంతే అంతే, ఓకేనా?
0: సరే.
1: చూడు ఆదిలాబాదు జిల్లా, అడవి తల్లి కన్న జిల్లా, ఆదివాసులకిదే కిల్లా, అందాల నదులున్న తెలంగాణ జిల్లా. ఆదివాసులకిదే కిల్లా, అందాల నదులున్న తెలంగాణ జిల్లా. వెనుగంగ పరవళ్ళు తొక్కి పారుతున్న నీటి అలలాగే చూడముచ్చట ఊరు

0: అడి పంటలకెళ్ళ పచ్చదనమంది సుడువాదిల బాదు జిల్లా అడవి తల్లి కన్న జిల్లా ఆదివాసులకిదే కిల్లా అందాల నదులున్న తెలంగాణ జిల్లా ఆదివాసులకిదే కిల్లా అందాల నదులున్న తెలంగాణ జిల్లా.
1: చాలా చక్కగా వాడిండ్రు అశోక్. మీరు వాడుతుంటే ఇంక అట్లనే వినాలనిపిస్తున్నది, కానీ మనం శ్రోతలకు కూడా ఇంకా వేరే శ్రోతలకు కూడా సమయం ఇవ్వాలి గనక. సరే మరి అలా ఏ పాట వింటారు? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081 ఇంకో నంబర్ 2300081కి 0872 కోడుని జత చేసి ఫోన్ చేయండి.

0: రేడియో చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంకి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో హలో, ఆశాన్న అన్నారు మీ పేరు. మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఆశాన్న మీరు? బరంపురం. సరే ఆశాన్న, మరి ఎలా ఆకాశవాణికి ఫోన్ చేసినావు? ఏ పాట వింటావు? తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. మరి శ్రోతలకు ఏమన్నా వినిపిస్తావా?
1: వినిపిస్తాను.
0: ఇప్పుడు ఏమన్నా వాడతారా పాట? కొంచెం
1: పాటనా? ఇదే పాటనా?
0: ఏదన్నా కొంచెం వాడతారా?
1: ఏ పాటన వాడచ్చా?
0: ఏదన్నా వాడండి కొంచెం.
1: మానవుడే మానీయుడు, శక్తి పరుడు యుక్తి పరుడు, మానవు మానీయుడు, మంచి నిద్ర పెట్టినట్టు మనిషి కడ్డి, ప్రేరణ దైవాన్ని దైన సాధించే మహనీయుడు, శక్తి పరుడు యుక్తి పరుడు, మానవుడే మానీయుడు.
0: సరే ఆశాన్న, మంచిగా వాడిండ్రు. మళ్ళీ ఇట్లనే ఒక 15 రోజుల తర్వాత ఫోన్ చేయండి. ఏ పాట వింటారు? ప్రాణ సహితులు చిత్రం నుండి స్నేహాని కన్నా అనే పాటను వినిపించమన్నారు. తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలు అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడ్ జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం. మోహన్ వరంగల్ నుంచి. మోహన్, ఇలా ఫోన్ చేసిండ్రు ఆకాశవాణికి, ఏ పాట వింటారు? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడ్ని జత చేసి ఫోన్ చెయ్యండి.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలను అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి

0: మీట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి హలో ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో మేడం,
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రుక్మాబాయ్ అన్నారు కదా, కోలీపూర్. బా రోజుల తర్వాత ఫోన్ కలిసినట్టుంది రుక్మాబాయ్, అసలు సంతోషంగా ఉన్నవి. ఇన్ని రోజుల దాకా నంబర్ దొరకలే, ఇప్పుడు నంబర్ దొరికింది, ఫోన్ కలిసింది, ఫోన్ చేసేసినవి. అసలు సంతోషంగా ఉన్నవి అల్లిగా. సరే రుక్మాబాయ్, ఏమంట చేసినావు మరి?
1: పానకం, గోధుమ రొట్టెలు, బెండకాయ.
0: ఇప్పుడు పానకాలు ఇక చేసుకునే పడుతుంది ఇక. సరే రుక్మాబాయ్, ఏ పాట వింటావు? తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే మళ్ళొక 15 రోజుల తర్వాత ఫోన్ చెయ్యు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 0837 కోడును జత చేసి 2950081 ఇంకో నంబర్ 2300081కి ఫోన్ చేయండి.

స్టేట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పుస్తకంతో కొండా కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగం ఇందాం. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
1: ఇప్పుడు కొండరెట్లలో ప్రత్యేకంగా కనిపించే ఆచారాలు, వాళ్ల పదాలు, వాళ్ల సామెతలు, వాళ్ల అలవాట్లు, వాళ్ల పాటలు ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇంతకు ముందే మనం కొండరెడ్లు చెదపుట్టకు మొక్కుతారు అని ఒకసారి అనుకున్నాం. చెదలు ఇళ్లు కట్టుకోవడానికి వాళ్లకు స్ఫూర్తినిచ్చినాయని కూడా అంటాం. ఈ ఇల్లు అనేది ఆహార సేకరణ నుంచి వ్యవసాయం వైపు మళ్లేటప్పుడు ఇల్లు లేకపోతే కష్టం. ఇల్లు అనేది అందరూ ఇంట్లో ఒక చోట చేరితేనే వ్యవసాయానికి తగిన శ్రమశక్తి, అంటే పోడు చేసుకోవడానికి, అడవి నరికి, వ్యవసాయం పండించుకోవడానికి దానికి ఎంతో మంది కావాలి కదా. వాళ్ళందరూ ఉండాలంటే ఒక మంచి వస్తైన ఇల్లు కావాలి. కాబట్టి ఆ ఇల్లుకు సంబంధించిన ఆ ఇల్లు కట్టుకోవడం, ఇల్లు చేయడం, మనం కూడా ఒక ఇంటివాణ్ణి చేయడం ఉంటాం. ఇల్లు కట్టుకోవడం అంటే ఒక ఇంటివాణ్ణి చేయడం, వాడి సంసారాన్ని నిలబెట్టడం, వాడికి ఒక కొత్త ఇల్లు కట్టడం ఉంటాం. ఈ ఇల్లు కట్టడం అనేది కొండరెడ్లు వాళ్ళు పాటలు వింటుంటేనే, వాళ్ళ సామెతలు వింటుంటేనే దాని లోతు మనకు అర్థమవుతుంది. ఆ వివరాలు కొద్దిగా మనం తెలుసుకుందాం. అన్ని పంటలకు కొత్తలు చెల్లిన తర్వాత గ్రామం అంతా చేసుకునే కొండరాజుల పండుగ. ఆకలి బాధ వల్ల పంటలు పాలపదంలో ఉండగానే కొత్తలు కలుపుక తప్పదు. అప్పుడు పండుగను వేడుకగా జరపడం సాధ్యం కాక మూటగట్టిన వెన్నులను కళ్లంలో తలరాసులు కలిపి కొత్తలు చేసుకుంటారు. అరణ్యవాసంలో చింతల తోపుల్లో మద్దిబుగ్గి అంబలితో కడగనులుగా బతుకు కడిపిన పాండవరాజులు నగరి బసలోకి రాక సందర్భంగా వారి కోసం వారు ఉండడానికి వెల్లలోకాలు నిర్మిస్తున్నారు. లోపాలు పూరిస్తామని మాట ఇస్తున్నారు. ఆకాశ సౌధాలు పెరుగుతున్న రోజుల్లో కూడా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్న సామెతకు కాలం చెల్లిపోలేదు. లక్ష ఏండ్ల మానవజాతి చరిత్రలో మానవుడికి ఒక సొంత నివాసం ఏర్పరచుకునే అగత్యం ఏ దశలో వచ్చిందో, ఏ సుఖాన్ని ఇచ్చిందో, వ్యవస్థాపరంగా ఏ మార్పులు తెచ్చిందో తెలుసుకుంటే ఈ కొండరెడ్ల రాజుల పదం రెండో చేరి పాండవుల రభుంచేయ రెండో అని వారు పాడే పదం దాని అర్థం సందర్భశుద్ధి మనకు హత్తుకుంటుంది. చెంచులవి చుట్టు గుడిసెలు. నాలుగు గుడిసెలు కలిసిన బయలు ప్రదేశాలు పెంటలు. ఉప్పనపల్లి కూటూరు గట్ల మీద రెడ్ల ఇళ్లు కొన్ని కూడితే అవి గుంపులు. ఉప్పనపల్లి కూటూరు గట్లు చింతూరు మండలంలో ఉన్నాయి, వరరామచంద్రపురం మండలంలో. చేలు చిలకలు చేసుకునేందుకు స్థిరపడినవి వాడెలు. వాడలు పాలెములు, పల్లెలు గెడ్డవాడ, కొండవాడ, కానివాడ. ఆహార సేకరణ చేసుకునే సంచార జీవితంలో గృహ నిర్మాణంలో శ్రద్ధ తీరిక అవసరం ఉండవు. అదీ కాక చెంచులుండే నల్లమల్లు వర్షపాతం తక్కువగా గల పొడి నేళ్లు. అప్పుడు చుట్టుగుడిసెంత సుఖం లేదు. కొండపోడు కూడా రెండు మూడు ఏళ్లకు కొత్త చోట చేసుకోవాల్సి వస్తే ఆ కొద్ది కాలానికి ఇల్లును చక్కగా తీర్చిదిద్దుకోవడం కుదరదు. కాని కొండ వ్యవసాయం సమిష్టి కుటుంబాలు శ్రమపడితే తప్ప దారికి రాదు. సమిష్టి కుటుంబాలకు దీర్ఘచతురస్రంగా లోపల కనీసం ఒక్క గదితో, వసారాలో నెగడుబస్తో విస్తరించిన ఇళ్లు కావాలి. ఇంట్లో ఏకాంతం దొరక్క సంసారానికి ఏ చెట్టు కిందకో చేరవలసిన వాడు సకాలంలో పనికి ఏమి అందుకుంటాడు? అడవిలో వారికి భద్రత ఏమి ఉంటుంది? కుటుంబం మధ్య సహజీవనం ఏమి పెరుగుతుంది? ఈ అవసరానికి ఏ కొక్కిపాకన వేసుకుంటే ఒక ఆనందము, ఇంటి మీద మోజు ఎలా కలుగుతుంది? అది అలుకులతో, ముగ్గులతో, సత్తరతో, అంటే అటకతో, చక్క నేతతో అందగించాలి. వ్యవసాయం ఇంటికి, ఇల్లు కుటుంబానికి, కుటుంబాలు గ్రామానికి పరస్పరం ఆధారాలు. వీటిలో సౌఖ్యము, సౌందర్యము, ఐక్యతకు అవసరమని హెచ్చరించేది ఈ రాజుల పదం. ఈ పాట మంత్రపుష్పంలో ఆయతనవాన్ భవతి, ఇల్లు గలవాడు అనే ఆవృత్తిని గుర్తు చేస్తుంది. చేను చెయ్యవాలే, చేటపాక వెయ్యవాలే, బొట్టెకెత్తవాలే, పిల్లలను కనాలి. మంచి ఇల్లే కాదు, పొలంలో వాలుగా చేటపాక దించాలి. వేటవలే కాక కొండ వ్యవసాయం ఆడా మగ కలిసి చేసేది. ఈ పాకల్లో అనుభవాలే శీతపదాలు, అంటే పొలిపదాలు అయినాయేమో. పెళ్లి చేయడాన్ని ఇల్లు చేయడం అంటారు. పెళ్లి నిశ్చయం కాగానే ఇల్లు కట్టుకుని కొత్త ఇంట్లో కాపురం చేయడం చెంచుల పద్ధతి. తూర్పు గిరిజనులు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అత్తాకోడళ్ల కలహాలకు తాబివ్వకుండా వేరే ఇల్లు కట్టుకుని ఉండడం లేకపోలేదు గాని సమిష్టి కుటుంబాలుగా ఉండి తరువాత విడిపోవడమే ఎక్కువ. వీరి ఇళ్లు ఏ పరిస్థితుల్లోనూ చుట్టుగుడిసెలు కావు.

0: ఇల్లు పుట్టుకతోనే అవ్వడం ఎంత అద్భుతం. ఆహారాన్ని దాచుకోవడం, పనిముట్లు తయారుగా ఉంచుకోవడం ఎంత ప్రేరణ కలిగించే విషయం. అందుకే అడవిలో ఇవన్నీ సహజంగా అమిరినాయి. అందుకని ఇవన్నీ గోదావరిలో పొడుపు కథలు. ఇసుకను మప్పినవాడు, మంచును కుంచాన పట్టినవాడు, తంబలి తరిమిన పట్టినవాడు, తీడని కత్తి, పేనని తాడు. తంబలి తరిమిన పట్టినవాడు అంటే ఈ సున్ని పురుగు దాన్ని కాస్త ఆ స్తంభాన్ని రాటను నెమ్మదిగా దాంట్లో నుంచి పురుగు దూలి దాన్ని కాస్త పాడు చేస్తుంది. తీడని కత్తి చెంగలే ఆకు, అడవిలో ఆకు ఉంటుంది చెంగలే ఆకు, అది రాసుకుంటుంది. దారిన పోతుంటే ఆ ఆకు మీదుగా నడుస్తుంటే మనకు రాసుకుంటుంది. తీడని కత్తి అది నూరని కత్తి, ఎప్పుడు పదునుగా ఉంటుంది. పేనని తాడు సేమతకాయ, అది తాడు పేనినట్టుగా ఎప్పుడు ఉంటుంది. మనం పేనవలసిన అవసరం లేదు, సహజంగా ప్రకృతిలో ఇవన్నీ సమకూరినాయి. గిరిజనులు అనగానే మనకు విల్లమ్మల మీదకి దృష్టి పోతుంది. ఆ విల్లమ్మలు తయారు చేయడంలో కూడా చాలా విధానం ఉంది, చాలా పద్ధతి ఉంది. ఆ పద్ధతిని కూడా మనం కొంత తెలుసుకుందాం. ఈ విల్లమ్మల్లో పింజిరి కట్టు, ఈకల తుంటి, తొట్టెడు పొలం, బారతీపు, బొక్కతీపు, ఇలా రకరకాల పేర్లుంటాయి. బారతీపు అంటే విల్లు తాడును ఆకరణాంతం లాగి చెవిదాకా లాగి బాణాన్ని వదలడాన్ని బారతీపు అంటారు. బార అంటే బార, రెండు చేతులు జాపితే ఎంత అవుతుందో అది బార. బొక్కతీపు అంటే జంతువు ఎదురుగా ఉంటే బ్యాడ్మింటన్లో టెన్నిస్లో కట్ కొడతారు చూడండి, వెంటనే ఆ వల నెట్ పక్కనే పడుతుంది, దాన్ని బొక్కతీపు అంటారు. ఆ జంతువు ఎదురుగా ఉంటే వెంటనే కొడతారు, దాన్ని కట్ కొట్టడాన్ని బొక్కతీపు అంటారు. జంతువు దూరంగా ఉంటే బాణం ఆకాశం నుంచి వెళ్ళి ఆ జంతువును కాస్త తగులుతుంది, దాన్ని బారతీపు అంటారు. అలాగే ఆ ఈకలను పింజరి కట్టు అంటారు, బాణానికి కట్టే ఈకలను. ఆ బాణం ఎంత దూరం జంతువు గుచ్చుకుందయ్యా అంటే దాన్ని పింజరి కట్టు దాకా, ఈకల తొంటి దాకా, బాణం మధ్య దాకా, అంటే బాణం మధ్యన తొట్టెడు అంటారు, ఆ తొట్టెడు పొలం అంటారు. ఈ బాణాల్లో కూడా అనేక రకాల బాణాలు ఉంటాయి. పిట్టను కొట్టే బాణం దాన్ని మిట్ట అంటారు. ఆ మిట్ట అంటే పిట్ట కొట్టడానికి ఇనుప ముక్కు ఉన్న బాణం పనికిరాదు, ఎందుకంటే ఆ పిట్టను కొడితే ఆ మాంసం అంతా చిదిపోతుంది. అందుకని ఓ చిన్న వెదురును కాస్త ఓ టోపీలుగా తయారు చేసి బాణానికి తొడిగి దాంతో కొడతారు. అప్పుడు జంతువును అది పిట్టను ఉరికి తాకుతుంది, ఆ వెంటనే పిట్ట పడిపోతుంది. ఇట్లా ఈ బాణాలు తయారు చేయడంలో కూడా అనేక పద్ధతులు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఆ వేళలను మామూలుగా సమయాలను టైంను కూడా చెప్పుకోవడంలో కూడా వాళ్ళ పద్ధతులన్నీ కొంత అడవి పద్ధతుల్లాగా మనం వాడే పదాలు వాళ్ల పదాలకు కూడా తేడా ఉంది. తూతుగొమ్ము పడుతున్నాడు గౌడు అంటే పశువులకు టైం అయిపోయింది, మనవాడు పశువులను తోలుకుపోతున్నాడు, గొడ్ల కాపరి బోర్నోదడం పొద్దెక్కిన తర్వాత అని చెప్పడానికి. ఎడగీత అంటే మధ్యాహ్నం కళ్ళు. మధ్యచిత్రం అంటే మధ్యాహ్నం పూట ఈ బూరుగు పూలు వేసవికాలంలో పూస్తాయి. ఆ బూరుగు పూలలో ఉన్న మధు ఆ తేనె కోసం, మకరందం కోసం ఈ పిట్టలన్నీ వెళ్ళి ఆ మధ్యాహ్నం కళ్ళు బాగా పులిసిపోతుంది, ఎండకు బాగా పులిసిపోతుంది కాబట్టి మత్తెక్కిన ఆ కళ్ళు తాగి ఆ మకరందం తాగి మత్తెక్కిన పిట్టలన్నీ కూడా ఆ మత్తులో కింద పడిపోతూ ఉంటాయి, దాన్ని మధ్యచిత్రం అంటారు. ఆ బూరుగు చెట్ల చుట్టూ కూడా మధ్యాహ్నం దాహానికి ఆ మకరందం దాగడానికి చేరిన పిట్టలన్నీ ఆ వేడుకను మధ్యచిత్రం చూడండి, ఆ వేడుక ఎలా ఉందో, ఆ పిట్టలన్నీ కూడా ఆ మకరందం కోసం ఆ బూరుగు చెట్టు చుట్టూ ఎట్లా మూగాయో అని అదొక చిత్రంగా కనిపిస్తుంది వాడికి. అలాగే పులివేళ అంటే సాయంత్రం పులి వేటకు బయలుదేరే వేళ సాయంత్రం 5 గంటలకు. అది రాత్రి పులి వేటాడుతుంది కాబట్టి పగలంతా కూడా ఎక్కడో వేసవి కాలంలో ఒక గుండంలోనూ ఒక నిల్వ నీళ్లలోనూ అది సేదదీరి, అదొక దానికి ఏసీ ఛాంబర్ అనమాట, పగలు ఎండ తట్టుకోలేదు పులి, పగలంతా అక్కడ ఉండి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. ఈ 5 గంటలకు పులివేళ అంటే ఈ టైంకు కళ్ళు మామూలుగా 6 గంటలకు 7 గంటలకు వస్తుంది, కానీ కొంతమంది ముందే అడ్వాన్స్ పార్టీ కొంతమంది బయలుదేరుతారు, వాళ్ళు కాస్త ఆ పులివేళకు కూడా వెళ్ళి ఆ కళ్ళు తాగుతూ ఉంటారు. అందుకని పులి బయలుదేరే వేళ అంటారు 5 గంటలకు సాయంత్రం. అలాగే అన్నాన్ని వాళ్ళు పిల్లి కూడా దూకలేదు అంత అన్నం అనమాట, విస్తరిండా ఉంటే పిల్లి కూడా దూకలేదు అంటూ ఉంటారు, అంత అన్నం. అలాగే ఆకాశంలో కుందేటి చుక్కలు, కళ్ళు కావళ్ళు, పరిసరాలన్నీ తానం బసలు, జాకరి మెట్టలు, భూదేవి చింతలు, సమర్థ చింతలు, కణుజునాకిన జాడలు, పికిలిపిట్ట వేనాలు, మగనాలి మెట్టలు, వీటిని గురించి కొన్ని మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి, కోపగించి వెళ్లిపోయిన పెళ్లాం జాడను ఊలి పెరమేలలోని మెట్టల్లో వెతుకుతుంటారు. ఈ విధంగా కొండరెడ్లు తమ పరిసరాలనే తమ జీవితంలో భాగంగా చేసుకుని ఆ పరిసరాలతో సమరసంగా జీవిస్తూ తము ముందుకు పోతున్నారు, ఆ ప్రాంతంలో తమ సంస్కృతిని అభివృద్ధి చేసుకుంటున్నారు. మన కావ్యాల్లో కూడా ఈ కొండరెడ్డి ప్రాంతాన్ని గురించి అనేక వర్ణనలు ఉన్నాయి. ఆ వర్ణనలు కూడా కొన్ని తెలుసుకుందాం. తూర్పు పశ్చిమ గోదావరి మన్యాలు కురువాట చెంగర ప్రాంతాలుగా ప్రసిద్ధం. సాలంకాయన నందివర్మ కంతేరు శాసనంలో మొదట ఈ విషయం కనబడుతుంది. ముమ్మిడి నాయకుని శ్రీరంగపురం కోరుకొండ శాసనాల్లో కూడా ఇవి కురువాట భూములే. జీర్ణ కాకతీయ రాజ్య పునరుద్ధరణకు ప్రయత్నించిన ముమ్మిడి నాయకుడు కోన లేదా రంప అడవి ప్రాంతం పానార చెంగర సీమల ఏలేవాడు. పానార అంటే భీమవరం నరసాపురం, చెంగర అంటే పెద్దాపురం శంఖవరం సీమల ఏడేవాడు. క్రీడాభిరామంలో మధువామతి భావి జన్మలో దక్షారామున్న చిన్నిపోతుగా గంధర్వాప్సరోభామినిగా తరువాత జన్మమున కురువాటికా దేశమందు చెంచుకత్తగా జన్మించునని శ్రీనాథుడు వర్ణిస్తాడు. దక్షారామంలో చిన్నిపోతి ఆ వేశ్య ఆమె దేవదాసి. ఆమె చాలా అందగత్తే, ఆ రోజుల్లో మిస్ యూనివర్స్ అనమాట. ఆమె వచ్చే జన్మలో గిరిజన ప్రాంతంలో ఆమె గిరిజన యువతిగా జన్మించాలి అని శ్రీనాథుడు ఆమెకు ఆశీర్వదిస్తాడు. అంటే శ్రీనాథుడి ఆ సౌందర్య దృష్టి, అంటే గిరిజనులు వాళ్ళ రూపము లావణ్యము ఆ శ్రమైక జీవన సౌందర్యము ఆ సూటిగల్ల రూప లావణ్య విలాసాలు ఆమెకు ఆ చిన్ని దక్షారామంలో ఉండే ఆ గొప్ప దేవదాసి కంటే ఏమి తీసిపోవు, నువ్వు మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు అక్కడ పుడతావు అని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వదనం సంబంధించిన ఒక పద్యం మనం తెలుసుకుందాం. పావనంబైన తమిళేటి పరసరమున దీగి కురువాటిక దేశ విపిన భూమి గోవులను పేర చెంచుల కులమునందు గడిమి కత్తుల అమ్మున కలుగగలదు. ఈమె దక్షిణరామంలో ఈ చిన్నిపోతి తన మరుసటి జన్మలో తమిళేటి పరిసరం పశ్చిమ గోదావరిలో ఒక నది తమిళేరు వేంగి, వేగి అంటే ఆ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల్లో వేగి దేశం ఉంటారు, రాజమహేంద్రుడు పరిపాలించిన వేగి రాజ్యం అది. అక్కడ గోవులను పేర యువకులను గోవులు అంటారని యువతులను గుబ్బట్లు అంటారని కూడా ఇదివరకు చెప్పుకున్నాం. కాబట్టి శ్రీనాథుడు అంత ఆనాటి అతిలోక సౌందర్య యువతి ఆమె వచ్చే జన్మలో గిరిజన ప్రాంతంలో గిరిజన యువతిగా పుడుతుందని ఆశీర్వదించడం ఆయన సౌందర్య దృష్టికి నిదర్శనం. కురువాట విపిన భూముల్లో ఉన్న వారికి తరువాతి కాలంలో కొండరెడ్లని పేరు వచ్చింది. అప్పుడే కోయలు ఆ ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. చెంచులు నల్లమల్లోని వారు కాని గోదావరి తీరం వారు కాదు. యువకులను గోవులని కన్యలను గుబ్బట్లని కొండరెడ్లలో దిడ్డది దిడ్డకాడు అని చెంచుల్లో పేర్లు. మధుమావతి భావి జన్మను గిరిజనంలో భావించిన కవి సౌందర్య దృష్టికి జోహారు చేస్తీరాలి. ముదురంగ పండిన మాలూర ఫలములు చెంచు కన్యల కుచస్త్రీలను గుర్తు తెచ్చాయి మరొక కవికి. ఈ దిట్టమైన అడవులు అక్కడి పడుసుల గాఢ యవ్వనం సాహసికులను నాటికీ నేటికీ కవ్విస్తూనే ఉన్నాయి. మన ఆటవికల్లో ఆంధ్రేతరుల కట్టు కోరకొప్పు పచ్చబొట్టు గడసరితనం ఎవరి మనసునైనా ఉరకలెత్తిస్తుంది. తెలుగుల సిగ్గు ఆప్యాయతలకు ప్రతి గుండె లొంగిపోతుంది.
1: ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో కొండా కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 16వ భాగం విన్నారు. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. షామియ గజల్, గజల్లను వినిపించే కార్యక్రమం. షామియ గజల్ కార్యక్రమంలో యలవిందం హరిహరన్ పాడిన గజల్లు 2వ భాగాన్ని. హరిహరన్ ఈయన ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. ఈయన మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ, భోజ్పురి, తెలుగు సినిమాలలో పాటలు పాడాడు. గజల్ గాయకుడు కూడా. 2004 సంవత్సరంలో భారత ప్రభుత్వం

ఇంతవరకు షామ్య గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజల్లు రెండవ భాగం విన్నారు. రేపు 9:45 ఇగ ఇనున్రి కార్యక్రమంలో సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్తో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు వి గోపీచంద్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గాలిలో తేమ శాతం 46%, గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నరు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో సాహితీయాత్ర అనుభవాలు రేడియోతో అనుబంధం గురించి బాల సాహితీవేత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజుతో ముచ్చట ఇంటరు వర్ధమానం ఆనంద నిలయం మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూరు మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పడిన అంబాడి మహారాజు పాటలు

శ్రీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన దేవుని పాటలు ప్రసారమవుతాయి. ఏడు గంటల 7:15 ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం సోయా చిక్కుడు సాగుకు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట, భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానం జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమవుతుంది. 10 గంటలకు రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో 1000 పడుగల నాటకం 17వ భాగం వింటారు.

ఇవి రేపు ప్రసారం కానున్న ముఖ్యాంశాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఆకాశవాణి సమయం 11:02:10. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 MHz ఎఫ్ఎం పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హిందూ.